ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 14వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, సెప్టెంబర్ నెల 5వ తారీఖు, శనివారం, శుభోదయం.

0: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. టుడే క్లాక్ లో సమయం 6 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాత్ మే నవీన్ సక్సేనా. शिक्षक दिवस के अवसर पर राष्ट्रपति द्रौपदी मुर्मू ने शिक्षकों से अपने ज्ञान को लगातार बढ़ाने, नई तकनीक अपनाने और पढ़ाने के नए तरीकों का इस्तेमाल करने का आह्वान किया है. राष्ट्रपति ने कहा कि शिक्षक विद्यार्थियों की

ಆಕಾಶವಾಣಿ ಎಫ್ ಎಂ ರೈನ್ಬೋ 101.9 MHz ಉಷೋದಯಪು ವೇಳ భక్తి విశేషాలు స్థల పురాణాలు తెలుసుకుంటూ భక్తిరస సాగరంలో మునిగే మనందరి ఇష్ట కార్యక్రమం వందనం క్షేత్రదర్శినికి స్వాగతం. శ్రీరామ భక్త హనుమాన్కి దేశవ్యాప్తంగా ఎన్నో ఆలయాలున్నాయి. హనుమంతుడి అనుగ్రహం కోసం భక్తులు ప్రతి మంగళ శనివారాల్లో ప్రత్యేకంగా హనుమాన్ చాలీస కూడా చదువుతూ ఉంటారు, హనుమాన్ ఆలయాలను కూడా దర్శిస్తుంటారు. మరి ప్రతి మంగళవారం హనుమంతుని దర్శించడం వల్ల కుజదోషాలు తొలుగుతాయని, హనుమాన్ అనుగ్రహంతో కార్యసిద్ధి శత్రుజయం కలుగుతాయని మనందరం నమ్ముతూ ఉంటాం. మన తెలుగు రాష్ట్రాల్లో హనుమంతుడికి ఎన్నో ఆలయాలు ఉన్నప్పటికీ వాటిల్లో కొన్ని మాత్రం చాలా ప్రత్యేకం. మరి అలాంటి ఓ ప్రత్యేకమైన హనుమాన్ ఆలయం గురించి ఇవాళ క్షేత్ర దర్శనంలో తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

క్షేత్రరజని కార్యక్రమం వింటున్నారు. తెలంగాణలో జోగులాంబ గద్వాల జిల్లా ప్రకృతి ఒడిలో కృష్ణానది తీరాన వెలసిన బీచుపల్లి ఆంజనేయ స్వామి క్షేత్రం అత్యంత మహిమాన్వితమైంది. జాతీయ రహదారి పక్కనే కొలువై ఉన్న ఈ ఆలయం ఆధ్యాత్మికతకు, చారిత్రక ప్రాధాన్యతకు నిలయంగా భాసిల్తోంది. ఇక్కడి స్వామివారిని దర్శించుకుంటే సకల బాధలు తొలగిపోయి మనశ్శాంతి లభిస్తుందని భక్తులు నమ్ముతుంటారు. మరి ఆలయ విశేషాలు, స్థల పురాణం గురించి తెలుసుకుందామా ఈ పాట తర్వాత?

క్షేత్రదర్శినిలో బీచుపల్లి హనుమాన్ ఆలయం గురించి తెలుసుకుంటున్నాం. బీచుపల్లి ఆంజనేయ స్వామి క్షేత్రానికి సుమారు 500 ఏళ్ల చరిత్ర ఉంది. విజయనగర సామ్రాజ్య కాలంలో శ్రీకృష్ణదేవరాయల గురువులైన శ్రీ వ్యాసరాయలు ఈ క్షేత్రంలో హనుమ విగ్రహాన్ని ప్రతిష్ఠించారని చెప్తారు. 1521వ సంవత్సరంలో కృష్ణదేవరాయలకి కుహుయోగం అనే గండం సంభవించినప్పుడు వ్యాసరాయలే స్వయంగా 3 ఏళ్లపాటు రాజ్యాన్ని పాలించి ఆ దోషాన్ని తొలగిస్తారంట. తర్వాత రాయలు సంతోషంతో మదనపల్లి ప్రాంతాన్ని దానం చేయగా ఆ దోష పరిహార్థం వ్యాసరాయలు దేశవ్యాప్తంగా 378 హనుమంతుని విగ్రహాలను ప్రతిష్ఠించారని, అందులో ఈ బీచుపల్లి క్షేత్రం కూడా ఒకటని ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది.

స్టూడియో క్లాంకులు సమయం 6:31 అవుతుంది. మీరు వింటున్నారు క్షేత్రదర్శిని. వ్యాసరాయలు ప్రతిష్ఠించిన హనుమంతుని విగ్రహాల ప్రత్యేకత ఏమిటంటే స్వామివారికి ఇరువైపులా శంఖం చక్రం ఉంటాయంట. స్వామివారు తూర్పు ముఖంగా వెలసి ఉండి భక్తులకు దర్శనమిస్తుంటారు. ఇంకా ఈ బీచుపల్లి క్షేత్రం గురించి ఇంకొక అద్భుతమైన సాంప్రదాయం గురించి మనం తప్పకుండా తెలుసుకోవాల్సిందే. అదేంటంటే వ్యాసరాయలు విగ్రహ ప్రతిష్ఠ చేసిన తర్వాత మొదటగా ఎవరు దర్శనానికి వస్తే వారినే పూజారిగా నియమించండి అని ఆదేశించారంట. అప్పుడు బీసన్న అనే బోయబాలుడు మొదటగా స్వామివారిని దర్శించుకున్నాడు. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు ఇక్కడ బోయవారే మొదటి పూజ చేయడం, హారతి ఇవ్వడం ఇలాంటివన్నీ ఆనవాయితీగా వస్తున్నాయి. ఇది హిందూ ధర్మంలోని సమసమాజ భావనకు నిదర్శనంగా నిలుస్తోంది. మరి బీచుపల్లి హనుమంతుని ఆలయం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

క్షేత్ర దర్శనంలో బీచ్పల్లి హనుమంతుని ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అయితే ఆ గుడికి సంబంధించిన ఇంకొక విశేషం తెలుసుకోవాల్సిందే. అయితే ఆ గుడికి దగ్గరలో ఒక పుట్టపై కలిమి చెట్టు ఉంటుంది. అయితే పూర్వం ఇక్కడ ఒక మహర్షి తపస్సు చేసి సమాధి అయ్యారని, ఆయన ప్రభావం వల్లనే ఈ చెట్టుకి ఏ కాలంలోనైనా ఏ ఋతువులోనైనా ఒక పువ్వో కాయో లేదో పండో కనిపిస్తూనే ఉంటుందంట. ఈ ప్రాంతాన్ని ప్రస్తుతం ఒక వేదికగా నిర్మించారు. హనుమాన్ దర్శనం కోసం బీచుపల్లి వచ్చే భక్తులు ఎంతో పవిత్రంగా చూసే స్థలం ఇది. ఈ చెట్టుని దర్శించి ప్రదక్షిణాలు చేయడం వలన వంశంలో లేమి అన్నదే లేకుండా తరతరాలు కలిమి అంటే ఐశ్వర్యంతో ఉంటారని భక్తుల విశ్వాసం. అందుకే ఈ చెట్టుకు కలిమి చెట్టు అని పేరు వచ్చింది. నిజానికి కలిమి చెట్టు అంటే ముళ్లతో ఉండే వాక్కాయలిచ్చంటూ, కానీ ఈ చెట్టుకున్న మహత్యం వలన ఈ విశ్వాసం బాగా ప్రచారం పొందింది. మరిన్ని విషయాలు తెలుసుకుందాం బీచుపల్లి హనుమంతుని ఆలయం గురించి.

మీరు వింటున్నారు క్షేత్రదర్శిని. బీచుపల్లి ఆంజనేయ స్వామి ఆలయం గురించి తెలుసుకుంటున్నాం ఇవాల్టి క్షేత్రదర్శినిలో. బీచుపల్లి ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతిరోజు 4 సార్లు హారతి అర్చనలు జరుగుతాయి. ప్రతి మంగళవారం, శనివారం అభిషేకం, ఆకుపూజ, సింధూర పూజ వంటి పూజలు విశేషంగా జరుగుతాయి. అలాగే మంగళ శనివారాల్లో భక్తులు స్వామికి వడమాల, అప్పాలమాల వంటివి విశేషంగా సమర్పిస్తారు. ఇక హనుమత్ జయంతి, శ్రీరామనవమి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు, చాలా అద్భుతంగా ఘనంగా నిర్వహిస్తారు.

ప్రతి ఏటా మే నెలలో 5 రోజుల పాటు బీచ్ పల్లిలో బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ జరుగుతాయి. ఈ సందర్భంగా మొదటి రోజు పంచామృతాభిషేకం, ధ్వజారోహణం, రాత్రివేళ కృష్ణానదిలో వైభవంగా తెప్పోత్సవం, 2-3 రోజుల్లో స్వామివారికి ఉపనయనం, ప్రభోత్సవం ఇలాంటి అత్యంత కీలకమైన సీతారామ కళ్యాణం రథోత్సవం నిర్వహిస్తారు. 4-5వ రోజుల చౌకీసేవ, అమృత స్నాపనం జరుగుతాయి. చివరగా జరిగే పల్లకి సేవతో ఉత్సవాలు ముగుస్తాయి. ఇది ఇవాల్టి క్షేత్రదర్శనంలో మనం తెలుసుకున్నాం బీచుపల్లి హనుమంతుని ఆలయం గురించి.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు హెల్తీ మార్నింగ్స్. ప్రతిరోజు మార్నింగ్ మనం సూర్యుడిని చూస్తాం కదా, కానీ ఆ సూర్యుడితో మన హెల్త్కి ఉన్న కనెక్షన్ ఏంటో తెలుసుకుందాం. ఇవాళ్టి హెల్తీ మార్నింగ్స్లో మీరు వింటున్నారు విత్ మీ ఆర్జే రంజిత్.

సూపర్ కంపోజిషన్ అండ్ సూపర్ సింగింగ్ కదా, నిజంగా సూపర్ హిట్. నెంబర్ విన్నాం, చూడాలని ఉంది సినిమా నుండి. మరి హెల్తీ మార్నింగ్స్లో తర్వాత ఏం మాట్లాడుకోబోతున్నాం అంటే, కరెక్టే, మీరు సన్ అండ్ అలాగే సూర్యుడితో మనకి హెల్త్ కనెక్షన్ అన్నప్పుడే మీకు అర్థమై ఉంటుంది ఏంటంటే విటమిన్ డి గురించి. సో మరి విటమిన్ డి అనగానే మన ఎముకలు ఉంటాయి కదా, మనం బొక్కలు అంటాం, సో వాటి ఆరోగ్యం కోసమే అని అనుకుంటాం. కానీ రీసెంట్ సర్వేస్ ఏం చెప్పినాయంటే, వాటి పరిశోధన ద్వారా కండరాలు, గుండె వంటి వ్యవస్థల మీద కూడా దాని ప్రభావం ఎలా ఉండవచ్చు అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారంట మన సైంటిస్టులు. మరి ఏంటి దాని కథా కమమిషి ఏంటో తెలుసుకుందామా ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

మార్నింగ్ పూట ఉదయాన్నే సూపర్ హిట్ నెంబర్స్ వినుకుంటూ హెల్త్ గురించి తెలుసుకుంటున్న సూపర్ హిట్ షో మనందరికీ తెలుసు. హెల్తీ మార్నింగ్స్ లో విటమిన్ డి అనగానే మనకి వెంటనే గుర్తొచ్చేది కాల్షియం అండ్ బోన్స్. అది నిజమే, కానీ మన శరీరం ఒక సంక్లిష్టమైన వ్యవస్థ కదా. ఎందుకంటే ఏదైనా ఉందంటే కేవలం ఒకే అంశానికి కాకుండా డిఫరెంట్ యాంగిల్స్లో ఎక్స్పెరిమెంట్ చేస్తుంటారు సైంటిస్ట్. ఎందుకంటే ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది టీత్కి మంచిదని అంటే అది సరే అప్లై చేయండి అని అనను, ఎందుకంటే దాని సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేకపోతే ఇంకా ఏమంటారు లాంగ్ టైంలో ఇంకా దానికి వచ్చే పర్యవసనాలు ఇలాంటివన్నీ ఆలోచిస్తూ ఉంటారనమాట. సో అందుకే మనం ఏదైనా నచ్చిందంటే వెంటనే మనం ప్రొసీడ్ అవ్వకూడదు, దానికి వెనక ముందు ఆచితూచి ఆలోచించాలంటారనమాట. అంటే దానికి దీనికి పెద్ద సంబంధం లేదనుకోండి, బట్ అలా వచ్చేసింది చెప్పేశాను. రైట్, ఇంకా మంచి మంచి పాటలు అయితే రెడీగా ఉన్నాయి, మంచి మంచి విషయాలు తెలుసుకుంటూ ఎంజాయ్ చేద్దాం శనివారం మార్నింగ్ షో హెల్తీ మార్నింగ్స్ విత్ మీ ఆర్జి రంజిత్. స్టే ట్యూన్డ్. హరీష్ జయరాజ్ కంపోజిషన్లో హరీష్ రాఘవేంద్ర పాడిన బ్యూటిఫుల్ నెంబర్ మనందరి కోసం ఫ్రమ్ ద మూవీ చెలి.

FM Rainbow 101.9 స్టూడియో క్లాక్ లో 7:21 అవుతుంది. హెల్తీ మార్నింగ్స్ వింటున్నాం విత్ మీ ఆర్జే రంజిత్. మరి హెల్తీ మార్నింగ్స్ లో విటమిన్ డి గురించి మాట్లాడుతున్నా కదా. అయితే ముందుగా మనందరికీ తెలిసిన విటమిన్ డిని చాలా మంది సన్షైన్ విటమిన్ అంటారు. ఎందుకంటే మన బాడీలో విటమిన్ డిని ప్రొడ్యూస్ చేయడానికి సన్ రేస్ యూజ్ అవుతాయని తెలుసు. కానీ ఎంతసేపు ఎండలో ఉండాలి, ఎప్పుడు ఉండాలి అనేదే ఇక్కడ ప్రశ్న. అనేది ఇంకా చాలాసేపు ఉంటే బాగుంటుందా, ఎక్కువసేపు ఉంటే ఎక్కువ కొవ్వు కరిగిపోయి మాకు విటమిన్ డి బాగా వస్తుందని ఇలా చాలామంది అందరూ అనుకుంటుంటారు. కానీ అందరికీ ఒకేలా ఉండదు. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే ఫ్రీ టిప్స్ని నమ్మకుండా డాక్టర్ సజెషన్ తెలుసుకుంటే చాలా మంచిదన్నమాట, రైట్? ఇంకా తెలుసుకుందాం ఏంటి మరి విటమిన్ డి గురించి, ఏంటి ఆ విటమిన్ డి డెఫిషియన్సీ ఏమైనా ఉంటుందా, ఏ ఫుడ్ తీసుకోవాలి, ఇలాంటివన్నీ మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: హెల్తీ మార్నింగ్స్ వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. రెయిన్బోతో జీవితం రంగులమయం. స్టూడియో క్లాక్ లో 7:27 దాటి టైం అదా ముందుకు వెళ్తోంది. మనం హెల్తీ మార్నింగ్స్ లో విటమిన్ డి గురించి మాట్లాడుతున్నాం. అసలు విటమిన్ డి డెఫిషియన్సీ ఎలా వస్తుందంటే, మన బాడీకి తగినంత సూర్యరశ్మి తగలకపోవడం వల్ల, ఎక్కువసేపు ఈ మధ్య అంటే ఇళ్ళు దగ్గర దగ్గరకు ఉండడం వల్ల, లేకపోతే ఆఫీస్లోని ఎక్కువ గడపడం వల్ల, ఇంకా సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వంటి రీజన్స్ అన్నమాట. మరి ఇది నార్మల్ కాదు, మన గుండె ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపుతుందని డాక్టర్స్కు వార్నింగ్ కూడా చేస్తున్నారు. మరి దీనికి రెమెడీస్ ఏమున్నాయి, ఇంకా ఏం చేయొచ్చు అనే విషయాలు కూడా తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్ లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్ గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్ గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్ గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

0: వాట్ వండర్ఫుల్ ట్రాక్ కదా. మరి అలాంటివి చాలా ఉన్నాయి, డెఫినెట్ గా విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO

0: సిఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: స్టూడియో క్లాక్ లో 7:41 అవుతుంది. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి ఇవాళ అంటే మార్నింగ్, హెల్తీ మార్నింగ్స్ లో ఏం మాట్లాడుకుంటున్నాం, విటమిన్ డి గురించి, అలాగే దాని డెఫిషియన్సీ, లేకపోతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఎక్స్పర్ట్స్ సజెస్ట్ చేస్తున్నారంటే, మన బాడీలో

గురించి, అలాగే దాని డెఫిషియన్సీ లేకపోతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఎక్స్పర్ట్స్ సజెస్ట్ చేస్తున్నారంటే, మన బాడీలో హెల్తీ విటమిన్ డి లెవెల్స్ పెరగాలంటే లైఫ్ స్టైల్, సరైన పోషకాహారం రెండు చాలా ఇంపార్టెంట్ అంటున్నారు. మరి వాటి గురించి కూడా తెలుసుకుందామా ఈ పాట తర్వాత. సో మరి విటమిన్ డి కనుక తగ్గిపోయినా, ఆ లెవెల్స్ కనుక బ్యాలెన్స్డ్గా లేకపోయినా, మనం నార్మల్గా అరే విటమిన్ డినే కదా ఒక రెండు రోజులు ఎండలో ఉంటే సరిపోతుంది అని అనుకుంటాం, కానీ దాని ప్రభావం మన గుండె మీద కూడా ఉంటుందంట. కాబట్టి హృదయం ఎక్కడున్నది అనే పాట వస్తుందన్నమాట ఇప్పుడు మనందరి కోసం ఫ్రమ్ ద మూవీ గజనీ.

వాట్ వండర్ఫుల్ కంపోజిషన్ కదా ఈ సినిమాలో పాటలు. ఆహా, వింటూ ఉంటే వినాలనిపిస్తుంటాయి, ఎందుకంటే అంత అద్భుతమైన కంపోజిషన్ కాబట్టి. స్టూడియో క్లాక్లో 7:47 అవుతుంది. హెల్తీ మార్నింగ్స్లో విటమిన్ డి గురించి మాట్లాడుతున్నాం. అయితే మరి ఆ విటమిన్ డి కావాలంటే అసలు లైఫ్ స్టైల్ అలాగే సరైన పోషకాహారం రెండూ చాలా ఇంపార్టెంట్ అంటున్నారు కదా మరి ఎక్స్పర్ట్స్. దానికి ఏం చేయాలంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అట్లీస్ట్ 15 to 30 minutes మన బాడీ సూర్యుడికి ఎక్స్పోజ్ అయ్యేలా ఉండాలంట. ఇంకా ఫుడ్ హ్యాబిట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే విటమిన్ డి ఎక్కువగా ఉండే చేపలు కానీ, ఎగ్స్ కానీ, ఫోర్టిఫైడ్ సెరల్స్ కానీ, మిల్క్ని కానీ మన ఫుడ్లో భాగంగా దాన్ని చేసుకోవాలి. ఇంకా ఇంకేం చేయాలంటే సాల్మన్, ట్యూనా, మ్యాక్రెల్ వంటి ఫిష్ నాన్ వెజ్ ఈటర్స్ అయితే ఇది చాలా విటమిన్ డికి ఇది మంచి సోర్స్ అంటున్నారు. మరి ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్, రెయిన్బోతో జీవితం రంగులమయం.

హెల్తీ మార్నింగ్స్ లో సూపర్ హిట్ నెంబర్స్ వింటున్నాం కదా, మరి విటమిన్ డి గురించి మాట్లాడుతున్నాం. ఇవన్నీ నాకు సెట్ కావు, కానీ మార్కెట్లో మంచి సప్లిమెంట్స్ ఉంటాయి, ఓవర్ ది కౌంటర్ నచ్చినవి కొనుక్కొని యూజ్ చేస్తానని చాలా పెద్ద తప్పు చేస్తుంటారు చాలా మంది. అది మాత్రం చాలా ప్రమాదకరం. సంపూర్ణ ఆరోగ్యానికి అన్ని పోషకాలు ఉండే సమతుల ఆహారం తీసుకోవాలి, లేదంటే డాక్టర్ సలహా మేరకు వాళ్ళు సజెస్ట్ చేసిన విటమిన్ డి సప్లిమెంట్స్ ని మాత్రమే వాడాలి. అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళు ఇవ్వకపోతే మాత్రం అలాంటివి వాడకూడదు అంటున్నారు డాక్టర్ అండ్ ఇంకా ఎక్స్పర్ట్స్ కూడా. లేదంటే మనకి మన బాడీలో ఆ డోసేజ్ గనక ఎక్కువైతే మన బాడీకి ప్రమాదం అనే విషయాన్ని మాత్రం మనం తప్పకుండా గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇవాల్టి హెల్తీ మార్నింగ్. సరైన ఆహారం, మంచి నిద్ర, డైలీ ఎక్సర్సైజ్, అవసరమైనప్పుడు మాత్రమే డాక్టర్ సలహా, ఇవే అసలైన హెల్తీ లైఫ్ సీక్రెట్స్. మరి ఇలాంటి విషయాల కోసం, ఇన్ఫర్టైన్మెంట్ కోసం వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: Hey, did you know the Kakatiya Kalatoranam is more than just a monument? Really? Tell me. That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
2: Wow, so it's like a cultural adda on radio.
1: Exactly. Every night at 8 PM on FM Rainbow 101.9.
3: Telanganam, Telangana's heartbeat on air.
4: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. టుడే క్లాక్ లో సమయం 8 గంటలకు అవస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఉపాధ్యాయులు కూడా నిరంతరం తమ అభ్యాసం కొనసాగించి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవర్చుకుని వినూత్న బోధనా పద్ధతులు అవలంబించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొంటారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా కేంద్రంగా ఆవిర్భవించే దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నేపాల్లో ఆకస్మిక వరదల్లో ఇంకా 275 మంది భారతీయులు ఆచూకీ తెలియరాలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మక్తల్ నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు ఫేజ్ 2 పనులకు వీలైనంత తొందరగా టెండర్లు పిలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచడానికి ప్రతి ఏటా అవసరమైన బడ్జెట్కు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. భూభారతి 22A నిబంధనల పేరుతో రైతుల భూములను అక్రమంగా చేర్చడాన్ని నిరసిస్తూ ఈవేళ హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ మహాధర్నా నిర్వహిస్తోంది. బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి, పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొంటారు. శాసనసభకు హాజరు కాకుండా బీఆర్ఎస్

చేస్తూ కేసీఆర్ జీతం తీసుకుంటున్నారని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రేపు ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ మహాధర్నా తలపెట్టింది. మంచిర్యాలలో 22A బాధితులతో మాజీ మంత్రి హరీష్ రావు ముఖాముఖి నిర్వహించారు. ఒక్క పెన్నుపోటుతో భూముల నిషేధిత జాబితాలో చేర్చి అత్యవసర పరిస్థితుల్లో కూడా అమ్ముకోలేకుండా చేశారని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ సమస్యపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్షమాపణలు చెబితే సరిపోదని విమర్శించారు. ప్రభుత్వమే కబ్జాదారుగా మారిందని ఆరోపించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో పాటు కొండా సురేఖ, రాజగోపాల్ రెడ్డిలను బీఆర్ఎస్లోకి తిరిగి తీసుకోబోమని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో స్పష్టం చేశారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి సెమీఫైనల్స్లో మలేషియాకు చెందిన ప్రత్యర్థులతో ఈరోజు తలపడతారు. ఈరోజు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 9 గంటలకు.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే రంజిత్. మరి తెలుసు కదా, 8 గంట ఇలా గంట కొట్టిందంటే మనందరికీ అర్థమవుతుంది ఇవాళ వైబ్రెంట్ హైదరాబాద్ వింటామని. సో ప్రతిరోజు ఒక స్పెషల్ ఉంటుంది కదా, మరి సెప్టెంబర్ 5 అనగానే ఒక స్పెషల్ తెలిసే ఉంటుంది మీ అందరికీ. మరి కాసేపట్లో తెలుసుకుందాం. డెఫినెట్గా వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు, మంచి మంచి పాటలు అలాగే మంచి మంచి విషయాల కోసం స్టే ట్యూన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జరిచేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: 8:10 ఎగ్జాక్ట్ గా అవుతుంది టుడే క్లాక్ లో. వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నాం మనం. సో మరి మార్నింగ్ స్కూల్లో బెల్లు మోగినప్పటి నుండి ఇక షురు అవుతుంది. ఏమని అటెండెన్స్ చెప్పిన తర్వాత టీచర్ అడిగే ప్రశ్న ఏంటో తెలుసా? హోంవర్క్ అయిందా అని అడగడమే లేట్. ఇంకా సార్ నిన్న కరెంటు పోయింది సార్, మా తమ్ముడు బుక్ చింపేశాడు సార్, ఇంకా వస్తుంటే మర్చిపోయాను సార్, నిజంగా గుర్తులేదు అంటూ ఇలా అబ్బో ఎన్ని రీజన్స్ చెప్పేవాళ్ళం కదా. మనం ఎన్ని చెప్పినా టీచర్స్కి ఉట్టే అంటే అట్టే తెలిసిపోయేది కదా. అందుకే స్కూల్లో నేర్చుకున్న మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటో తెలుసా? టీచర్స్ని మనం మోసం చేయలేం బాస్. అంతేనా? రైట్. మరి ఇంకా ఈ పాటకి మీకు అర్థమై ఉంటుంది ఎందుకో. ఈ పాట తర్వాత డెఫినెట్గా తెలుసుకుందాం. స్టే ట్యూన్.

ఆ వార సినిమా నుండి సూపర్ హిట్ నెంబర్ విన్న తర్వాత వైబ్రెంట్ హైదరాబాద్ లో మనం మాట్లాడుకుంటున్నాం టీచర్స్ అని, అదేదో కదా. అంటే ఇవాళ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం. బ్యాక్ టు హిస్టరీకి వెళ్తే మాత్రం సెప్టెంబర్ 5న విద్యావేత్త, తత్వవేత్త, భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి

రాధాకృష్ణన్ జయంతి అన్నమాట. ఆయన ఎడ్యుకేషన్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ని, ఆయన పుట్టినరోజుని మన దేశంలో ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అంటే మన జీవితాలకు వెలుగునిచ్చిన ప్రతి గురువుకు మనం గ్రాటిట్యూడ్ చూపే రోజు ఇది. ఇంకా చాలామంది అంటే మన బ్రతుకులు మారాలంటే చదవాలి అని చెప్పేసి కొన్ని కొటేషన్స్ అవన్నీ కనిపిస్తుంటాయి. ఎందుకంటే చదువు అనేది కేవలం ఉద్యోగం కోసం కాదు, మన జీవితాన్ని మార్చుకోవడానికి. మరి ఆ చదువు మనంతటా మనం చదువుకుంటామా, గురువులు చెప్తారు. మరి మన బ్రతుకులు మారాలంటే చదువుకోవాలి, మన పిల్లల భవిష్యత్తు మారాలంటే చదివించాలి అంటూ ప్రతిరోజు గురువులు ఎంతో కష్టపడి మనకి బోధన చేస్తూ ఉంటారు. మరి అటువంటి గురువులకు, అటువంటి గురువులని పూజించే రోజు, అటువంటి గురువుల్ని మనం గౌరవించుకునే రోజు సెప్టెంబర్ 5. సో మరొకసారి మన జీవితంలో గురువు కాని గురువులు ఎందరో ఉంటారు, వాళ్ళందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనం చిన్నప్పుడు ఇలా సెప్టెంబర్ 5 అనగానే ఆ రోజు సెల్ఫ్ గవర్నమెంట్ డే అని లేదంటే మనకి అన్ని గుర్తొస్తాయి కదా, మరి అలాంటి గుర్తు చేసే పాట కూడా ఒకటి ఉంది స్టూడెంట్ నెంబర్ 1 సినిమా నుండి, కీరవాణి అలాగే కోరస్ పాడిన పాట ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి అని. ఎన్నిసార్లు విన్నా ఒక నాస్టాల్జిక్ ఫీలింగ్ వస్తుంది పాట విన్నప్పుడల్లా, మరి మీకు కూడా అంతేనా? అయితే డెఫినెట్గా వినేద్దాం. ఈ పాట విన్న తర్వాత మరిన్ని విషయాలు తెలుసుకుందాం వైబ్రెంట్ హైదరాబాద్లో. వింటూనే ఉండండి ఆకాశవాణి FM రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: హే వెరీ హంగ్రీ, వాట్ స్పెషల్ టుడే?
2: బిర్యానీ, కబాబ్స్, హలీం. బట్ వెయిట్, దిస్ మోర్
1: దాన్ ఫుడ్, ఇట్స్ ద స్టోరీస్ బిహైండ్ ద రెసిపీస్, ద హిస్టరీ ఆఫ్ ద కిచెన్స్ అండ్ ద ఫ్లేవర్స్ దట్ షేప్డ్ అవర్ సిటీ. అండ్ వేర్ డు వి టేస్ట్ ఆల్ దిస్?
2: ఆన్ జష్న్ ఇన్ హైదరాబాద్ ఎవ్రీ ఆఫ్టర్నూన్ అట్ 2 o'clock ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi biryani, it's a feast for your ears.
3: Jashne Hyderabad, savor the city's soul.

ಕಲಲು, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు

0: భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: సాయం చేయడానికి కోట్ల రూపాయలు ఉండాల్సిన అవసరం లేదు కదా. ఒక చిన్న సహాయం, ఒక మంచి మాట, ఎవరికైనా మన హెల్ప్ వారి జీవితంలో ఎంతో పెద్ద మార్పు తీసుకురావచ్చు కదా. మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనకు ఒక ప్రత్యేకమైన మెసేజ్ని ఇచ్చే రోజు అన్నమాట. మరి అదేంటో కాసేపట్లో తెలుసుకుందాం. ముందుగా ఈ సూపర్ హిట్ నెంబర్ ఫ్రమ్ ద మూవీ సెవెన్త్ సెన్స్.

విజయ్ ప్రకాష్, కార్తీక్ అండ్ శాలిని పడిన సూపర్ హిట్ నెంబర్ 7th Sense నుంచి విన్నాం కదా. మరి ఏదో సాయం గురించి ఏదో మాట్లాడుకుంటున్నాం కదా. అయితే మనం చేయగలిగిన చిన్న సహాయం కూడా మరొకరి జీవితంలో పెద్ద మార్పు తీసుకురాగలదు. అండ్ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న ఇంటర్నేషనల్ డే ఆఫ్ చారిటీగా జరుపుకుంటూ ఉంటాం. మరి దీనికి సంబంధించిన విషయం ఏంటంటే, పేదరికానికి మరియు అన్టచబిలిటీకి వ్యతిరేకంగా చేసిన కృషికి గాను 1979లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్న మదర్ థెరిసా గారి వర్ధంతి ఇవాళ. సో ఆవిడ గుర్తింపుగా ఐక్యరాజ్య సమితి 2012లో నిర్ణయం తీసుకుందనమాట. జనరల్ అసెంబ్లీ అంతా ఏమని, ప్రతి సంవత్సరం మదర్ థెరిసా వర్ధంతి రోజున అంటే సెప్టెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ దాతృత్వ దినోత్సవాన్ని జరుపుకోవాలి అని. అంటే చాలా అంటే మన మానవ బాధలు ఎలా ఉంటాయంటే, అసలు వాటిని తగ్గించడంలో దాతృత్వం అనేది ఒక వైటల్ రోల్ని ప్లే చేస్తుంది. అంటే మనకి సంబంధించిన వాళ్ళకి, మనకి తెలిసిన వాళ్ళకు, లేకపోతే ఎవరైనా సరే వాళ్ళకి ఆశ్రమం ఇవ్వడం కానీ, లేకపోతే ఇంకేదైనా సహాయం చేయడం కానీ, ఇలాంటివి చేస్తే వాళ్ళ బాధ కొంచెమైనా తగ్గుతుంది అని. అంటే సాయం చేయడానికి పెద్ద సంపద కాదు, పెద్ద మనసుంటే చాలు అంటూ వింటూ ఉంటాం, అది నిజంగా నిజమే. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ చారిటీ. ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం వైబ్రెంట్ హైదరాబాద్లో. మీరైతే వింటూనే ఉండండి ఆకాశవాణి FM రెయిన్బో 101.9 MHz, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఒక మంచి పుస్తకం మనకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
2: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
1: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
2: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
1: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
2: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
1: మీ అనుభూతిని
2: మీ మాటల్లో
1: మా శ్రోతలతో పంచుకోండి.
2: మీ పేరు, మొబైల్ నెంబర్ వివరాలను
1: రీడ్ విత్ రెయిన్బో 2026@gmail.com కు పంపండి.
2: మీ రీడింగ్ జర్నీ
1: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
2: రెయిన్బోతో పంచుకోండి.
1: రీడ్ విత్ రెయిన్బో.
2: రీడ్ విత్ రెయిన్బో.
3: ఎయిట్ 8:46 అవుతుంది స్టూడియో క్లాక్ లో. మీరు వింటున్నారు వైబ్రెంట్ హైదరాబాద్ విత్ మీ ఆర్జే రంజిత్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.

0: 1.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం. అసలు మనం ఎంత చెప్పినా ఎంత కొట్టని ఎంతింది, ఎంత కొట్టినా చావని పామరాను అన్నట్టు మనకు అలవాటైపోయింది. మనం ఎంత చెప్పినా వినంది ఏందో తెలుసా? మొబైల్ వాడకపోవడమా, వాడడమా, వాడడం. సో అంటే మన జీవిత దైనందిన జీవితంలో భాగమైపోయింది ఈ మొబైల్ ఫోన్. కాకపోతే ఎంత భాగమైపోయిందంటే అసలు మనం మొబైల్కి ఇచ్చిన ఇంపార్టెన్స్, వాల్యూ, ప్రయారిటీ ఇంకా వేరే వాటికి ఇవ్వలేకపోతున్నామా అన్నంత రేంజ్లో ఉందన్నమాట. మరి అది ఎంతవరకు నిజం అనేది మనకు మాత్రమే తెలుసు కదా. అయితే ఇంకేంటి, మొబైలే, ఏది చెప్పినా మొబైలే, ఏది వద్దనుకున్నా మొబైలే. సో చేతిలో, మెట్రోలో, ట్రైన్లో, ఎక్కడ పడితే అక్కడ మొబైల్లో చూస్తున్నారంటే, మొబైల్ని ఎంత ఎఫెక్టివ్గా వాడుతున్న వాళ్ళు విషయం పక్కన పెడితే అసలు మొబైల్ని అంత అడిక్ట్ అయిపోయి వాడుతున్నాం చాలామంది. అయితే ఒక రెస్టారెంట్ లేకపోతే ఇంకా ఎక్కడైనా కొత్తగా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయబోతున్నారంట. ఏంటి, ఆ హోటల్ కానీ ఆ రెస్టారెంట్ కానీ మీరు ఎంటర్ అయిన తర్వాత మీరు తినాలంటే ముందుగా చేయాల్సింది ఏంటో తెలుసా? చేతులు కడుక్కోవాలి అని అంటారనుకున్నానా? నో వే. ముందు మన చేతిలో ఉన్న మొబైల్ని పక్కన పెట్టేయాలంట, అప్పుడే కానీ వాళ్ళు మనకి సర్వ్ చేయరు. ఇంకోటి ఏంటంటే, ఎవరైతే ఆ ఫోన్స్ని పక్కన పెట్టి తింటుంటారో వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇవ్వబోతున్నారంట. నిజంగా ఆ రెస్టారెంట్ ఎక్కడుంది ఏంటో అని అనుకుంటున్నారుగా, తెలిసిపోతాయిలే డెఫినెట్గా ఆ డీటెయిల్స్ ఏంటో. మరి నిజంగా వాళ్ళు పెట్టిన కండిషన్ మాత్రం చాలా సూపర్ కదా. జనరల్గా ఎక్కడైనా ఆ హోటల్ రెస్టారెంట్ వాళ్ళు ఆఫర్స్ ఇస్తున్నప్పుడు స్టార్ పెట్టి కండిషన్ సప్లై అంటారు, కానీ వీళ్ళు డైరెక్ట్గా పెట్టడం, డైరెక్ట్గా ముందే కండిషన్ పెట్టేశారు, మీరు మొబైల్ పక్కన పెడితేనే సర్వ్ చేస్తాం, అలాగే ఎవరైతే మొబైల్ పక్కన పెట్టేసి తింటారో వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంటుందని. నిజంగా సూపర్ ఐడియా. ఎందుకంటే కొన్ని కొన్ని ఆలోచనలకు, కొన్ని కొన్ని ఏమంటారు అడిక్షన్స్ అన్ని బయటికి రావాలంటే ఇలాంటి ఆలోచనలు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. రైట్, ఇంకా ఇలాంటి విషయాలు డెఫినెట్గా తప్పకుండా తెలుసుకుందాం. ఈ సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది మనందరి కోసం అత్తారింటికి దారేది సినిమా నుండి. దేవిశ్రీ ప్రసాద్ పాడిన నిన్ను చూడగానే అస్సలు వదల బుద్ధి కాదు, అదేనండి మొబైల్ కదా. స్టే ట్యూన్డ్.
1: నిన్ను చూడగానే చిట్టి గుండె

0: ಸೂಪರ್ ಹಿಟ್ ನಂಬರ್ ಫ್ರಾಮ್ ದ ಮೂವಿ ಅತ್ತಾರೆಂಟ್ ಕಿದ್ದಾರೆ ದಿ.
1: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in three categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician, and there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to 10th September 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026, issued in public interest by the Department of Animal Husbandry and Dairying, Government of India.
0: ఆయన నాకు ఇంకొకటి అనిపించింది ఇంతకుముందే, ఆ ఎన్నో అనుకుంటాం కానీ అసలు మొబైల్ వాడకుండా ఉండగలమని చెప్పండి. సో అది మనకి మన లైఫ్లో పార్ట్ అయిపోయిపోయింది మన లైఫ్లో. సో మరి దాన్ని వాడకుండా ఉండాలంటే చాలా కష్టమే. కాకపోతే కొన్నిసార్లు మనం దాన్ని ఏమంటారు, డిటాక్సిఫికేషన్ అంటారు వచ్చిన బాడీకి, అలాగే మన లైఫ్లో కూడా మొబైల్ని దూరంగా పెట్టే రోజులు కూడా రావాలి. అంటే వీక్లీ కొన్ని అవర్స్ అని ఇలా పెట్టుకుంటే నిజంగా బాగుంటుంది కదా. వీలైతే ప్రయత్నించండి డూడ్. మహా అయితే ఏమైతుంది, మళ్ళీ ఫోన్ మాట్లాడదాం. రైట్, ఇప్పుడైతే సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది బాద్షా సినిమా నుండి, డాలర్ మెహందీ అండ్ రణీనా రెడ్డి పాడిన సూపర్ హిట్ నెంబర్ మనందరి కోసం.

వివిధ ప్రాంతాలకు చెందిన 48 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులు ప్రదానం చేస్తారు. తెలంగాణ నుంచి ఒక టీచర్ అవార్డు అందుకోనున్నారు. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వేళ పాల్గొంటారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా కేంద్రంగా ఆవిర్భవించే దిశగా భారత్ వేగంగా అడుగులేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నేపాల్లో ఆకస్మిక వరదల్లో ఇంకా 275 మంది భారతీయులు అచూకీ తెలియరాలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మక్తల్ నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు ఫేజ్ 2 పనులకు వీలైనంత తొందరగా టెండర్లు పిలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కింద నిమ్స్లో ఉచిత ఓపీ సేవలు కొనసాగించాలని ఆరోగ్య మంత్రి దామోదర్ రాజ్ నరసింహ అధికారులను ఆదేశించారు. 22A భూభారతి రాష్ట్ర ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ ఈవేళ హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ మహాధర్నా నిర్వహిస్తుంది. బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో జరిగే ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొంటారు. రాష్ట్రంలో ఈ వెల్ట్తో 3 నెలల రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమం ముగుస్తుంది. సూపర్ ఎల్ నీన్యో కారణంగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల రేషన్ ముందుగానే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. శాసనసభకు హాజరు కాకుండా కేసీఆర్ జీతం తీసుకుంటున్నారని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ రేపు ఇందిరాపార్క్ దగ్గర మహాధర్నా తలపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ తలపెట్టిన సమర పేరులో యువత, విద్యార్థుల సమస్యలపై ఈవేళ పార్టీ నిరసన చేపడుతుంది. కరీంనగర్ ధర్నాలో మాజీ మంత్రి కేటీఆర్, తుపాక నిరసన కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొంటారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి సెమీఫైనల్స్లో మలేషియాకు చెందిన ప్రత్యర్థులతో తలపడతారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 10 గంటలకు.

0: FM Rainbow 101.9 Musically Yours.
1: ఎస్ మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగలమయం. స్టూడియో క్లాక్ లో 9:03 అవుతోంది, మనందరికి తెలుసు. మరి వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నాం. మరి హైదరాబాద్ లో ఏం జరగబోతున్నాయి, ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయా, ఫ్రీ ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయా, అసలు ఇవాళ వీకెండ్, సాటర్డే, రేపు సండే, మరి ఏమేమి ఈవెంట్స్ జరగబోతున్నాయి మనందరి కోసం అంటే డెఫినెట్ గా తెలుసుకుందాం ఈ సెగ్మెంట్ లో. వైబ్రెంట్ హైదరాబాద్ లో మరి ఏం జరగబోతున్నాయో తెలుసుకుందాం ఈ పాట తర్వాత. ఇప్పుడైతే అల్లుడు సీను సినిమా నుండి దేవిశ్రీ ప్రసాద్ పాడిన సూపర్ హిట్ నెంబర్తో మనం ఈ సెగ్మెంట్ స్టార్ట్ చేసి ఆ తర్వాత తెలుసుకుందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: సో 9:08 అవుతుంది స్టూడియో క్లాక్ లో. మరి పొద్దంతా రోజంతా స్క్రీన్లతో బిజీగా గడిపేస్తూ మన కోసం మనం కొంచెమైనా టైంని కేటాయించలేకపోతున్నా కదా అని మర్చిపోతున్నామా, బాధపడుతున్నామా? అలాంటి డిజిటల్ రొటీన్ నుంచి బయటకి వచ్చి కొత్త అనుభవాలని ఆస్వాదించేందుకు ఒక ప్రత్యేకమైన వేదిక రెడీ అయిపోయిందనమాట. అదే లమా ఖాన్, తెలుసు కదా మనందరికీ. సో అయితే ఇక్కడ రీసెట్ చాప్టర్ 2 షహిస్తా అనేది సెప్టెంబర్ 5 సాయంత్రం 4 గంటల నుంచి మనం అక్కడికి వెళ్ళి చూడొచ్చు అనమాట. ఇందులో భాగంగా ఇంట్రెస్టింగ్గా ఉండే సఫర్నామా ఫెస్ట్ కూడా మన కోసం రెడీగా ఉంది కాబట్టి కొంచెం పాస్ తీసుకొని అన్ప్లగ్ అవ్వాలి, ఎందుకంటే మళ్ళీ మనతో మనమే కనెక్ట్ అవ్వాలి కాబట్టి. ఈ లమాఖాన్లో జరగబోతున్న ఈ షార్ట్ ఫిల్మ్ ప్రోగ్రామ్ మార్నింగ్ 11:00 ఉందన్నమాట. అలాగే మళ్ళీ 11 మిస్ అయితే ఎలా, మళ్ళీ సాయంత్రం ఇంకేదైనా ఉందా అని అనుకుంటే 4:00 కూడా ఉంది రీసెట్ చాప్టర్ 2 అని. సో వాళ్ళు ఏంటంటే ఒక ఇట్స్ ఏ స్క్రీన్ ఫ్రీ ఎక్స్పీరియన్షియల్ మీటప్ డిజైన్ అనమాట. పీపుల్ అందరి కోసం డిజిటల్ రొటీన్స్ని రీకనెక్ట్ అవ్వాలని చూస్తూ ఉంటారు కదా వాళ్ళని, వాళ్ళు సంథింగ్ దే వాంట్ టు డిస్కవర్ సంథింగ్ కదా, కొత్తగా ఏదైనా చేయాలనుకునే వాళ్ళందరి కోసం ఇది ఒక మీటప్ లాగా. సో అదైపోయిందంటే ఈవినింగ్ పూట కుబాల్ హాయ్ అని చెప్పేసి ఒక 8 గంటలకి ఉందన్నమాట. సో వసంత్ సాగర్ కండక్ట్ చేస్తున్న ఈ హార్ట్ వార్మింగ్ హిందుస్థానీ అడాప్షన్, అంటే క్లాసిక్ కానీ బ్లెండింగ్ ఫ్యామిలీ డ్రామా కామెడీ ఇవన్నీ మీరు ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఇవాళ లమాఖాన్కి వెళ్లాల్సిందే, అవన్నీ మీరు ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. రైట్, ఇంకా మన హైదరాబాద్లో చూడదగ్గ ప్రదేశాల గురించి లేదంటే ఇంకా ఈవెంట్స్ మీటప్స్ ఏమైనా జరుగుతున్నాయా కూడా డెఫినెట్గా తెలుసుకుందాం ఈ పాట తర్వాత. స్టేడియం

9:15 అవుతుంది. స్టూడియో క్లాక్ లో ఎగ్జాక్ట్ గా వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు. వైబ్రెంట్ హైదరాబాద్ లో జరిగే ఈవెంట్స్ ఏం జరుగుతున్నాయి, మనం ఇవాళ సాటర్డే కొంచెం టైం దొరికింది, హైదరాబాద్ లో జరిగే ఈవెంట్స్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, జనరల్ గా ఒక గొప్ప ఆలోచన సరైన వ్యక్తులతో కలిస్తే అది ఏమవుతుంది, అది ఒక సక్సెస్ఫుల్ స్టార్ట్అప్ అవుతుంది కదా. మరి అలాంటి థాట్స్, ఆపర్చునిటీస్, ఇన్నోవేషన్ ని ఒకే వేదిక మీదకి తీసుకొస్తుంది హైదరాబాద్ స్టార్ట్అప్ డే. సో ఫౌండర్స్, ఇన్వెస్టర్స్, ఆపరేటర్స్తో కలిసి కనెక్ట్ అవ్వడానికి, నేర్చుకోవడానికి, ఇంకా కొత్త ఆపర్చునిటీస్ని ఏమంటారు తెలుసుకోవడానికి ఇది ఒక వండర్ఫుల్ వేదిక అని చెప్పొచ్చు. సో సెప్టెంబర్ 5th అంటే ఇవాళ సాయంత్రం 5:30 నుంచి 8 గంటల వరకు హైదరాబాద్లోని డ్రాపర్ స్టార్టప్ హౌస్లో జరగబోతుంది అనమాట. సో మరి మీ ఐడియాకి రెక్కలు ఇవ్వాలనుకుంటున్నారా, అయితే ఈ వేదిక అస్సలు మిస్ అవ్వద్దు. సో మంచి ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోండి, మంచి కనెక్షన్స్ని పెంచుకోండి అని చెప్తూ ఉంటారు కదా ఆల్రెడీ లైఫ్ని లీడ్ చేస్తున్న వాళ్ళు. సో మరి అలాంటివి చేయాలంటే ఇదిగో ఇలాంటి ఏమంటారు హైదరాబాద్ స్టార్ట్అప్ డే కానీ ఇంకా ఏవైనా స్టార్ట్అప్లే ఇట్లా మీటప్స్ అన్నీ జరుగుతుంటాయి కదా, అక్కడికి వెళ్తే మనం నిజంగా ఎంతో కొంత నాలెడ్జ్ని గ్రాప్ చేసుకోవచ్చు అనమాట. సో వీలైతే వెళ్ళండి, నాలెడ్జ్ని గ్రాప్ చేసుకోండి. ఇప్పుడైతే ఈ సూపర్హిట్ నెంబర్ వినండి, సినిమా చూపిస్తామా సినిమా నుండి శేఖర్ చంద్ర పాడిన వండర్ఫుల్ ట్రాక్ మనందరి కోసం. స్టే ట్యూన్డ్.

సూపర్ హిట్ నెంబర్ విన్నాం, మధుప్రియ పాడిన సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఫిదా. సో ఫిదా అవ్వాల్సిందే ఎవరైనా ఆ సినిమా చూడాలి, చూస్తే లేదంటే ఆ పాటలు విన్నా కానీ. రైట్, మరి ఇంకా మనం లాస్ట్ వీక్ కూడా తెలుసుకున్నాం ఏంటంటే, హైదరాబాద్లో అంటే మన భారతదేశం అంటేనే సంస్కృతి సాంప్రదాయం కదా, అద్భుతమైన కళలకు నిలయం కూడా. మరి ఇవన్నింటినీ ఒకే దగ్గర చూడాలనుకుంటే గాంధీ శిల్ప్ బజార్ జరుగుతుంది మన హైదరాబాద్లో, తెలంగాణ కళాభారతి ఎన్టీఆర్ స్టేడియం ఆపోజిట్ టు ఇందిరా పార్క్. సో ఇది ఎప్పటి నుంచి 1 వీక్ ఉంటుంది కాబట్టి మీరు వినాలి, మీరు వెళ్ళి చూడాలనుకున్నా లేకపోతే కొనాలనుకున్నా డెఫినెట్గా అక్కడ 150కి పైగా స్టాల్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఇప్పుడు జనరల్గా హస్తకళాకారులు అంటే ఏంటి, వాళ్ళ చేతి వృత్తుల్ని అమ్ముకుని వాళ్ళు మనసు పెట్టి చేసిన వస్తువులు ఎన్నో ఉంటాయి కదా. సో ఒక్కసారి అక్కడికి వెళ్ళి మనకి కొనుక్కోబుద్ధి కాకపోయినా అక్కడికి వెళ్ళాక డెఫినెట్గా మీకు ఏదో ఒక వస్తువు నచ్చుతుంది. సో దట్ మీరు కొనడం వల్ల వాళ్ళకి హెల్ప్ అవుతుంది అన్నమాట. సో హస్తకళా వస్తువును కొనుగోలు చేసినప్పుడు ఒక వస్తువు కొనడం కాదు, మన భారతీయ కళాకారులకి జీవనోపాధి కూడా మనం అండగా నిలుస్తున్నట్టు అనమాట. సో మరి మీకు గనక వీలైతే ఈరోజు తెలంగాణ కళాభారతి ఎన్టీఆర్ స్టేడియం ఆపోజిట్ టు ఇందిరా పార్క్ వెళ్ళి మీకు నచ్చిన వస్తువుల్ని కొనుక్కోవడమే కాదు, వాళ్ళకి హెల్ప్ చేయడమే కాదు, ఇంకా మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే వాళ్ళు కూడా వెళ్ళి చూసి కొనుక్కునే అవకాశం కూడా ఉంటుంది కదా. మరి ఇంకా ఇలాంటి సూపర్ హిట్ విషయాలు తెలుసుకుంటూ మంచి మంచి బ్యూటిఫుల్ నెంబర్స్ వింటూ ఎంజాయ్ చేద్దాం. మీరు వింటున్నారు వైబ్రెంట్ హైదరాబాద్ విత్ మీ ఆర్జే రంజిత్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. రెయిన్బో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9, musically yours.
1: సూపర్ హిట్ నంబర్స్ వింటూ మంచి మంచి విషయాలు వైబ్రెంట్ హైదరాబాద్ లో, హైదరాబాద్ లో ఏం ఎక్స్ప్లోర్ చేయాలి ఇవాళ అనుకునే వాళ్ళందరి కోసం మంచి మంచి విషయాలు తెలుసుకుంటూ సూపర్ హిట్ నంబర్స్ వింటున్నా కదా. అయితే నెక్స్ట్ ఇంకా హైదరాబాద్ లో మనందరికి తెలుసు కదా, ది నేషనల్ ప్రెస్టీజియస్ వేదిక ఉందా, ఏంటది, రవీంద్ర భారతి. సో రవీంద్ర భారతిలో ఈరోజు మార్నింగ్ గవర్నమెంట్ రిలేటెడ్ ప్రోగ్రామ్ జరుగుతున్నాయి అన్నమాట, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళవి. ఎందుకో తెలుసా, September 5th అంటే ఈరోజు టీచర్స్ డే కాబట్టి అలా జరుగుతున్నాయన్నమాట. అందులో మెయిన్ థియేటర్లో ఆ ప్రోగ్రామ్స్, ఇంకా బుక్ రిలీజ్ ఫంక్షన్స్ అండ్ బుక్ ఇనాగ్రేషన్ ఫంక్షన్స్ కూడా జరుగుతున్నాయి. కాన్ఫరెన్స్ హాల్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. ఇంకా పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ అని ఉంది తెలుసా మీ అందరికీ, ప్రతి శనివారం ఆదివారం అక్కడ ఉచితంగా మనం సినిమాలు చూడవచ్చు, సినిమాకి సంబంధించిన వాళ్ళు వస్తూ ఉంటారు, రివ్యూలు చేస్తూ ఉంటారు. అండ్ ఈరోజు

రోజు అనిల్ నక్క డైరెక్ట్ చేసిన మూవీ ఏంటంటే సంజీవ్ అనే ఈ సినిమా ఉచితంగా అక్కడ స్క్రీనింగ్ చేయబోతున్నారనమాట. ఈవినింగ్ సాయంత్రం 6 నుంచి 10 వరకు మీరు కూడా చూడొచ్చు. మరి ఇన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్న రవీంద్ర భారతికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ 10 దాకా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. మీకు వీలైతే వెళ్ళి చూడండి, అక్కడ నుంచి సేమ్ డైలాగ్ నాలెడ్జ్ని గ్రాప్ చేయండి. రైట్, ఇంకొక సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది మనందరి కోసం ఫలక్ నుమాద సినిమా నుండి. సిత్రీరామ్ పాడిన అరే రే మనసా ఎంత బాగుంటుందో తెలుసా, మన మనస్సు నుంచి అసలు మర్చిపోలేని పాట ఇది. డెఫినెట్గా వినాల్సిందే కదా. స్టే ట్యూన్డ్.

0: కవాడిగూడ హైదరాబాద్ ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 7 వరకు కమిషనర్ హస్తకళల అభివృద్ధి శాఖ భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ సౌజన్యంతో తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా తయారైన హస్తకళా వస్తువులు చేనేత వస్త్రకళా ప్రదర్శన ఇంకా అమ్మకాలు రండి 150 పైగా స్టాల్స్ లో ఏర్పాటు చేసిన అద్భుతమైన హస్తకళల చేనేత ప్రదర్శనను వీక్షించండి కొనుగోలు చేయండి చేతి వృత్తులను ప్రోత్సహించండి
1: నువ్వడిగితే పాత పాట నేను వేస్తే కొత్త పాట రెయిన్బో కౌంటింగ్ స్టార్ట్స్ అమ్మా 1 2 3 చెప్పు పాత పాట కొత్త పాట రెండు కదా అయితే వేసుకున్నా ఒక ఎవర్ గ్రీన్ సాంగ్
2: రెయిన్బో ఎవర్ గ్రీన్.

0: బ్రో ఆకలేస్తుంది బిర్యానీ తిందామా
1: ఏ ఇప్పుడు బిర్యానీ ఏం తింటాం పద హలీం తిందాం
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా
1: హలీం ఎక్కడి నుంచి రావడం ఏంటి మన హైదరాబాదే కదా
0: కాదు హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది
1: ఓ అవునా
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు
0: జష్నే హైదరాబాద్ జష్నే హైదరాబాద్
1: జష్నే హైదరాబాదా అదేంటి కొత్తగా
0: ఒక్క హలీమే కాదు ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది
2: జష్నే హైదరాబాద్ ఎట్ 2 PM ఓన్లీ ఆన్ FM రెయిన్బో 101.9.
3: స్టూడియో క్లాక్ లో ఎగ్జాక్ట్ గా 9:51 టైం అవుతుంది. మనం వింటున్నాం వైబ్రెంట్ హైదరాబాద్. సో హైదరాబాద్ లో జరిగే ఈవెంట్స్ గురించి ఏంటి డెడికేటెడ్ గా తెలుసుకునే ఈ సెగ్మెంట్ లో నెక్స్ట్ ఏ ఈవెంట్ గురించి తెలుసుకుంటున్నామంటే ఈచ్ ఐ వెంచర్స్ అండ్ కోకర్మ కొలాబరేటెడ్ గా నిర్వహిస్తున్న ఈ కో హోస్ట్ చేస్తున్నాయి అనమాట. సో ఎక్కడ జరగబోతుందంటే ఈవెంట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ హైదరాబాద్ మా మైస్కేప్ రోడ్ నానంకరామ్ కూడా హైదరాబాద్ లో జరగబోతుంది. అంటే సెప్టెంబర్ 5 ఇవాళే మార్నింగ్ 11 నుంచి ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు. సో ఇదేంటంటే ఉమెన్ లెడ్ ప్రోగ్రామ్ అనమాట. సో అంటే మహిళల్లో కూడా వ్యాపారాలు చేయాలి అని చెప్పేసి ఉంటుంది కదా, వాళ్ళందరూ సక్సెస్ఫుల్ అవ్వాలంటే అసలు ఏం చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా షురూ చేయాలని, ఈ అంటే ఎవరైనా కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఆంటర్ప్రినర్స్ కానీ లేకపోతే మహిళా వ్యాపారులు కానివ్వండి వాళ్ళని ఎంకరేజ్ చేయాలన్నా ఇలాంటి అన్ని మహిళలకు సంబంధించిన డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ ఈవెంట్లో ఉంటుందన్నమాట. సో ఈవెంట్ అంతా మీకోసమే, మరి లేట్ చేయకుండా జల్దీ అటెండ్ అవ్వండి. ఎందుకంటే సెప్టెంబర్ 5 11 o'clock ఇంకా 1 hour ఉంది కాబట్టి అక్కడ నుంచి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ గ్రాప్ చేసుకుని ఎక్స్ప్లోర్ అవ్వండి. సో ఇంకా సూపరిట్ నెంబర్ వచ్చేస్తుంది మన కోసం F2 సినిమా నుండి డేవిడ్ సైమన్ పాడిన రెచ్చిపోదాం బ్రదర్ అంటూ స్టేడియం

పక్కనే వరంటూ చేస్తాం వెళ్ళకొచ్చే డౌట్కి కాసే చెప్పాలి నేటికి కాళ్ళే పట్టాలి నేటికి గుచ్చేటి చూపురో సర్చింగ్ అప్రో పాస్వర్డ్ మార్చాలి ఫోన్కి.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఎంతో
3: నాకు జేస్ ని చూస్తుంటే ఎంతో ప్లాన్డ్ గా వచ్చింది రోజు, ప్రీ ప్లాన్డ్ షో. సో అవన్నీ రివీల్ చేయాలంటే ఇప్పుడు
2: మెల్లగా
3: రైట్, స్లో అండ్ స్టడీ
2: wins the race.
3: Correct. So, మరి నెక్స్ట్ ఆర్జే జయశ్రీ రెడీగా ఉంది మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. మరి నేను మీ ఆర్జే రంజిత్ విత్ దిస్ నోట్ సైన్ ఆఫ్ చెప్పిస్తున్నాను. అండ్ విత్ దిస్ బ్యూటిఫుల్ నెంబర్ కొరియన్ కనకరాజు సిత్ సిట్రామ్ పాడిన మరొక బ్యూటిఫుల్ నెంబర్ మనందరి కోసం. ఇలాంటి ఇన్ఫర్టైన్మెంట్ కోసం వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం
2: రంగులమయం.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు.
2: నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈవేళ దేశవ్యాప్తంగా 48 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులు ప్రదానం చేస్తారు. తెలంగాణ నుంచి కూడా ఒక టీచర్ అవార్డు అందుకోనున్నారు. ఉపాధ్యాయులు పాఠాలు సరళంగా బోధించేలాగా, విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా మెడ్రాస్ ఐఐటి ఒక ప్రత్యేక ఏఐ టూల్ ఆవిష్కరించింది. ఏఐ భారత్తో కలిసి వీటిని రూపొందించింది. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొంటారు. నేపాల్ ఆకస్మిక వరదల్లో ఇంకా 275 మంది భారతీయులు అచూకీ తెలియజేయలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో 2వ రోజు పర్యటిస్తున్నారు. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగే వేడుకల్లో ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించి పలు అభివృద్ధి పనులు ప్రారంభిస్తారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కింద నిమ్స్లో ఉచిత ఓపీ సేవలు కొనసాగించాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనసింహ అధికారులను ఆదేశించారు. 22A భూభారతి రాష్ట ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ ఈరోజు హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ మహాధర్నా నిర్వహిస్తుంది. రాష్ట్రంలో నేటితో 3 నెలల రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమం ముగుస్తుంది. సూపర్ ఎల్నినియో కారణంగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల రేషన్ ముందుగానే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ తలపెట్టిన సమర పేరులో యువత విద్యార్థుల సమస్యలపై ఈవేళ పార్టీ నిరసనలు చేపడుతుంది. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి సెమీఫైనల్స్లో మలేషియాకు చెందిన ప్రత్యర్థులతో ఈరోజు తలపడతారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

0: O'clock on FM Rainbow 101.9.
1: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi Biryani, it's a feast for your ears.
2: Jashne Hyderabad, savor the city's soul.
3: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: Well, when we wanted to know something, we used to ask our teacher. We used to wait until the next day, you know. But nowadays, we say, "Hello, AI." And we ask assistants and apps. Assistants have become our teachers. How ironic. Technology can teach us almost anything from languages to music to science, but can it notice that a child is quietly struggling? No, we cannot. Technology cannot do that. Can it say, "I believe in you"? Maybe it does, but that feel of a teacher telling that, "I believe in you," that is beautiful. Technology can give us information and explanations. A human teacher gives us understanding, encouragement, and emotional connect. That's super important. Technology can teach us what to know. A great teacher teaches us why it matters. Well, a small break and we'll be right back with a beautiful track. This is a trilingual show, yani hum Telugu mein bhi baat kar sakte hain, maram Hindi lo kuda maatladochu, and we anyways can speak in English as well. So send in your messages, 9140232342. That's my number, and it's a wonderful number. And okay, good morning, Jashi ma'am. Kaise hain aap? Sarwar Ali ji with another beautiful collection of a radio set. Thank you. నాకు ఒక సాంగ్ కావాలి, ఇష్టం మూవీ నుండి నువ్వంటే ఇష్టమని సాంగ్. సో ఇది పంపింది 8:30కి. సో ఈ మెసేజ్ రంజిత్ కోసం, ఆర్జే రంజిత్ కోసం. సో వీ విల్ రైట్ నౌ నాట్ గో టువర్డ్స్ దాట్. సో ఎస్, మూవింగ్ అహెడ్, దెర్ ఇస్ అనదర్ సాంగ్ రిక్వెస్ట్ ఫ్రమ్ ద ఫిలిం గ్యాంగ్ లీడర్, నానీస్ గ్యాంగ్ లీడర్. నిన్ను చూసే ఆనందంలో ప్లే చేయండి. పేరు హారిక. ఓకే, ఫార్ షూర్ నేను ప్రయత్నిస్తాను. టుడే ఇస్ టీచర్స్ డే. ఐ విష్ ఈచ్ వన్ ఆఫ్ యూ హ్యాపీ టీచర్స్ డే. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ బ్యూటిఫుల్ మెసేజెస్ ఫార్ యూర్ టీచర్స్ ఆర్ యూ వాంట్ రిమెంబర్ ఎనీ టీచర్ ఆఫ్ యువర్స్, జస్ట్ టెక్స్ట్ ఇట్ 9140232342. ఐఎమ్ జయశ్రీ, దిస్ ఇస్ ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బో ఇట్స్ కలర్స్ టు యువర్ లైఫ్. ఎ స్మాల్ బ్రేక్ అండ్ విల్ బి రైట్ బ్యాక్ విత్ బ్యూటిఫుల్ ట్రాక్.
1: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in three categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best

0: Artificial insemination technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to 10th September 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026. Issued in public interest by the Department of Animal Husbandry and Dairy, Government of India.
1: Well, beautiful, beautiful song request right here. We have Miracle Mary Thomas also requesting any one lovely song. So as I'm going to play one Telugu song right now, which is from Gang Leader, Miracle Mary Thomas, this song is also for you and also Harika. So let's play this beautiful track. This is Ninnu Chuse Anandamlo. Friends ni chudangane enta anandanga untundante abba అలాంటిదే ఈ సాంగ్ కూడా, అంతే ఆనందం తెస్తుంది. వినేయండి. నా పేరు జయశ్రీ, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోస్ కలర్స్ టు యువర్ లైఫ్ అండ్ హ్యాపీ టీచర్స్ డే టు ఈచ్ వన్ ఆఫ్ యూ హూ, ఇఫ్ యూ వర్ అ టీచర్, ఇఫ్ యూ లవ్ యువర్ టీచర్, జస్ట్ టెక్స్ట్ దెమ్ అ బ్యూటిఫుల్ మెసేజ్. అండ్ ఇఫ్ యూ థింక్ యూ కెనాట్ రీచ్ దెమ్ ఆర్ యూ డోంట్ హ్యావ్ అ కాంటాక్ట్, జస్ట్ థింక్ అబౌట్ దెమ్, దట్ విల్ మేక్ దెమ్ హ్యాపీ, ఐఎమ్ ష్యూర్. స్టే ట్యూన్డ్.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: All right, welcome back. This is Akashwani Hyderabad FM Rainbow 101.9. That was a promo about the Bharat Ratna Awardees special show that happens in Vivid Bharati. Let me tell you that right now, in next 1 minute, you're going to listen to an amazing, amazing curation show that is The First Citizen. For next 30 minutes, it is a download of wonderful knowledge. And it is scripted by Shri Abdul Naeem Ji and presented by Shri Ritvik, Srimati Masarat Jahan. And it is a wonderful, wonderful show. I'm awaiting this one. And it's our first ever episode of The First Citizen. And here we go. Stay tuned and take a listen.
2: Namaskar. This is Akashwani. We now bring you a special series dedicated to the President of India, offering an insight into the distinguished office of the President, its constitutional significance, and the responsibilities associated with this highest constitutional position. Stay tuned to Akashwani for this special series, The First Citizen.

0: next episode, we shall meet another remarkable son of India, a philosopher, a teacher, a scholar, admired across the world, a statesman who believed that education is the greatest force for transforming humanity. He inspired generations of students long before he entered Rashtrapati Bhavan. And even today, every Teacher's Day in India reminds us of his extraordinary legacy. As we bring you the story of India's second president, Dr. Sarvepalli Radhakrishnan, the teacher who guided a nation. Until then, this is Akashvani Hyderabad, FM Rainbow 101.9. Thank you for listening. Jai Hind.
1: Wasn't that a wonderful program, a wonderful rendition? And well, can't wait for the next episode. And today is Teacher's Day, so we wish everyone, each one of you listeners, a very happy Teacher's Day. Stay tuned. This is Akashvani Hyderabad FM Rainbow 101.9, and we will move ahead with our news headlines.
2: Namaskaram. Akashvani Vartal Mukhyamshalu. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా 48 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులు ప్రదానం చేస్తారు. విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధికి చదువుతో పాటు క్రీడలు ఎంతో ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జాతీయ పురస్కార గ్రహీతలతో ప్రధానమంత్రి సమావేశమయ్యారు. ఉపాధ్యాయులు పాఠాలను సరళంగా బోధించేలాగా విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా మెడ్రాస్ ఐఐటీ ఒక ప్రత్యేక ఏఐ టూల్ను ఆవిష్కరించింది. ఏఐ ఫర్ భారత్తో కలిసి వీటిని రూపొందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో 2 రోజు పర్యటిస్తున్నారు. కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగే వేడుకల్లో ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించి పలు అభివృద్ధి పనులు ప్రారంభిస్తారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కింద నిమ్స్లో ఉచిత ఓపీ సేవలు కొనసాగించాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజు నరసింహ అధికారులను ఆదేశించారు. 22A భూభారతి రాష్ట ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ ఈరోజు హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ మహాధర్నా నిర్వహిస్తోంది. సభకు హాజరు కాకుండా కేసీఆర్ జీతం తీసుకుంటున్నారని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరాపార్క్ దగ్గర రేపు కాంగ్రెస్ మహాధర్నా తలపెట్టింది. దీనికోసం ఇవాళ సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 7వ తేదీన ప్రారంభం కాని నేపథ్యంలో రేపు మధ్యాహ్నం ఎర్రవెల్లిలో బీఆర్ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖరరావు అధ్యక్షతన శాసనసభాపక్ష సమావేశం జరుగుతుంది. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి సెమీఫైనల్స్లో మలేషియాకు చెందిన ప్రత్యర్థులతో ఈవేళ తలపడతారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
2: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పద హలీం తిందాం.
1: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
2: హలీం ఎక్కడి నుంచి రావడం ఏంటి, మన హైదరాబాద్దే కదా.
1: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
2: ఓ అవునా?
1: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
2: సరే కానీ అసలు ఇవన్నీ

0: ಕೆಲದಲ್ಸು
1: ಜಶ್ನೆ ಹೈದ್ರಾಬಾದ್ ಜಶ್ನೆ ಹೈದ್ರಾಬಾದ್
0: ಜಶ್ನೆ ಹೈದ್ರಾಬಾದ್ ಅದೇಂಟಿ కొత్తగా
1: ఒక్క హలీమే కాదు ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికీ చెప్పడానికి వచ్చేసింది జష్నే హైదరాబాద్ ఎట్ 2 p.m. ఓన్లీ ఆన్ FM రెయిన్బో 101.9.

ఎందరో మహానుభావులు, అందరికీ మా వందనాలు. ఈ మహానుభావుల్లో ఒక్క మహానుభావుడి గురించి ఈరోజు మాట్లాడుకోవాలి. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఒక ఫిలాసఫర్, ప్రొఫెసర్, స్కాలర్, డిప్లొమాట్ అండ్ మన భారతదేశానికి 2వ ప్రెసిడెంట్గా ఉన్నారు. అండ్ ఎన్నో కష్టాలు, ఎన్నో యూనో అడ్డంకులు ఆదుకుని ఆయన ఈ పొజిషన్కి అప్పుడు వచ్చారు ప్రెసిడెంట్గా. అండ్ కంట్రీస్ హైయెస్ట్ ఆఫీసెస్లో ఆయన పనిచేయడం జరిగింది. కానీ టీచింగ్ టీచర్గా ఆయన చాలా చాలా మందికి ఇన్స్పిరేషన్, ఎంతోమంది స్టూడెంట్స్కి ఆయన బర్త్డే ఒక ఇన్స్పిరేషన్. అండ్ ఈరోజు మనం టీచర్స్ డే జరుపుకుంటున్నాము. అండ్ అలాగే ఎంతో ఎంతోమంది టీచర్స్తో మీరు ఇన్స్పైర్ అవ్వాలని కోరుకుంటూ హ్యాపీ టీచర్స్ డే టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. వెల్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, నాట్ ద బ్యూటిఫుల్ ట్రాక్. దిస్ ట్రాక్ ఈజ్ అ వెరీ ఫనీ ట్రాక్, ఐ వుడ్ సే. దంగల్ మూవీ నుంచి హానికారక్ బాపు సాంగ్ వినండి, ఆ తర్వాత మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్. నేను జయశ్రీ, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: इतनी सी हंसी, इतनी सी खुशी और इतना ही प्यार मिलता है एक स्टूडेंट से जब एक टीचर इतना ही प्यार देते हैं. बस प्यार का ही मामला है, सीखते हैं हम ऐसे ही. एंड वेल, वी रिसीव्ड अ ब्यूटिफुल मैसेज फ्रॉम गीता मूर्तिगारू. शी इज़ अ सीनियर HR लीडर एंड मेंटर. शी सेड अ पोएम डेडिकेटेड टू माई गुरु. लेट मी रीड इट आउट फॉर यू इन हर वर्ड्स. टू द वन हु शेप्ड माई वर्ल्ड विद ग्रेस, हुज विजडम टाइम कैन नेवर एरेज. मोर देन अ मेंटर, लीडर एंड गाइड, अ मदर्स हार्ट वॉकिंग बाय माई साइड. यू टॉट मी टू लीड, टू लिफ्ट, टू राइज विद जेंटल स्ट्रेंथ एंड एम्पथेटिक आइज. डियरेस्ट डॉक्टर विद्या रानी गारू, दो यू रेस्ट अबव, आई वॉक द पाथ यू बिल्ट विथ लव. फॉर एवर ग्रेटफुल, फॉर एवर योर स्टूडेंट. थैंक यू सो मच गीता मूर्ति गारू फॉर सेंडिंग दिस ब्यूटिफुल ट्रिब्यूट टू योर टीचर. इट इज़ इंडीड वेरी काइंड ऑफ यू टू रिमेंबर हर एंड रिमेंबर हर टीचिंग्स इवन आफ्टर शी इज़ राइट देयर इन हेवन स्माइलिंग एट यू एंड शी इज़ इंडीड प्राउड ऑफ यू एंड आई एम श्योर अबाउट दैट. वेल, यू आर लिसनिंग टू आकाशवाणी हैदराबाद FM रेनबो 101.9. वी हैव ब्यूटिफुल सॉन्ग्स कमिंग अप राइट नेक्स्ट, बट आफ्टर अ स्मॉल ब्रेक, सो स्टे ट्यून्ड.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: గాంధీ శిల్ప్ బజార్, క్రాఫ్ట్స్ ఆఫ్ ఇండియా, ఏ గ్రాండ్ ఎగ్జిబిషన్ అండ్ సేల్ ఆఫ్ హ్యాండిక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్. తెలంగాణ కళాభారతి, NTR స్టేడియం ఆపోజిట్ ఇందిరా పార్క్, కవాడిగూడ, హైదరాబాద్. ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 7 వరకు. కమిషనర్ హస్తకళల అభివృద్ధి శాఖ, భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ సౌజన్యంతో తెలంగాణ హ్యాండిక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రకళా ప్రదర్శన ఇంకా అమ్మకాలు. రండి, 150కి పైగా స్టాల్స్ లో ఏర్పాటు చేసిన అద్భుతమైన హస్తకళల చేనేత ప్రదర్శనను వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తులను ప్రోత్సహించండి.
3: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్ లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్ గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్ గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్ గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి, ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. అట్ 7 PM ఎవ్రీ డే ఓన్లీ ఆన్ FM రెయిన్బో 101.9.
0: ఆల్ రైట్, వెల్కమ్ బ్యాక్. స్టంప్డ్. If you love cricket, cricket has taught me a lot. Cricket has taught me the sportsmanship spirit. Cricket has taught me ki kabhi bhi kuch bhi ho sakta hai. Last 2-3 balls bhi hui ho to kuch bhi ho sakta hai, ek over hai to bhi kuch bhi ho sakta hai. Cricket has taught me that the unpredictable happens, improvisation happens right there. Cricket has taught me that you should never give up. So Stumped hamara ek wonderful relay. It's a relay from New Delhi and it is in association with Akashwani. BBC International is going to relay this, and yes, at 11:30 sharp to 11:48 we will be listening to Stumped relay. Meanwhile, I have a beautiful song for you. Take it away. This is a wonderful track. Keep listening. Stay tuned.

0: एक माँ सबसे बड़ी टीचर होती है, सबसे पहली टीचर होती है। हम मुस्कुराते हैं और हमें आँख खोलने से पहले ही माँ का महसूस हो जाता है। जब बचपन में कुछ होता है तो माँ, हमेशा माँ। अगर पापा दिख जाते हैं तो पूछते हैं मम्मा कहाँ है। वेल, माँ हमारी पहली टीचर। बहुत सारी ऐसी बातें हैं जो टीचर्स डे के दिन कहने बहुत ही ज़रूरी पड़ जाती है। एंड एक ऐसा बात जो मैं कहना चाहती हूँ कि ज़िंदगी हमारी टीचर है। और इस गाने से ज़्यादा बेहतर कोई और गाना ये नहीं बता सकता कि ज़िंदगी हमारी टीचर है और हमें इतना कुछ सिखा जाती है और सिखाती ही रहती है आखिरी सांसों तक। वेल, टेक इट अवे, दिस इज़ ज़िंदगी कैसी है पहेली आनंद फिल्म से। आप सुन रहे हैं आकाशवाणी एफएम रेनबो 101.9, रेनबो एड्स कलर्स टू योर लाइफ। एक छोटे सा ब्रेक एंड विल मूव ऑन टू द ब्यूटीफुल सॉन्ग। स्टे ट्यून्ड।
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

0: वेलकम बैक. आप सुन रहे हैं आकाशवाणी हैदराबाद एफ एम रेनबो 101.9. जीरो क्लॉक में टाइम हो रहा है 12:31. मैं तो इन्जॉय कर रही हूँ शो, क्योंकि आप मेरे साथ हैं. आप बता रहे हैं कि आप मेरे साथ हैं, क्योंकि इतने सारे मैसेजेस, थैंक यू सो मच. और जैसे नमस्कार का इमोजी, वो तो बहुत ज़्यादा आता है यहाँ पे, और हार्ट्स भी बहुत सारे आते हैं. रियली रियली फील्स गुड व्हेन यू रेसिप्रोकेट ऑल द लव. स्टे ट्यून्ड. एंड बहुत सारी खूबसूरत गाने आ रहे हैं. एंड वेल वेल वेल, एक छोटा सा ब्रेक, विल बी राइट बैक.
1: బ్రో, ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
2: ఏ, ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పద హలీం తిందాం.
1: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
2: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
1: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
2: ఓ అవునా?
1: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
2: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
1: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది
3: జష్నే హైదరాబాద్ ఎట్ 2 PM ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: Well, well, welcome back. This is Hello Rainbow, live phone-in program with our listeners. Welcome to the show, welcome to the show, and welcome to the show. तीन बार बोला क्योंकि मैं बहुत खुश हूँ. Well, हमारे कॉलर्स लगातार फ़ोन कर रहे हैं 2323-0030, 2323-4821, 2970-4715. अगर मैसेज भेजना है तो 9140-2323-4822. जयश्री जी ज़रा धीरे बोलिए प्लीज़. बिल्कुल 9140-2323-4822 हमारा व्हाट्सएप का नंबर है. जैसे मैं नंबर बोल रही हूँ, रविंदर मडुपुगारू मैसेज किया है उन्होंने, और सनसिटी से उन्होंने वो कहते हैं, हेलो नमस्ते आदाब, हमारे लिए बाजीगर मूवी से काली काली आंखें तुरुरु गाना प्ले कीजिए. बिल्कुल, आई विल ट्राई माई बेस्ट रविंदर गारू. अशोक सुल्तान शाही नमस्कार. बिल्कुल अशोक जी नमस्कार, आपको भी खूबसूरत मैसेजेस भेजे हैं आपने. लता जी का स्पेशल गाना तेरा साथ है तो मुझे क्या कमी है, अंधेरों में मुझको मिल गई रोशनी, हकीकत में गाना बन गया फिल्म प्यासा सावन से प्ले कीजिए. बिल्कुल हाँ जी, ट्राई करते हैं. चलिए देखते हैं हु इज़ ऑन द लाइन, ऑन द कॉल, ऑन आर लाइव फोन लाइन, जो तार है लाइव तार पे कौन है ऑन द कॉल. ऑलराइट, हेलो रेनबो, वेलकम टू द शो.
1: హలో అమ్మా, జయ శ్రీ గారు.
0: నమస్కారం అండి, మీ పేరు?
1: నా పేరు రమణయ్య అమ్మా.
0: రమణయ్య గారు నమస్కారం, ఎలా ఉన్నారు?
1: బాగున్నానమ్మా, నీ మాటలు వింటూ జిందగీ విన్న పాటలు వేసావు.
0: టీచర్స్ డే శుభాకాంక్షలు.
1: టీచర్స్ డే శుభాకాంక్షలు.
0: మీరు చెప్పండి.
1: మీరు చెప్పండి.
0: మీరు చాలా చాలా బాగా మాట్లాడతారు, చాలా నేర్చుకున్నాం మీ మాటలతో. సో ఈ రోజు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు?
1: మా టీచర్స్ గా టీచర్స్ మాకు టీచర్స్ అయితే ఏమైతుందంటే, మాకు ఇద్దరు టీచర్లు ఉన్నారు మా మాకు ముఖ్య ఫేవరెట్ గా తెలుగు టీచర్లు ఒక ఆయన, ఇంగ్లీష్ టీచర్ ఒక ఆయన, నాగిరెడ్డి గారు ఇంగ్లీష్ టీచరు, తెలుగు టీచర్ అయితే కాండూరు నరసింహాచార్యులు. ఆయన భలే బాగా చెప్పేవాడు, సాంస్క్రిట్ లో కూడా చెప్పేవాడు, విద్వాన్ విద్వాన్ శిరోమణి ఆయన పాస్ అయినాడు, అంత బాగా చెప్పి మమ్మల్ని అందరినీ ఒక దారికి తెచ్చాడు. తర్వాత భగవద్గీత కూడా నాకు చాలా బాగా నేర్పించాడు ఆయన.
0: భగవద్గీత స్కూల్లో?
1: స్కూల్లోనే భగవద్గీత, స్కూల్లోనే భగవద్గీత. ఒకరోజు సినిమాకి పోయినామమ్మా, సినిమాకి పోతే సెకండ్ షో సినిమా పోయినాము. అదేమైందంటే అక్కడ హాస్టల్ కాబట్టి బయటికి పోనీరు, ఈయన వచ్చినాక చూశాడు. చూసిన తర్వాత సరే ఏం చెప్పావు ఏం చెప్పలేక ఉదయం పోతానే ఏం రా మీరు సినిమాలు చూసానికే వచ్చిన స్కూల్ చదివేదానికే అని చెప్పేసి సుమారుగా రెండేళ్ళు కొట్టినాడు. కొట్టిన తర్వాత తర్వాత ఇంకా పోం సార్ అట్లా అంటే మళ్ళీ అప్పుడు ఏం చేశా అంటే, నువ్వు ఆరో అధ్యాయంలో రెండు శ్లోకాలు చెప్పేసి ఒక అర్ధగంట 15 నిమిషాల లోపల అని చెప్పాడు.
0: 15 నిమిషాల లోపల రెండు శ్లోకాలు?
1: రెండు శ్లోకాలు చెప్పు అన్నాడు. చెప్పి నేర్చుకుని చెప్పినాం. అప్పుడు చెప్పినా నేనైతే నాకైతే భుజం దట్టినాడు బాగా చేసినావు నాయన అని.
0: సూపర్.
1: అది గురించి వాళ్ళ ఇద్దరికి కూడా నేను ప్రణామాలు అర్పిస్తున్నాను. ఇంకొక విషయం అమ్మా,
0: మీకు అది ఏ సినిమాను గుర్తులేదు కానీ మీకు అది శ్లోకాలు మాత్రం గుర్తుండిపోతాయి ఇప్పుడు కదా.
1: మా సినిమా సినిమాలు పెద్ద గుర్తున్నామమ్మా నాకు, అయితే బాగా గుర్తుంటాయి శ్లోకాలు గాని, తెలుగులో మీతో మాట్లాడేది కానీ ఎన్ని బాగానే గుర్తుంటాయి నాకు. ఎందుకంటే ఏజ్ ఉంది కాబట్టి నాకు కొంచెం గుర్తు కూడా తగ్గుతుంది ఇప్పుడు. తర్వాత ఇప్పుడు నాకు టీచర్స్ డే సందర్భంగా ఈ రోజు ఆయన జయంతి కదమ్మా, సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి. 66 డిసెంబర్ 5వ తేదీ ఆయన కలవడం జరిగింది.
0: అప్పో బ్యూటిఫుల్.
1: రాష్ట్రపతి నిలయంలో ఆ మొఘల్ గార్డెన్ లో కూర్చుంటే అందరినీ వచ్చి ఆయన పలకరించి మాకు అందరికి అరేంజ్ చేసి టీ కూడా అరేంజ్ చేసి
0: అంత మంచి అవకాశం, బ్యూటిఫుల్.
1: 66 డిసెంబర్ 5లో కొంతమంది పోయి మేము ఆ మొఘల్ గార్డెన్ లో కూర్చొని రాష్ట్రపతి నిలయం ఎంత లోపలంతా బాగా చూసినాం, రాష్ట్రపతి భవన్ అంతా చూసినాం, ఎంత బ్రహ్మాండంగా ఉంది మా దాంట్లో.
0: అద్భుతం అండి, నేను వెళ్ళడం జరిగింది ఆల్ ఇండియా రేడియో తరఫు నుంచే. ఎంత అద్భుతంగా ఉంటుందో అసలు,
1: చాలా అద్భుతం. మాది 230 అడుగులు హైట్.
0: అవును
1: కాబట్టి అంత బాగా జరిగింది మాకు. ఆయన మహాత్మని

0: దర్శనం జరిగింది. ఆయన ఏదో చెప్పిన మాటలు కొన్ని విని అట్లా చేసుకుని వచ్చినాము. కాబట్టి ఈ రోజు ఆయనకు
1: మహానుభావులు,
0: ఆయన మహానుభావునికి జయంతికి ఆయనకు మనం ఎప్పుడు రుణపడి ఉంటామని చెప్పేసి అనుకుంటూ మా టీచర్స్ కూడా రుణపడి ఉంటాము. ఆయన యొక్క వాళ్ళ యొక్క మాటల వల్ల మేము ప్రచోదితమైనాము. కాబట్టి ఆ మాటలన్నీ మా జయశ్రీ గారితో
1: పంచుకున్నాము. రమణయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు అండి.
0: ఫస్ట్ కాల్ తీసుకున్నావు,
1: ధన్యవాదాలు. Wonderful. He met Dr. Sarvepalli Radhakrishnan. Isn't that amazing? All right, we'll see who's on the line. Oh, welcome to Rainbow. Hello, Rainbow. Hello? Hello, hello? All right. Okay, who's on the line? Hello, Rainbow. Kya hua hai aaj? Hello, Rainbow.
2: Good afternoon, Jayashree Garu.
1: Good afternoon, sir. Two calls disconnect time tarvata mi call kalsindi.
2: Madam?
1: Two calls disconnect time tarvata mi call kalsindi.
2: Okay, two calls. Program eppudaina isthunna madam. Isthunna mi peru vera isthunna santoshame maaku.
1: Ayyayya, mi peru
2: endukante roju maatladutunnam kada madam.
1: Yes, yes.
2: Indokaru chance vastadu madam.
1: Tappakunda mi peru cheppandi mana callers kosam.
2: నా పేరు నరసింహారెడ్డి మేడం, ప్రేమావతి పేరు నుండి.
1: నరసింహారెడ్డి గారు, ఈరోజు టీచర్స్ డే, హ్యాపీ టీచర్స్ డే.
2: సేమ్ టు యు మేడం, మీకు కూడా.
1: థ్యాంక్ యూ. ఏదైనా పాట వినాలనుకుంటున్నారా? టీచర్స్ డే గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?
2: టీచర్స్ గురించి మేడం, ఒక పడి పంతుల్లో ఒక పాట ఉంది మేడం.
1: ఏ పాట?
2: కోటికో నూటికే ఒకరే పుడతారు, అది మీరే మీరే బాపు అని ఒక పాట ఉంది, మాస్టర్ అని ఒక పాట ఉంది.
1: సూపర్ సూపర్ సూపర్.
2: నేను రామారావు గారిని,
1: నేను వచ్చే ఆర్జేకి తప్పకుండా తెలుగు పాట అది వేయమని చెప్తాను 100%. బడి పంతులు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కాల్, ఇప్పుడు ఈ పాట వేయలేను, ఎందుకంటే జస్ట్ మనకి 20 నిమిషాలే ఉందన్నమాట. మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు
2: రెడ్డి గారు.
1: థ్యాంక్ యూ. All right. Sometimes we assume that the callers are not on air. They assume that you're not on air. But amazing. Thank you. Thank you so much for calling, Reddy Garu. And another caller. Hello, Rainbow.
3: Hello, Rainbow. Good afternoon. Adab.
1: Namaskar. Namaskar. Aapka naam bata dijiye humare listeners ke liye, Sher Khan sahab.
3: Achha, Sher Khan ko bhul gaya aap.
1: Main nahi bhulti. Main naam poochti. Main boli na, naam bata dijiye Sher Khan sahab.
3: Haan, mujhe bhi pata tha wo.
1: To... बोलिए, आज टीचर्स डे है.
3: जी जी.
1: क्या बोलना?
3: सुनने वालों को भी प्यार भरा सलाम आदाब. मैं सल्ला से मेरी दुआ है आपको सभी को हमेशा खुश रखे, आबाद रखे, सेहतमंद रखे और हमारे बड़ों का आदर करने की, उनका मान सम्मान करने की हमको हिदायत दे. हमारे टीचर हो, माँ बाप हो या जो भी हमारे बड़े हो, उन सभी का, छोटों का, बड़ों का, हम सबको
1: जी
3: आदर करने की हिदायत दे अल्लाह.
1: बिल्कुल बिल्कुल.
3: जय श्री जी. आज आपने जिंदगी में डुबा दिया था बिल्कुल.
1: अरे वो सिर्फ 1 घंटे का था, उससे पहले बार नहीं सुने आप क्या?
3: नहीं, पहले थोड़ा मिस हो गया. मैं अच्छा. पढ़ते बैठा था, दुआ कर रहा था, तिलावत कर रहा था.
1: अरे तो थैंक यू. दुआ में याद कीजिए हमें भी.
3: हाँ बिल्कुल, हमारा वही काम है, बस दुआओं में याद रखना और दुआएं करना. कुछ नहीं कर सकते दूसरा, तो दुआ करो. सबसे बड़ी तो वही चीज है.
1: बिल्कुल बिल्कुल.
3: इंसानियत के लिए
1: थैंक यू. थैंक यू. और शेर खान साहब, थैंक यू सो मच फॉर कॉलिंग.
3: जी जी. टीचरों के बारे में तो क्या बोलना जय श्री जी, उनका हक हम कभी अदा नहीं कर सकते. हाँ, बस उनकी सिखाई हुई तालीमात पे, उनके दिए हुए जो इल्म रहता, जो उस पे बस हम जिंदगी गुजार दे तो शायद उनका हम थोड़ा सा हक अदा कर सकेंगे. अगर उन्होंने जो दे रहे, जो सिखा रहे, जो समझा रहे. पहले टीचर तो हमारे माँ बाप होते हैं, फिर हमारे स्कूल या मदरसे के जो उस्ताद या टीचर होते हैं वो होते हैं, तो उनके
1: मौलवी साहब भी
3: सिखाते सीखते हैं और हम भी, यानी जैसे आप बता रहे थे जिंदगी सिखाती है. बिल्कुल, जिंदगी ही एक सबसे बड़ा टीचर है हमारा.
1: बिल्कुल सही बात,
3: जिंदगी सबसे बड़ा टीचर है. लेकिन हमको सीखना, हम कितना सीख रहे वो जरूरी रहता है उसमें. मैं कितना सीख रहा हूँ, मेरे को कितना समझ रहा है, पहले तो टीचर.
1: हेलो. Okay, the call got disconnected, I guess. Hello. All right. Hello, Rainbow. Who's
4: good
1: in the line?
4: Good afternoon, madam. Kabaddi, kabaddi, kabaddi.
1: Good
4: afternoon.
1: Good afternoon. Good afternoon.

0: మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎస్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. వింటూనే ఉండండి. ఇప్పుడు ఒక ప్రత్యేక కార్యక్రమం, స్పాన్సర్డ్ బ్యూటిఫుల్ వండర్ఫుల్ ప్రోగ్రామ్, అండ్ దిస్ ప్రోగ్రామ్ ఇస్ స్పెషలీ మేడ్ ఫార్ టుడే. ఇట్ స్పెషలీ మేడ్ ఫార్ టీచర్స్ డే. ఇట్ ఈస్ అ బ్రాడ్కాస్ట్ బై ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, అండ్ ఐమ్ గోనా ప్లే ఇట్ రైట్ హియర్ రైట్ నౌ. ప్రోగ్రామ్ కా నామ్ హై టీచర్స్ డే స్పెషల్, గురు జో జీవన్ కో దిశా దే. బహుత్ హి ఖూబ్సూరత్ ప్రోగ్రామ్ హై. అభి ఇస్కో సునియే, హమ్ ఫిర్ వాపస్ ఆతే హై, కహీ జాయేగా మత, స్టే ట్యూన్డ్.
4: आकाशवाणी का ये हैदराबाद केंद्र है. मीडियम वेव 406.5 मीटर अर्थात 738 किलोहर्ट्ज़ और न्यूज ऑन AIR ऐप पर प्रस्तुत है आज का हिंदी कार्यक्रम. आप सभी श्रोताओं का आज के इस कार्यक्रम में स्वागत है. श्रोताओं, आज हम मनाते हैं राष्ट्रीय शिक्षक दिवस. उन सभी शिक्षकों के प्रति सम्मान और धन्यवाद जिन्होंने हमें ज्ञान और प्रेरणा दी. आज के इस विशेष कार्यक्रम में हम सुनेंगे एक रूपक, गुरु जो जीवन को दिशा दे. प्रतिभागी है जयदीप और कृष्णा कुमारी.
5: गुरु जो जीवन को दिशा दे, शिक्षक दिवस की कहानी और डॉक्टर सर्वेपल्ली राधाकृष्णन.
4: नमस्कार श्रोताओं, आज का दिन केवल एक तारीख नहीं है, ये वो दिन है जब हम उन लोगों को याद करते हैं जिन्होंने हमें केवल पढ़ना लिखना नहीं सिखाया बल्कि जीवन को समझना सिखाया.
5: बिल्कुल, शिक्षक एक ऐसा शब्द जिसे सुनते ही हमारे मन में किसी कक्षा, ब्लैक बोर्ड, किताब और अपने प्रिय अध्यापक की तस्वीर उभर आती है. लेकिन क्या शिक्षक की परिभाषा केवल इतनी ही है?
4: शायद नहीं. लेकिन इस सवाल तक पहुंचने से पहले आइए जानते हैं कि भारत में शिक्षक दिवस मनाने की शुरुआत कैसे हुई. भारत में प्रत्येक वर्ष 5 सितंबर को शिक्षक दिवस मनाया जाता है. ये दिन भारत के महान दार्शनिक, शिक्षाविद और देश के दूसरे राष्ट्रपति डॉक्टर सर्वेपल्ली राधाकृष्णन की जयंती के रूप में मनाया जाता है.
5: डॉक्टर राधाकृष्णन का जन्म 5 सितंबर 1888 को हुआ था. उनका जीवन शिक्षा और दर्शन को समर्पित रहा. उन्होंने भारत ही नहीं बल्कि पूरी दुनिया में भारतीय दर्शन और भारतीय ज्ञान परंपरा की पहचान मजबूत की. कहा जाता है कि जब उनके कुछ विद्यार्थी और मित्रों ने उनका जन्मदिन मनाने की इच्छा व्यक्त की तो उन्होंने सुझाव दिया कि यदि उनका जन्मदिन मनाना ही है तो इसे शिक्षक दिवस के रूप में मनाया जाए.
4: और यही विचार आगे चलकर एक राष्ट्रीय परंपरा बन गया. शिक्षक दिवस हमें याद दिलाता है कि किसी भी समाज का भविष्य केवल बड़ी इमारतों, तकनीक या धन से नहीं बनता. भविष्य बनता है उन हाथों से जो अगली पीढ़ी को ज्ञान देते हैं.
5: सोचिए, एक डॉक्टर के पीछे कोई शिक्षक था, एक इंजीनियर के पीछे कोई शिक्षक था, एक वैज्ञानिक के पीछे कोई

ए बिच्चू, ए मुन्नी, तुम भी गाओ। ऐसे नहीं, बोलो में गाओ।

0: వెల్ వెల్కమ్ బ్యాక్. ఆప్ సున్ రే ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నాతో ఎవరున్నారో చెప్పుకొని చూద్దాం.
1: వచ్చేసా వచ్చేసా, నేను వచ్చేసాను.
0: వెల్, ఆర్జే లక్కీ ఇస్ రైట్ హియర్.
1: వచ్చేసాను. ఏంటి జయశ్రీ, ఇంకా అసలు అంటే మార్నింగ్ ఎప్పుడు వచ్చి ఉంటావు? అసలు నీ ఫేస్ లో ఇంకా ఎనర్జీ తగ్గలేదు.
0: మీరు రాగానే మొత్తం

0: చాలా
1: వచ్చేసి
0: అంటే చాలా డేస్ తర్వాత నిన్ను చూశాను, చాలా హ్యాపీగా ఉంది.
1: మీరు రాగానే ఎనర్జీ అంతా నాకు ట్రాన్స్ఫర్
0: అదే అంటే
1: అయిపోయింది.
0: అలా అని కాదు, మైక్ కూడా ఇంకా కంటిన్యూ చెయ్యి అంటే కూడా అంత ఎనర్జీ ఉంది నువ్వు మళ్ళీ ఇంకా మాట్లాడేంత.
1: కాలర్స్ అక్క, నేను అక్క అని పిలుస్తాను కదా మిమ్మల్ని,
0: ఎస్
1: సో కాలర్స్ అండ్ లిస్నర్స్ అండ్ రేడియో మైక్, ఇట్స్ ఆల్వేస్ లైక్ ఇన్ని సంవత్సరాలు, 11 సంవత్సరాలు అయిపోయింది నాకు. మీకు
0: నేను ఫస్ట్ నుంచి కదా, ఇది 21st ఇయర్ నాది.
1: ఓ మై గాడ్, సో నా డబుల్ అనమాట. సో ఎన్ని సంవత్సరాలైనా ప్రతి షో ఫస్ట్ షో లాగే ఉంటుంది
0: కదా
1: మనకి, అండ్ ఈరోజు స్పెషల్ షో.
0: ఎస్, ఈరోజు మరి ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటున్నాము. అండ్ అంటే ఈ సందర్భంలో ప్రతి ఒక్కరిలో కూడా ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. అంటే వాళ్ళలో ఉన్న ఆర్ట్ని ఇంకొకళ్ళకి ఎవరైతే నేర్పుతారో వాళ్ళందరూ కూడా నా దృష్టిలో గురువులనే అనుకుంటాను జయశ్రీ నేను.
1: తప్పకుండా.
0: సో మరి గురువులందరికీ, అంటే మన లైఫ్లో మనం ఏది నేర్చుకున్నా దాన్ని మనకి నేర్పిన ప్రతి ఒక్క గురువుకి కూడా మరి శుభాకాంక్షలు ఈరోజు.
1: అబ్సల్యూట్లీ. అండ్
0: ముఖ్యంగా మనకి స్టార్టింగ్ చిన్నతనం నుంచి కూడా మన మొదటి గురువు అమ్మా నాన్నలు కదా, మరి వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని మనం ఎంతో జ్ఞానాన్ని పంచిన గురువులందరికీ మరొకసారి విషెస్ చెప్తూ నేను చాలా ముచ్చట్లు తీసుకొచ్చాను ఈరోజు మాట్లాడటానికి.
1: ఎస్ ఎస్ ఎస్,
0: సీట్ ఇచ్చేస్తామని అనుకుంటున్నాను మరి.
1: తప్పకుండా మీ సీట్.
0: ఓకే.
1: కానీ యూనో అతిపెద్ద టీచర్ నాకు రేడియో. ఒక ఏమంటారు, జసే హిందీలో అంటారు, ఎక్ హౌ డు వి సే, ఎక్ ఠెరావ్ కదా హిందీ మే ఠెరావ్ అంటారు, తెలుగులో తెలుగులో ఏమనొచ్చు, ఒక స్టెబిలిటీ.
0: ఓకే, స్థిరత్వం.
1: స్థిరత్వం ఇట్ ఇస్ టాట్ మీ, అండ్ పేషెన్స్, ఎప్పుడు గబ్రా గబ్రాగా టెన్షన్ టెన్షన్గా చేయకుండా
0: క్రమశిక్షణ.
1: కరెక్ట్, ఒక డిసిప్లిన్.
0: ఎస్,
1: రేడియో హిస్ టాట్ మీ. అండ్ మీ సీనియర్ ఆర్జేస్ షోస్ విని విని విని నేర్చుకుని మీకు తెలియకుండా వింటాం మేము. మీ షో వచ్చినప్పుడు ఏది లిస్ట్లో చూసుకుంటాం, ఎవరి షో మీకు తెలియకుండా విని ఇవన్నీ నేర్చుకుని. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ గుడ్ ఆపర్చునిటీ అనుకోవచ్చు.
0: అంతేకాదు మరి మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి మేము ఎప్పటికప్పుడు అప్డేట్ కూడా అవుతూ ఉంటాం, ఎందుకంటే
1: ఇప్పుడు మనం జెన్జిల్ని చూసి అప్డేట్ అవ్వాలి. Thank you so much, Akka. Over to you. And okay. This is RJ Jayashree signing off. Please be kind to animals, as I always say. And be happy. Happy Teacher's Day to each one of you once again. Stay tuned. This is Akashwani Hyderabad FM Rainbow 101.9.

హలో నమస్తే, నేను మీ ఆర్జే లక్కీ. మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ముందుగా అందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న మన ఇండియా అంతటా కూడా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటాం కదా. ఈరోజు భారత 2వ రాష్ట్రపతి, గొప్ప తత్వవేత్త, ఆదర్శ ఉపాధ్యాయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినం. ఆయన జన్మదినాన్ని వేడుకగా జరపాలని ఆయన శిష్యులు కోరినప్పుడు, నా పుట్టినరోజుని ప్రత్యేకంగా కాకుండా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటే నాకెంతో సంతోషంగా ఉంటుంది అని చెప్పడం వల్లే ఈ సాంప్రదాయం ప్రారంభమైంది. విద్య, స్టడీ అనేది కేవలం పుస్తకాల్లో అక్షరాలని చూసి నేర్చుకోవటం మాత్రమే కాదు, మనిషిని మంచి వ్యక్తిగా తీర్చిదిద్దే విలువల్ని నేర్పించడం కూడా. అందుకే ఎంతోమంది గురువులు మనకి ఎంతో విజ్ఞానాన్ని అందించి ఉంటారు కదా. మన అడుగడుగున మన జీవితంలో మనకి తెలియని ఎన్నో అంశాలను నేర్పిన ప్రతి ఒక్కరూ కూడా మనకి గురువులే. వారందరికీ కూడా ఈరోజు మనం శుభాకాంక్షలు చెప్పుకుందాం. ధన్యవాదాలంటే ఇంత చక్కని మార్గ నిర్దేశనం చూపించినటువంటి గురువులందరికీ కూడా మరి వందనాలు చెప్దాం. ఈరోజు జస్ట్నే హైదరాబాద్లో మీతో మాట్లాడడానికి బోలెడన్ని ముచ్చట్లు తీసుకొచ్చేసాను. ఒక పాట తర్వాత స్టార్ట్ చేసేద్దాం. వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. జస్నే హైదరాబాద్లో నేను మీ ఆర్జే లక్కీ. మరి ఈరోజు ఏ స్పెషల్ గురించి మాట్లాడబోతున్నాను అంటే, మన తెలుగు ఇళ్లల్లో పచ్చడి అంటే ఒక వంటకం కాదండి, భోజనానికి ప్రాణం లాంటిది. పచ్చడి అన్నం ఉంటే చాలు కొంతమందికి, అమ్మాయి ఇంకేం అక్కర్లేదు అంటారు కదా. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని పక్కన రోకలిలో నూరిన పచ్చడి ఉంటే, మిక్సీలో కాదండోయ్, రోకలిలో నూరిన పచ్చడి ఉంటే ఆ టేస్టే వేరబ్బా. ఇప్పుడు మన వంటింట్లోకి మిక్సీ అయితే వచ్చేసి చాలా సంవత్సరాలు అయిపోయింది, కానీ పచ్చడి అంటే రోకలిలో చేస్తేనే, నూరి చేస్తేనే ఆ టేస్ట్ అన్నమాట. ఏవైతే అంటే అందులో వేసేటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మిక్సీలో వేసేసి చాలా ఈజీగా తిప్పేస్తే పచ్చడి ఇప్పుడు రెడీ అయిపోతుంది. కానీ రోకలిలో నూరిన పచ్చడికి, మిక్సీలో వేసి చేసిన పచ్చడికి రుచిలో ఏదో తేడా వస్తుంది కదా, మీకు అందరికీ కూడా తేడా తెలుస్తుంది కదా. అయితే దీనికి రీజన్ ఏంటి అంటే, రోకలిలో నూరేటప్పుడు ఆ పదార్థాలన్నీ మెత్తగా ఒకే ముద్దలా మారిపోవు, చిన్న చిన్న పీసెస్లా ఉంటాయి. అందుకే పచ్చడిలో ప్రతి ముక్క, ప్రతి గింజ, ప్రతి మసాలా కూడా విడివిడిగా మనకి టేస్ట్ తెలుస్తుంది. అదే మీరు ఎప్పుడైనా గమనించారా, మిక్సీలో బాగా తిప్పితే అన్నీ మెత్తగా అయిపోతాయి, అందుకే రుచి ఒకేలా, ముద్ద కూడా ఒకేలా అనిపిస్తుంది. అయితే ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది ఈరోజు మనం మాట్లాడుకుందాం. అయితే ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, రోకలిలో నూరేటప్పుడు మనం పదార్థాలని చాలా నెమ్మదిగా నూరుతాం. మిరపకాయలు, వెల్లుల్లి, నువ్వులు, పప్పులు, ఆకుకూరలు ఏం వేసినా కూడా వాటి రుచి ఒక్కసారిగా కాకుండా మనకి క్రమంగా తెలుస్తుంది. ముఖ్యంగా వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఇలాంటివన్నీ కూడా న్యాచురల్ స్మెల్స్ బయటకు వచ్చి పచ్చడితో కలుస్తాయి. అది రోకలిలో నూరినప్పుడు ఆ పదార్థాల నుంచి వచ్చే వాసన మనకి బాగా అనిపించడానికి ఒక కారణం అన్నమాట. మిక్సీలో అనుకోండి బాగా స్పీడ్గా తిప్పేస్తూ ఉంటాం, మెత్తగా అయిపోతుంది, కానీ మనకి రోకలిలో నూరినంత రుచి పొరలుగా అనిపించకపోవచ్చు. అయితే మిక్సీలో చేసిన పచ్చడి ఆరోగ్యానికి పనికిరాదు అని మాత్రం కాదండి, అది కూడా పచ్చడే. తేడా ఏంటి అంటే అది మెత్తగా ఉంటుంది, రుచి వాసన నోటికి తగిలే విధానంలో తేడా ఉంటుందన్నమాట. అబ్బబ్బబ్బా లక్కీ, ఇంత డిఫరెన్స్ ఉందా అంటారా, మీకు అందరికీ తెలుసు కదా, చాలామంది ఇప్పటికీ కూడా పాత సాంప్రదాయ పద్ధతుల్లో రోకలిలో నూరుకుని పచ్చడి చేసుకోవడానికే ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఇంకా ఏమేంటి డిఫరెన్సెస్ ఉన్నాయి, మరి రోకలిలో మనం పచ్చడి నూరుకుని చేసుకోవడం వల్ల ఏమైనా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా, ఇవన్నీ మాట్లాడతాను పాట తర్వాత. స్టే ట్యూన్ టు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: ध्यान दें, आपकी मेहनत को राष्ट्रीय पहचान। पशुपालन क्षेत्र में उत्कृष्ट योगदान देने और नवीन प्रौद्योगिकी प्रथाओं को अपनाने वालों को भारत सरकार का पशुपालन एवं डेयरी विभाग प्रदान करता है राष्ट्रीय सम्मान। आज ही नामांकन करें राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 के लिए। इस पुरस्कार के लिए 3 श्रेणियों में होता है चयन, सर्वश्रेष्ठ डेयरी किसान, सर्वश्रेष्ठ डेयरी सहकारी समिति और सर्वश्रेष्ठ AI तकनीशियन। उत्तर पूर्वी क्षेत्र और हिमालयी राज्यों के लिए विशेष पुरस्कार का प्रावधान। नामांकन की तिथि 10 अगस्त से 10 सितंबर 2026 तक, तो देर किस बात की। आज ही आवेदन करें www.awards.gov.in पर या संपर्क करें नजदीकी CSC केंद्र पर। राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 पशुपालन एवं डेयरी विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
1: మీరు వింటున్నారు AIR FM రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ లక్కీ. జస్ట్నే హైదరాబాద్లో మాట్లాడుతూ ఉన్నాను కదా, మరి రోకలిలో పచ్చడి నూరుకున్న దానికి మనం మిక్సీలో వేసిన దానికి డిఫరెన్స్ ఉంది, అలాగే రోకలిలో నూరితే ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్తూ ఉంటారు. అయితే ఇది కరెక్ట్ మాట కాదట. రోకలి మిక్సీ రెండిట్లోనూ పదార్థాల్లో ఉండే పోషకాలు పూర్తిగా పోతాయి అని చెప్పలేం. అసలు తేడా మనం పచ్చడిలో ఏం వేస్తున్నాం, ఎంత నూనె వాడుతున్నాం, ఎంత ఉప్పు వేస్తున్నాం, ఎంత మోతాదులో తింటున్నాం, ఇవన్నీ కూడా లెక్కలోకి తీసుకోవాలండి. ఎగ్జాంపుల్కి కూరగాయలు, ఆకుకూరలు, పప్పులు, నువ్వులు, వేరుశనగ ఇలాంటివన్నీ కూడా సరైన మోతాదులో పచ్చడిలో కలిస్తేనే ఆ టేస్ట్తో పాటు పోషకాలు అనేవి మనకు అందుతాయి. కాబట్టి రోకలిలో నూరిన పచ్చడి కాబట్టి అబ్బా ఎంతైనా తినేచ్చు అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. పచ్చడి చిన్న మోతాదులోనే తింటాం కాబట్టి ఉప్పు నూనె విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం అనేది మంచిది ఫ్రెండ్స్. నిజానికి రోకలిలో పచ్చడి నూరడం వెనుక మన పాత వంటింటి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అప్పట్లో మన అంటే

తాతయ్యలు అమ్మమ్మల కాలంలో మిక్సీలు లేవు కాబట్టి వాళ్ళందరూ తప్పనిసరిగా రోకల్లోనే నూరేవారు. కానీ ఆ పద్ధతిలో తయారైన ఆహారానికి ఒక ప్రత్యేకమైనటువంటి రుచి, ప్రత్యేకమైనటువంటి అనుభూతి ఏర్పడింది. ఇప్పటికీ అమ్మమ్మో అమ్మో రోకలిలో పచ్చడి నూరుతూ ఉంటే ఆ శబ్దం కానీ ఆ టేస్ట్ కానీ మనకి చిన్నతనాన్ని గుర్తు చేస్తూ ఉంటాయి కదా. అందుకే రోకలి పచ్చడి గురించి మాట్లాడితే మనకి టేస్ట్ గురించి కాదండి, మన వంటింటి జ్ఞాపకాల గురించి కూడా మనం మాట్లాడుకోవాలన్నమాట. మిక్సీ అనేది మన జీవితాల్లోకి వచ్చేసి పచ్చళ్ళు తయారు చేసుకోవడం అనేది చాలా సులభం చేసేసింది కదా. కానీ రోకలి మాత్రం మన వంటింటి రుచిని, ఆ పాతకాలపు అనుభూతిని మనకి ఎప్పుడు కూడా గుర్తు చేస్తూనే ఉంటుంది. కాబట్టి టైం ఉంటే రోకలిలో ఒకసారి పచ్చడి నూరుకొని ఆ టేస్ట్ చూడండబ్బా. పచ్చడి రుచి మాత్రమే కాదు, మన ఇంటి పాత రోజుల జ్ఞాపకాన్ని కూడా తిరిగి వచ్చినట్టుగా అనిపిస్తుంది కదా. మీరు కూడా ఎస్ లక్కీ అంటారని నాకు తెలుసు. మీ అందరికోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను, పాట తర్వాత మళ్ళీ మాట్లాడతాను. స్టే ట్యూన్ టు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే లక్కీ.

0: Gandhi Shilp Bazaar, Crafts of India, a grand exhibition and sale of handicrafts and handlooms. Telangana Kalabharati, NTR Stadium, opposite Indira Park, Kavadiguda, Hyderabad. August 29th nundi September 7th varaku. Commissioner Hastakalala Abhirudhi Shaka, Bharat Prabhutva Jowli Mantritva Shaka Saujanyamto, Telangana Handicrafts Development Corporation Adhvaryamlo, Desavyaptanga Tayaraina Hastakala Vastulu, Chenata Vastrakala Pradarsana Inka Ammakalu. Randi, 150 paiga stalls lo erpatu chesina adbhutamaina Hastakalala Chenata Pradarsananu వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తులను ప్రోత్సహించండి.
1: మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే లక్కీ. మరి మన వరంగల్ ప్రాంతపు పల్లె వంటకాల ప్రత్యేకత గురించి కూడా మనం ఈరోజు జస్ట్నే హైదరాబాద్లో మాట్లాడుకుందాం. వరంగల్లో పల్లె వంటకాల గురించి మాట్లాడితే మనకి ముందుగా గుర్తుకొచ్చేది అక్కడి నేలతో పంటలతో ముడిపడినటువంటి ఆహారం. పల్లెల్లో ఒకప్పుడు ఇంట్లో ఏం పంట పండిందో, ఆ సీజన్లో ఏ కూరగాయలు దొరుకుతాయో దాని ఆధారంగానే వంటలు చేసేవాళ్ళట. జొన్నలు, సజ్జలు, మొక్కజొన్న, పప్పుధాన్యాలు, కూరగాయలు, ఆకుకూరలు ఇలాంటివన్నీ అన్నమాట. అందుకే అక్కడి పాతకాలపు వంటల్లో ఖరీదైన పదార్థాల కంటే కూడా ఇంట్లో లేదా చుట్టుపక్కల చాలా సులభంగా దొరికే పదార్థాలనే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. ఆ వంటల్లో కూడా ఒక రకమైనటువంటి ఒక నార్మల్ సాదా సీదా రుచి ఉంటుంది. కానీ ఆ రుచిలోనే పల్లె జీవితం, అక్కడి వాతావరణం, అక్కడ పంటలతో ఉన్నటువంటి అనుబంధం అనేది కనిపిస్తుంది. మనకి ముఖ్యంగా వరంగల్ పల్లె వంటకాల్లో జొన్న రొట్టె, సజ్జ రొట్టె ఇలా చిరుధాన్యాల వంటకాలకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. వీటిని కేవలం ఆకలి తీర్చుకోవడానికి మాత్రమే కాకుండా రోజంతా పొలంలో పనిచేసే వాళ్ళకి బలాన్ని ఇచ్చే ఆహారంగా కూడా తీసుకునేవాళ్ళట. పక్కన కారంపొడి, పప్పు, కూర లేదా పెరుగు ఉంటే భోజనం అయిపోయినట్టే. అలాగే పప్పులు, ఆకుకూరలు, చింతపండు, నువ్వులు, వేరుశనగ వీటితో చేసే వంటకాలకు కూడా పల్లె వంటల్లో కనిపిస్తూ ఉండేవి. ముఖ్యంగా సీజన్లో దొరికే పదార్థాలని వేస్ట్ చేయకుండా వాటితో రకరకాల వంటలు చేసుకోవటం మన పూర్వీకులు, అంటే వాళ్ళు అనుసరించిన విధానానికి ఒక మంచి ఎగ్జాంపుల్గా చెప్పాలి. అంటే అప్పటి వంటల్లో రుచి మాత్రమే కాదు అందుబాటులో ఉన్న పదార్థాన్ని కూడా పూర్తిగా ఉపయోగించుకునేటువంటి ఆలోచన ఉండేది వాళ్ళకి. సో మరి అక్కడి ప్రాంతపు, అంటే ముఖ్యంగా వరంగల్ ప్రాంతపు పల్లె వంటకాల ప్రత్యేకతలో అది సాదా సీదాగా అనిపించినా కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు అనేవి కనిపిస్తూ ఉండేవి ఆ రుచుల్లో. ఇంకా ఏం ప్రత్యేకతలు ఉన్నాయి అనేది ఒక పాట తర్వాత చెప్తాను. ఎందుకంటే అక్కడ రుచిని పెంచడానికి ఎలాంటి మసాలాలు వాడుతూ ఉండేవాళ్ళు, ఆ న్యాచురల్ టేస్ట్ అనేది ఎలా వస్తూ ఉండేది, అక్కడ పద్ధతులు ఏంటి అనేది కూడా పాట తర్వాత మాట్లాడతాను. వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ లక్కీ.
2: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకు

మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం,
1: ఒగ్గు కథలు,
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలకు వైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
2: మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే లక్కీ, జస్నే హైదరాబాద్లో నేను మాట్లాడుతూ ఉన్నాను. మన ఇంట్లో కొన్ని వంటకాలు ఉంటాయి, వాటిని తింటే కేవలం టేస్ట్ మాత్రమే గుర్తుకు రాదు, ఎవరో ఒక మనిషి గుర్తుకొస్తారు. అమ్మమ్మ చేసిన పప్పు, అమ్మ చేసే పచ్చడి, నాన్నకిష్టమైన ఒక కూర, ఇలా ఒక్కో వంటకానికి ఒక్కో జ్ఞాపకం ఉంటుంది కదా. మనం ఇప్పుడు ఆ వంటకాన్ని అదే పేరుతో పిలుస్తున్నా దాని వెనుక ఒక చిన్న కథ ఉంటుంది. ఏ పండక్కి చేసేవాళ్ళు, ఎవరి కోసం చేసేవాళ్ళు, ఏ పదార్థం ఎంత వెయ్యాలో ఎవరు నేర్పారు, ఇవన్నీ ఒక తరం నుంచి మరొక తరానికి మాటల్లోనే చేరతాయి. అయితే కొన్ని వంటకాలు పుస్తకాల్లో రాసి పెట్టకపోయినా తరతరాలుగా మన ఇళ్లల్లో బ్రతికే ఉంటాయి. ఇదేనండి ఒక వంటకం వెనుక తరతరాల కథ అన్నమాట. ఒకప్పుడు అమ్మమ్మలు వంట చేయడానికి ఏదైనా కొలతలు పుస్తకాల్లో చూసేవాళ్ళా కానే కాదు. ఇంత పప్పు తీసుకో, 2 చిటికలు ఉప్పు వేయి, చివర్లో కొంచెం నూనె వేయి అంటూ తమ అనుభవంతో చెప్పేవాళ్ళు. వాళ్ల చేతికి వచ్చిన రుచి మళ్ళీ అలాగే రావడం కష్టం, ఎందుకంటే అందులో కొలతల కంటే వాళ్ల అనుభవం ఎక్కువగా ఉండేది. కూరలో ఉప్పు తక్కువైతే ఎలా సరిచేయాలో, పులుపు ఎక్కువైతే ఏం చేయాలో, పచ్చడి మెత్తగా కాకుండా ఎలా నూరాలో, ఇవన్నీ చూస్తూ చూస్తూనే అందరం నేర్చుకునేవాళ్ళం. అలా వంట చేయడం ఒక పని నుంచి ఒక కళగా, ఆ కళ నుంచి కుటుంబానికే జ్ఞాపకంగా మారిపోయేది. ఇదే ఒక వంటకం ఒక తరం నుంచి ఇంకొక తరానికి మారే కథ అన్నమాట. ఇలా ఆసక్తికరమైన విషయాలు చెప్తాను పాట తర్వాత, వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే లక్కీ.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. జస్నే హైదరాబాద్లో నేను మాట్లాడుతున్నాను. ఒక వంటకం తరతరాలకి మారుతున్న విధానంలో ఒక ప్రత్యేకమైనటువంటి కథ ఉందన్నమాట. ఒక ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే, ఒకే వంటకం ఒక్కో ఇంట్లో ఒక్కోలా ఉంటుంది. ఒక ఇంట్లో పప్పులో వెల్లుల్లి ఎక్కువ వేస్తారు, ఇంకో ఇంట్లో ఇంగు వేస్తారు. ఒక చోట కారం ఎక్కువగా ఉంటుంది, మరొక చోట పులుపు ఎక్కువగా ఉంటుంది. కారణం వాళ్ళకి దొరికే పదార్థాలు, ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి రుచి, ఆ కుటుంబానికి ఉన్న అలవాటు. అందుకే అసలు రుచి ఇదే అని ఏదైనా ఒక రెసిపీని ఒక్క మాటలో చెప్పగలమా చెప్పండి? చెప్పలేం కదా. ప్రతి ఇంటి వంటకానికి ఆ ఇంటి ముద్ర ఉంటుంది. ఒక తరం నుంచి మరొక తరానికి వెళ్తున్నప్పుడు చిన్న చిన్న చేంజెస్ వచ్చినా ఆ వంటకం వెనుక ఉన్న అనుబంధం మాత్రం అలాగే ఉంటుంది. నిజానికి తరతరాలుగా వస్తున్న వంటకాలు మన కుటుంబ చరిత్రను కూడా దాచుకుంటూ ఉంటాయండి. ఎందుకంటే మా అత్తయ్యగారు ఇలా చేసేవాళ్ళు, మా అక్క ఇలా చేసేది అంటూ దాన్నే తలుచుకుంటూ మనం అప్పుడప్పుడు వాళ్ళు ఎలా ప్రాసెస్లో చేస్తారో అదే చేస్తూ ఉంటాం. మనం ఇప్పుడు ఒక పచ్చడి తింటున్నప్పుడు అది ఎప్పుడు మొదలైందో తెలియకపోవచ్చు, కానీ దాన్ని మొదట చేసిన వాళ్ళు ఎవరు అనేది మనకు గుర్తుంటుంది కదా. మనం అమ్మ నుంచి కానీ అమ్మమ్మ నుంచి కానీ నేర్చుకుని ఉండొచ్చు. అలాగే ఒక పండుగ జ్ఞాపకం

అయినా ఉండొచ్చు, లేదా ఇంట్లో అందరూ ఇష్టపడే రుచి అయినా ఉండొచ్చు. ఈరోజు అదే వంటకాన్ని మన పిల్లలు తింటూ ఉన్నారు అంటే వాళ్ళకి రేపొక జ్ఞాపకం తయారవుతుంది. అందుకే కొన్ని వంటల్ని కేవలం రెసిపీగా చూడకూడదు, అవి మన ఇంటి కథలని మోసుకెళ్లే రుచులన్నమాట. ఒక తరం నుంచి మరొక తరానికి మనం ఇచ్చే ఆప్యాయతలో చిన్న భాగం మన వంటింటి నుంచి కూడా వెళ్తుంది ఫ్రెండ్స్ కదా. మీ అందరికోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను, పాట తర్వాత మళ్ళీ మాట్లాడతాను, వింటూనే ఉండండి. ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

wewe ukisema hautaki utakwenda kwenu.

మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మన తెలుగు ఇళ్లలో పెళ్ళైనా పండగైనా ఏదైనా ఒక స్పెషల్ పార్టీ అయినా సరే అరిటాకులో భోజనం పెట్టడం అనేది ఒక ప్రత్యేకమైన అనుభూతి. కానీ ఎప్పుడైనా గమనించారా, అరిటాకుపై ఏది పడితే అది ఎక్కడ పడితే అక్కడ పెట్టరు. కొన్ని వంటకాలు కేవలం ఒక అలవాటుగా వచ్చిందా, లేక దీని వెనుక ఏదైనా ఒక ఆలోచన ఉందా? నిజానికి మన పూర్వీకులు భోజనం వడ్డించే క్రమాన్ని, రుచి, సౌకర్యం, వంటకాల స్వభావం, ఈ విషయాలన్నిటినీ కూడా గుర్తులో పెట్టుకుని ఇలాంటివన్నీ అలవాటు చేసుకున్నారు. అరిటాకు మీద వంటకాలు ఒకదానితో ఒకటి కలిసిపోకుండా తినేవాళ్ళకి ఈజీగా ఉండేలాగా ఈ వరుస క్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే ప్రాంతాన్ని బట్టి, ఇంటి సాంప్రదాయాన్ని బట్టి ఈ క్రమంలో చాలా చేంజెస్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. సాధారణంగా అరిటాకు మీద ఉప్పు, పచ్చడి, కారం, పప్పు పొడి, కొన్ని పచ్చళ్ళు ఇలాంటివన్నీ ఒకవైపున పెడతారు. వీటిని ముందుగా పెట్టడం వల్ల భోజనం మొదలుపెట్టినప్పుడు కావాల్సిన రుచి మన దగ్గరగా ఉంటుంది. ఆ తర్వాత కూరలు, పప్పులు, పులుసు ఇవన్నీ పెడతారు. అన్నం వడ్డించిన తర్వాత వాటిని కలిపి తినడానికి ఉపయోగపడతాయి. చివరిలో పెరుగు లేదా మజ్జిగ పెట్టడం మన భోజన పద్ధతిలో ఒక భాగం. అయితే ఇది ప్రతి ప్రాంతంలో, ప్రతి విందులో ఒకే విధంగా ఉండాల్సిన నియమం అయితే లేదు. ఉదాహరణకి కొన్ని చోట్ల తీయని పదార్థాల్ని మొదట్లో వడ్డిస్తారు, మరికొన్ని చోట్ల భోజనం చివరిలో పెడతారు. అంటే అరిటాకుపై వడ్డించే ఒక వరుస ఒక నియమం కంటే తరతరాలుగా వచ్చిన ఒక ఆచారంగా చెప్పొచ్చు ఫ్రెండ్స్. అందుకే అరిటాకు మీద భోజనం పెట్టే వరుసని చూస్తే ఇది కేవలం మన పాత ఆచారంలా మనకు అనిపించినా కూడా అది మన జీవన విధానాన్ని చెప్తూ ఉంటుంది. మన పాత వంటింటి పద్ధతిని, మన పండుగల సందడిని, మన కుటుంబ జ్ఞాపకాల్ని ఒకే ఆకుపై మనం చూసినట్లే కదా ఫ్రెండ్స్. ఓకే అండి, మరి జస్ట్నే హైదరాబాద్లో మరి ముచ్చట్లన్నీ విన్నారు కదా. నెక్స్ట్ మనం న్యూస్ విందాం. న్యూస్ తర్వాత డబుల్ కా మీఠాలోకి వెళ్ళిపోదాం. వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే లక్కీ.

0: FM Rainbow 101.9 Musically Yours.
1: ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత్ భారత్ కల సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన అభివృద్ధి చెందిన సమాజమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఉపాధ్యాయులు టెక్స్ట్ బుక్లను దాటి విద్యార్థుల బాల్యాన్ని, భవిష్యత్తును కాపాడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు, నిరంతరం శ్రమించే ఉపాధ్యాయులను గుర్తు చేసుకునేందుకు ఉపాధ్యాయుల దినోత్సవం ఒక గొప్ప సందర్భమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి సెమీఫైనల్స్లో మలేషియాకు చెందిన ప్రత్యర్థులతో ఈరోజు తలపడతారు. ఇక వార్తల వివరంగా. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత్ భారత్ కల సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన అభివృద్ధి చెందిన సమాజమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూఢిల్లీలో జరిగిన

0: జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలు 2026 ప్రధానోత్సవంలో రాష్ట్రపతి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ దేశాన్ని జ్ఞానశక్తిగా నిలపడంతో పాటు ప్రపంచానికి నైపుణ్య రాజధానిగా తీర్చిదిద్దడమే నవభారత ప్రాధాన్యత అని ముర్ము తెలిపారు. నిబంధత కలిగిన ఉపాధ్యాయులే దేశ నిర్మాణంలో ముందుండే ప్రధాన శిల్పులని, మహిళల హక్కులు, విద్యాభివృద్దికి సావిత్రిబాయి ఫూలే చేసిన విశేష కృషిని ఈ సందర్భంగా ముర్ము గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన 48 మంది ఉత్తమ పాఠశాల ఉపాధ్యాయులకు రాష్ట్రపతి జాతీయ పురస్కారాలను ప్రదానం చేశారు.
1: द्वितीय राष्ट्रपति डॉक्टर सर्वपल्ली राधाकृष्णन की जयंती को शिक्षक दिवस के रूप में मनाकर हमारे देशवासी उनके प्रति एवं समस्त शिक्षक समुदाय के प्रति सम्मान व्यक्त करते हैं. जो समाज शिक्षकों का सम्मान करता है वो समाज सही अर्थ में प्रगतिशील होता है. शिक्षक के बीच आकर मेरे अंदर विद्यमान विद्यार्थी और शिक्षक दोनों ही जीवंत हो जाता है.
0: ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యాసంస్థలు, పాలిటెక్నిక్ కళాశాలలకు చెందిన మరో 21 మంది అధ్యాపకులకు కూడా జాతీయ అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పురస్కార గ్రహీతల విశిష్ట సేవలను వివరిస్తూ రూపొందించిన లఘు చిత్రాలను కూడా ప్రదర్శించారు. ఈ వేడుకల్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, విద్యాశాఖ సహాయ మంత్రులు జయంత్ సింగ్, డాక్టర్ సుకాంత మంజుదారులతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంతో పాటు వారి బాల్యాన్ని కూడా కాపాడడంలో మరింత కీలక పాత్ర పోషించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో నిన్న జాతీయ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలతో సంభాషించిన సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉపాధ్యాయులతో తన సంభాషణకు సంబంధించిన ముఖ్య చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ మోదీ, ప్రతి విద్యార్థిలోని చిన్నారి మనస్తత్వాన్ని ఉపాధ్యాయులు ఎప్పుడు సజీవంగా ఉంచాలని, అందుకోసం వారు తమలోని బాల్యాన్ని కూడా కాపాడుకోవాలని ప్రధాని చెప్పారు. పిల్లల్లో వాస్తవమైన మార్పు రావాలంటే ఉపాధ్యాయులు కేవలం సిలబస్కే పరిమితం కాకుండా వారి జీవితంలో భాగం కావాలని మోదీ స్పష్టం చేశారు. ప్రధాన ఆరోగ్య సామాజిక సమస్యలను ప్రస్తావిస్తూ మోదీ పిల్లల్లో విపరీతమైన స్క్రీన్ టైం పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. స్క్రీన్ వ్యసనాన్ని తగ్గించడానికి క్రీడలు, బహిరంగ కార్యకలాపాలు, సృజనాత్మక అభిరుచులను ప్రోత్సహించడం ప్రభావవంతమైన మార్గాలని ప్రధానమంత్రి సూచించారు.
2: స్క్రీన్ టైం అబ్ ఏక్ ప్రకార్ కా అడిక్షన్ హై. మేరే మన్ మే ఏక్ విచార్ ఆతా హై, యా తో వో బచ్చా ఖేల్ కుద్ కే అందర్ బహుత్ రుచి లేనే లగ్ జాయేగా. ఖేల్ కుద్ మత్లబ్ వో వీడియో గేమ్ నహీ, అరే యాక్చువల్లీ మైదాన్ మే వో ఖేల్నా తో ధీరే ధీరే వో ఉస్మే సే బహార్ ఆ సకతా హై. ఔర్ ఐసే మే క్రియేటివిటీ కే తరఫ్ హమ్ బచ్చో కో జితనా జ్యాదా జోడేంగే, ఔర్ హమ్నే ఐసే కుచ్ నా కుచ్ కార్యక్రమో కో ఆదత్ బనానీ చాహియే.
0: ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును జ్ఞానం, నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసంతో తీర్చిదిద్దుతారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియా పోస్టులో వీడియో సందేశాన్ని పంచుకుంటూ మంత్రి గొప్ప విద్యావేత్త, తత్వవేత్త, ఉపాధ్యాయులైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్కు నివాళులర్పించారు. రాధాకృష్ణన్ ఒక దూరదృష్టి గల ఉపాధ్యాయులని, బోధన పట్ల ఆయన చూపిన అంకితభావం, అందించిన సేవలు నేటికీ అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. విద్యార్థుల్లో ఏకాగ్రత, నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి నిరంతరం శ్రమిస్తున్న ఉపాధ్యాయులను సత్కరించడానికి ఉపాధ్యాయ దినోత్సవం ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తుందని ప్రహ్లాద్ జోషి తెలిపారు.
3: इस बार सम्मानित किए जा रहे हैं बयासी शिक्षकों में, स्कूल शिक्षण से 48, उच्च शिक्षण से 21 और कौशल विकास एवं उद्यमिता मंत्रालय से 13 शिक्षक शामिल है. लेकिन यह सम्मान केवल उन शिक्षकों के तक सीमित नहीं है, यह देश के 1,03,00,000 से अधिक शिक्षकों का प्रतिनिधित्व करता है, जो हर दिन लगभग 25 करोड़ विद्यार्थियों तक శిక్షణ పంచాతా.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొంటారు. ఢిల్లీ విశ్వవిద్యాలయ పరిధిలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ భారతదేశంలోని అత్యున్నత విద్యాసంస్థల్లో ఒకటిగా, వాణిజ్యం, ఆర్థిక శాస్త్రం, మేనేజ్మెంట్ రంగాల్లో ప్రముఖ అభ్యాస కేంద్రంగా విరాజిల్లుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త దాత సర్ శ్రీరామ్ ద్వారా 1926లో స్థాపించబడిన ఈ కళాశాల ఒక శతాబ్ది కాలంలో ఎంతో మంది పండితులు, నిపుణులు, పాలనాధికారులు, పారిశ్రామికవేత్తలు, విధానకర్తలు, దేశ నిర్మాణకర్తలను తీర్చిదిద్దింది. సమాజం పునాదిని బలోపేతం చేయడంలో ఉపాధ్యాయులు, విద్యావేత్తలు అందించిన సేవలను దేశం గర్విస్తున్న తరుణంలో ఈ శతాబ్ది వేడుకలు ఉపాధ్యాయ దినోత్సవం రోజున జరగడం విశేషం.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుజరాత్లోని అహ్మదాబాద్లో ప్రపంచ ఆర్చరీ పారా సిరీస్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా కేంద్రంగా నిలిచే దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తుందని తెలిపారు. అన్ని రకాల క్రీడలకు శిక్షణ ఇవ్వడంతో పాటు ఆధునిక క్రీడా సౌకర్యాలు పరికరాల తయారీకి భారత్ ప్రధాన కేంద్రంగా మారుతుందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ టోర్నమెంట్లో భూటాన్, బ్రిటన్, చైనా, బంగ్లాదేశ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, అమెరికా సహా మొత్తం 19 దేశాల నుండి క్రీడాకారులు పాల్గొంటున్నారని మంత్రి వెల్లడించారు. అలాగే 2030 కామన్వెల్త్ గేమ్స్కు శతాబ్ది ఉత్సవ వేదికగా అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణమని అమిత్ షా పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గోవాలో పర్యటిస్తారు. అమిత్ షా అధ్యక్షతన హోంమంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాలకు చెందిన గోవా సంబంధిత అంశాలపై రేపు సమావేశం జరగనుంది. అనంతరం మత్తు పదార్థాల అంశంపై నిర్వహించే విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొంటారు. రేపు సాయంత్రం అటల్ భవన్ వద్ద నూతనంగా నిర్మించిన బీజేపీ రాష్ట కార్యాలయ భవనాన్ని అమిత్ షా ప్రారంభిస్తారు. అలాగే పార్టీ రాష్ట కోర్ కమిటీ సమావేశాన్ని కూడా అమిత్ షా అధ్యక్షత వహిస్తారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ నెల 26వ తేదీన జరిగే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ వార్షిక ఉన్నత స్థాయి సమావేశంలో ప్రసంగిస్తారు. ఈ నెల 22వ తేదీ నుండి 28వ తేదీ వరకు జరగనున్న జనరల్ డిబేట్ మధ్యాహ్న సెషన్లో జయశంకర్ పాల్గొంటారు. హర్ముజ్ జలసంధిలో అంతరాయాల కారణంగా పెరుగుతున్న ఆహార ఇంధన ధరలతో పాటు భౌగోళిక రాజకీయ సంఘర్షణలు పెరుగుతున్న ఆర్థిక ఒత్తిళ్ల నేపథ్యంలో ఈ ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఈరోజు స్వచ్ఛతా హి సేవా 2026 సంసిద్దతపై సమీక్షించేందుకు జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ పలువురు ఉన్నతాధికారులతో అంతర్ మంత్రిత్వ శాఖల వర్చువల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ ఎడిషన్లో పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన భారత్ నిర్మించాలనే లక్ష్యంతో ప్రచారం ప్రారంభించనున్నట్లు సామాజిక మాధ్యమ పోస్టులో మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రచారంలో పౌరులందరూ భాగస్వాములై స్వచ్ఛతా హి సేవను నిజమైన ప్రజా ఉద్యమంగా మార్చాలని ఆయన పిలుపునిచ్చారు. బ్యాడ్మింటన్లో షెంజన్ వేదికగా జరుగుతున్న చైనా మాస్టర్స్ టోర్నమెంట్లో ఈరోజు జరిగే పురుషుల డబుల్ సెమీఫైనల్లో భారత జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి మలేషియాకు చెందిన నూర్ మొహమ్మద్ అజ్రియాన్ అయూబ్ టాన్ వీ కియంగ్ జోడీతో తలపడతారు. నిన్న జరిగిన క్వార్టర్ ఫైనల్లో డెన్మార్క్ జోడీపై భారత జంట విజయం సాధించింది. ఈ విజయంతో సాత్విక్ చిరాగ్ జంట వరుసగా 4వసారి చైనా మాస్టర్స్ సెమీఫైనల్కు చేరుకున్నారు. నేపాల్లో వరద ప్రభావిత త్రిశూలి బజార్ ప్రాంతం నుండి 5 బాలుడితో సహా మరో 3 భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకు మొత్తం 169 మంది భారతీయులను సురక్షితంగా రక్షించారు. నిన్న న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ ఇంకా 275 మంది భారతీయ పౌరులు ఆచూకీ తెలియకుండా ఉందని చెప్పారు. ఉత్తరప్రదేశ్లో పలు జిల్లాల్లో వరద బీభత్సంతో అతలాకుతలమవుతున్నాయి. అయోధ్య, వారణాసి, అజామ్గఢ్, బల్దియా, గోరఖ్పూర్, లఖీంపూర్ కేరి, చిత్రకూట్, బారంబాకి సహా రాష్టంలోని 26 జిల్లాలు వరదల బారిన పడ్డాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక పునరావాస చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆకాశవాణి వార్తలు ముగిసే ముందు విశేషాలు మరొకసారి. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత భారత్ కల సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన అభివృద్ది చెందిన సమాజమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఉపాధ్యాయులు టెక్స్ట్ బుక్లను దాటి విద్యార్థుల బాల్యాన్ని, భవిష్యత్తును కూడా కాపాడాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు, నిరంతరం శ్రమించే ఉపాధ్యాయులను గుర్తు చేసుకునేందుకు ఉపాధ్యాయుల దినోత్సవం ఒక గొప్ప సందర్భమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ సాయంత్రం 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: FM Rainbow 101.9 Musically Yours.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. డబుల్ కా మీఠాలో మరి ఈరోజు మనం ఒక ప్రత్యేకమైనటువంటి డేని జరుపుకుంటున్నాం. అదే ఉపాధ్యాయుల దినోత్సవం. గురువు లేని జ్ఞానం, దిశలేని ప్రయాణం కదా. ఎందుకంటే మరి గురువు అనేవాడు మనల్ని ముందుకు నడిపించలేకపోతే మనం ఈరోజు ఈ స్థాయిలో ఉండేవాళ్ళం కాదు కదా. మనం ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 5న భారతదేశం అంతటా కూడా టీచర్స్ డేని జరుపుకుంటాం. ఈరోజు భారత 2వ రాష్ట్రపతి, గొప్ప తత్వవేత్త, ఆదర్శ ఉపాధ్యాయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినం. ఆయన జన్మదినాన్ని వేడుకగా మనం జరుపుకుంటూ ఉంటాం. ఆయన కోరిక మేరకు ఆయన శిష్యులు కొన్ని సంవత్సరాలుగా ఈ దినోత్సవాన్ని జరుపుతూ ఉన్నారు. మన జీవితంలో మొదటి గురువు తల్లిదండ్రులే అయినా సమాజంలో మన వ్యక్తిత్వాన్ని నిర్మించేటువంటి శిల్పి మాత్రం ఉపాధ్యాయుడే. ఒక మంచి గురువు విద్యార్థిలో ఉన్నటువంటి టాలెంట్ని గుర్తించి ఆత్మవిశ్వాసాన్ని పెంచి సరైన దారిలో నడిపిస్తాడు. మనకి బుక్ అయితే బోలెడంత సమాచారాన్ని ఇస్తుంది, కానీ ఆ సమాచారాన్ని ఎలా ఉపయోగించాలో నేర్పేది మాత్రం గురువే. అందుకే ప్రపంచంలో ఎన్నో అంటే ఎంతోమంది గొప్ప శాస్త్రవేత్తలు, వైద్యులు, న్యాయమూర్తులు, కళాకారులు, నాయకులు తమ విజయానికి కారణం తమ గురువే అని గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. గురువు ఇచ్చే జ్ఞానం జీవితాంతం కూడా మనకి మార్గదర్శకంగా నిలుస్తుంది కదా. గురువు లేకపోతే నిజంగా మనకి మార్గమే దొరికేది కాదేమో. మరి ఆ గురువుని తలుచుకుందాం ఈరోజు. మరి గురువులందరికీ కూడా, మనకి విద్య నేర్పినటువంటి గురువులందరినీ గుర్తు చేసుకుందాం. ఎందుకంటే మన అడుగడుగున మన ప్రతిభకి మరి పదును పెట్టిన వాళ్ళు వాళ్లే. ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నామంటే కారణం కూడా వాళ్లే. గురువులందరికీ మనం ఈరోజు అభినందనలు తెలుపుదాం. మీ అందరి కోసం ఒక సాంగ్ ప్లే చేస్తున్నాను, పాట తర్వాత మళ్ళీ మాట్లాడతాను. వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. డబుల్ కమీటాలో నేను మీ ఆర్జే లక్కీ. ఇప్పటి కాలంలో సాంకేతికత ఎంత పెరిగినా కూడా, ఏఐ, ఇంటర్నెట్, డిజిటల్ పాఠాలు ఎంత అందుబాటులో ఉన్నా కూడా, ఒక గురువు స్థానాన్ని ఏ యంత్రమైనా భర్తీ చేస్తుందా చెప్పండి? ఎందుకంటే గురువు కేవలం పాఠాలు మాత్రమే చెప్పరు, క్రమశిక్షణ, నైతిక విలువలు, మానవత్వం, బాధ్యత, సమాజం పట్ల ప్రేమ ఇలాంటి పాఠాలన్నీ కూడా జీవిత పాఠాలని మనకు నేర్పిస్తారు. ఒక విద్యార్థి తప్పు చేశారే అనుకోండి, దాన్ని సరిదిద్దేటువంటి బాధ్యత, మనం నిరాశలో ఉన్నప్పుడు చెప్పే ధైర్యం, ఆ స్వరం, మనం ఏదైనా సక్సెస్ అయినప్పుడు ఆనందించే హృదయం గురువుకి మాత్రమే ఉంటుందండి. అందుకే గురువు బోధించిన విలువలు తరతరాలకి కూడా వెలుగునిస్తాయి. ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మనకి అక్షర జ్ఞానాన్ని అందించిన ప్రతి గురువుకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేద్దాం. వాళ్ల శ్రమ, వాళ్ల సహనం, వాళ్ల ప్రేమ, వాళ్ల మార్గదర్శకత్వం వల్లే మన భవిష్యత్తు బంగారు బాటలో సాగుతుంది. జీవితంలో మనం ఎంత ఎత్తుకు ఎదిగినా మన విజయాల వెనుక నిలిచిన గురువుని ఎప్పటికీ మర్చిపోకూడదు. ఈ సందర్భంగా ప్రతి విద్యార్థి తన గురువుకు ఒక చిన్న కృతజ్ఞత చెప్పినా అదే వాళ్ళకిచ్చినటువంటి గొప్ప బహుమతి. గురువు లేని జ్ఞానం దిశలేని ప్రయాణం. గురువుగారు చూపిన దారి జీవితానికి విజయపథం. స్ఫూర్తిదాయకమైనటువంటి ఈ మెసేజ్తో మరి మీ అందరూ మరొక్కసారి మీ గురువులందరికీ కూడా శుభాకాంక్షలు చెప్పండి. గురువులందరికీ నా తరపున కూడా శుభాకాంక్షలు చెబుతూ ఉన్నాను. సో ఇదండి నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే, మనం షాపింగ్కి వెళ్తూ ఉంటాం. షాపింగ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఒక లిస్ట్ రాసుకెళ్తాం. లిస్ట్ రాసుకున్న ఆ లిస్ట్ ఎంత తారుమారైపోతుంది మనం అక్కడ లోపలికి వెళ్ళగానే. మనకి నచ్చిన వస్తువు లేదు, అక్కర్లేని వస్తువు లేదు, కావలసిన వస్తువు లేదు, అన్నీ కొనేస్తాం. అసలు నిజంగా ఆ టైంలో మనం ఏం క్వశ్చన్ చేసుకోవాలి? మనకి నచ్చిన వస్తువు కొనే ముందు మనల్ని మనం ఏం క్వశ్చన్ చేసుకోవాలి కదా? ఇంటికొచ్చి మన బడ్జెట్ దాటిపోయింది అని బాధపడే బదులు ఈ క్వశ్చన్ అయితే

కంపల్సరీగా చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. సరే, పాట తర్వాత మాట్లాడతాను ఈ టాపిక్ మీద. వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే లక్కీ.

0: When the drums beat at Bonaloo, when the verses of Dasarathi echo, when the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telanganam. This is Telanganam, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telanganam, where Telangana lives on radio.
1: మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే లక్కీ. మనకి నచ్చినటువంటి వస్తువు ఏదైనా కనిపించగానే మనం కొనేయాలి అనుకోవడం చాలా న్యాచురల్ కదా. కొత్త ఫోన్ అవుతుంది, బట్టలు కావచ్చు, ఇంటికి ఉపయోగపడే వస్తువు కావచ్చు, బాగుంది నాకు కావాలి. ఈ ఆలోచన వచ్చిన వెంటనే మన చేతి ఫోన్ వైపు, జేబు పర్సు, తర్వాత బ్యాగ్ వైపు వెళ్తుంది. కానీ కొనడానికి ముందు ఒక నిమిషం ఆగి మనల్ని మనం కొన్ని క్వశ్చన్స్ అడిగితే అవసరం లేని ఖర్చులు చాలా వరకు తగ్గించుకోవచ్చు కదా. ఫస్ట్ క్వశ్చన్, ఇది నాకు నిజంగా అవసరమా లేక ఇప్పుడు అంటే నిజంగానే ఇప్పుడే కావాలా కనిపించింది కాబట్టి అనేది. ఈ రెండింటి మధ్య కూడా చాలా డిఫరెన్స్ ఉంది. అవసరం అయితే కొన్ని రోజుల తర్వాత కూడా అది మనకు అవసరంగానే ఉంటుంది. కేవలం ఆ క్షణంలో నచ్చిన వస్తువు అయితే కనుక రెండు రోజులు ఆగితే దాని మీద మనకి ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఇంకా సెకండ్ క్వశ్చన్, ఇది కొనకపోతే నాకు నిజంగా ఏమైనా ఇబ్బంది వస్తుందా అనేది. ఈ క్వశ్చన్కి సమాధానం లేదు అయితే ఆ వస్తువు లేకపోయినా మన జీవితంలో అలాగే సాగిపోతుందేమో, ఒకసారి ఆలోచించుకోవాలి. ఆ తర్వాత నా దగ్గర ఇప్పటికీ ఏదైనా ఇలాగే ఉందా అని కూడా చూసుకోవాలి. ఒకే రకమైన మూడు వస్తువులు ఇంట్లో ఉన్నాయనుకోండి, నాలుగోది కొత్తగా కనిపించింది అని కొనడం అవసరం కాదు కదా. అలాగే తక్కువ ధరలో దొరుకుతుంది కాబట్టి కొనాలి. ఈ ఆలోచన కూడా కొన్నిసార్లు మనల్ని అవసరం లేని ఖర్చు వైపు తీసుకెళ్తూ ఉంటుంది. నిజానికి మనం డబ్బు ఆదా చేయడం కాకుండా ఖర్చు చేసేస్తున్నాం. అందుకే ఇది చవకగా ఉందా అనే దానికంటే ఇది నాకు ఉపయోగపడుతుందా అనే క్వశ్చన్ అయితే కంపల్సరీగా వేసుకోవాలి కదండి. సో మనకి నచ్చిన వస్తువు కొనే ముందు ఈ రెండు క్వశ్చన్స్ కాకుండా ఇంకొక క్వశ్చన్ కూడా అడగాలి మనల్ని మనం. అదేంటి అని చెప్తాను పాట తర్వాత. వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే లక్కీ.
0: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి, ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ಗಾಂಧಿ ಶಿಲ್ಪ ಬಜಾರ್, ಕ್ರಾಫ್ಟ್ಸ್ ಆಫ್ ಇಂಡಿಯಾ, ಎ ಗ್ರ್ಯಾಂಡ್ ಎಕ್ಸಿಬಿಷನ್ ಅಂಡ್ ಸೇಲ್ ಆಫ್ ಹ್ಯಾಂಡಿಕ್ರಾಫ್ಟ್ಸ್ ಅಂಡ್ ಹ್ಯಾಂಡ್ಲೂಮ್ಸ್, ತೆಲಂಗಾಣ ಕಲಾಭಾರತಿ, ಎನ್ಟಿಆರ್ ಸ್ಟೇಡಿಯಂ ಆಪೋಸಿಟ್ ಇಂದಿರಾ ಪಾರ್ಕ್, ಕವಾಡಿಗುಡ, ಹೈದರಾಬಾದ್. ಆಗಸ್ಟ್ 29 ನುಂಡಿ ಸೆಪ್ಟೆಂಬರ್ 7 ವರೆಗೂ ಕಮಿಷನರ್ ಹಸ್ತಕಳಲ ಅಭಿವೃದ್ಧಿ ಶಾಖ, ಭಾರತ ಪ್ರಭುತ್ವ ಜೌಳಿ ಮಂತ್ರಿತ್ವ ಶಾಖ ಸೌಜನ್ಯಂತೋ ತೆಲಂಗಾಣ ಹ್ಯಾಂಡಿಕ್ರಾಫ್ಟ್ಸ್ ಡೆವಲಪ್ಮೆಂಟ್ ಕಾರ್ಪೊರೇಷನ್ ಆಧ್ವರ್ಯಂಲೋ ದೇಶವ್ಯಾಪ್ತಂಗಾ ತಯಾರೈನ ಹಸ್ತಕಳಾ ವಸ್ತುವులు, చేనేత వస్త్రకళ ప్రదర్శన ఇంకా అమ్మకాలు. రండి, 150కి పైగా స్టాల్స్ లో ఏర్పాటు చేసిన అద్భుతమైన హస్తకళల చేనేత ప్రదర్శనను వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తులను ప్రోత్సహించండి.
1: మీరు వింటున్నారు డబుల్ కమిటా, నేను మీ ఆర్జే లక్కీ. ఏదైనా ఒక వస్తువు అంటే మనకి నచ్చిన వస్తువు కొనే ముందు మనల్ని మనం కూడా కొన్ని క్వశ్చన్స్ వేసుకోవాలి కదా, దీని గురించి మాట్లాడుతున్నాను. అయితే మూడవ క్వశ్చన్ ఏంటి అంటే ఒక చిన్న ప్రశ్న అండి, ఈ వస్తువు నాకు ఆనందం ఇస్తుందా, లేక నేను కొనేసిన తర్వాత డబ్బు ఖర్చు చేశాను అనే బాధ కలిగిస్తుందా అని. ప్రతి వస్తువుని కొనేటప్పుడు కూడా దాన్ని తప్పు లేదు అంటే తప్పుగా కొన్నాను నేను అని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. మనకు నచ్చిన వస్తువులు కొనడం కూడా జీవితంలో ఒక చిన్న ఆనందమే కదా, కానీ ఆ ఆనందం మన ఆర్థిక పరిస్థితిని మాత్రం ఇబ్బంది పెట్టకూడదు కదా. అందుకే ఈసారి ఏదైనా ఒక వస్తువు బాగా నచ్చితే దాన్ని వెంటనే కొనకుండా ఒక్క నిమిషం ఆగాలి. నాకు ఇది నిజంగా అవసరమా, నా దగ్గర ఆల్రెడీ ఉందా, నేను దీన్ని ఎంతకాలం వాడాను, దీనికోసం నేను ఎంత ఖర్చు చేయగలను అని మనల్ని మనం క్వశ్చన్ చేసుకున్న తర్వాతనే నిర్ణయం తీసుకోవడం బెటర్ కదా ఫ్రెండ్స్. ఎస్ అని మీరు కూడా అంటారు నాకు తెలుసు. స్టూడియో క్లాక్లో టైం 3:43 అయిపోయింది, అలాగే టైం పరుగులు పెడుతూ ఉంది. అయితే ఈ డిజిటల్ యుగంలో పిల్లలు నిజంగా అంటే సోషల్ మీడియా అనేది బాగా ఎడిక్షన్ పెరిగిపోతూ ఉంది. ఈ టైంలో మరి పిల్లలకి ఆ అడిక్షన్ నుంచి ఎలా దూరం చేయాలి, వాళ్ళకి వ్యక్తిగత భద్రత అనేది ఎలా ఏర్పాటు చేయాలి అనేది పేరెంట్స్లో చాలా అంటే చాలా ఆందోళనకరంగా ఉంటుంది ఈ రోజుల్లో. ఎందుకంటే అసలు పిల్లలు ఫోన్కి ఎంత అడిక్ట్ అయిపోతున్నారు అంటే అసలు ఒక్క క్షణం అది అంటే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత, కాలేజీల నుంచి వచ్చిన తర్వాత చేతిలో మొబైల్ లేకపోతే వాళ్ళకి అదొక ఆట వస్తువుగా మారిపోయిందనే కూడా చెప్పాలి మనం, అంతలా వాళ్ళు దానికి అడిక్ట్ అయిపోతూ ఉన్నారు. సో ఇలాంటి సందర్భాల్లో మనం అంటే వాళ్ళ చేతిలో పుస్తకం ఎంత సహజంగా ఉండాలో, చేతిలో ఫోన్ కూడా అంతే సహజంగా మారిపోతున్నటువంటి ఈ టైంలో వాళ్ళు చదువుకోవడానికి, కొత్త విషయాలు తెలుసుకోవడానికి, ఫ్రెండ్స్తో మాట్లాడడానికి, ఆటలు ఆడటానికి పిల్లలు ఈవెన్ దానికి కూడా ఇంటర్నెట్నే వాడుతూ ఉన్నారు. ఇందులో ఎన్నో మంచి విషయాలున్నా తెలియకుండానే కొన్ని ప్రమాదాలు కూడా దగ్గర వచ్చు కదా. అందుకే పిల్లలకి ఫోన్ చూడకూడదు, ఇంటర్నెట్ ఉపయోగించకూడదు అని చెప్పడం కంటే కూడా దాన్ని ఎంత సురక్షితంగా ఉపయోగించాలో నేర్పడం అనేది చాలా ఇంపార్టెంట్. చిన్నప్పటి నుంచే మన ఇంటి పేరు, మన పేరు అంటే మన పేరు, మన ఇంటి అడ్రస్సు, ఫోన్ నెంబరు, అలాగే మన స్కూల్ పేరు, పాస్వర్డు, ఇలా కొన్ని వ్యక్తిగత వివరాలని ఎవరికీ చెప్పకూడదు అనే విషయాన్ని వాళ్ళకి సులభంగా అర్థమయ్యేలా చెప్పాలి. ముఖ్యంగా ఇంటర్నెట్లో పరిచయమైన వ్యక్తి ఎంత మంచిగా మాట్లాడినా కూడా మనకి వాళ్ళు నిజంగా ఎంతవరకు తెలియచ్చు తెలియకపోవచ్చు అనే విషయాన్ని పిల్లలకి మనం అర్థమయ్యేలా చెప్పాలి. సో డిజిటల్ ప్రపంచంలో పిల్లలకి వ్యక్తిగత భద్రత ఎలా నేర్పాలి అనే దాని గురించి మాట్లాడతాను పాట తర్వాత. స్టే ట్యూన్ టు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే లక్కీ.

మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. డిజిటల్ ప్రపంచంలో పిల్లలకి వ్యక్తిగత భద్రత అనేది ఎలా నేర్పాలి అనే దాని గురించి మాట్లాడుతున్నాను. పిల్లలు ఏదైనా ఒక మిస్టేక్ చేసినప్పుడు తల్లిదండ్రులు వెంటనే కోప్పడతారనేటువంటి భయం ఉండకూడదు. ఎగ్జాంపుల్కి, ఎవరో తెలియని వ్యక్తి ఒక మెసేజ్ పంపిస్తే, ఏదైనా ఒక వింత చిత్రాన్ని పంపించినా, బహుమతి ఇస్తానని చెప్పినా భయపెట్టినా, లేదా పర్సనల్ విషయాలు అడిగినా వెంటనే తల్లిదండ్రులకు చెప్పేలా పిల్లలకి ధైర్యం ఇవ్వాలి. ఎవరైనా ఇలా చేస్తే వెంటనే నాకు చెప్పు, నేను నీ వెన్నంటి ఉంటాను అని తల్లిదండ్రులు చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే పిల్లలు భయపడితే ఆ ప్రాబ్లమ్ని దాచిపెట్టేటువంటి ఛాన్స్ ఉంటుంది. అలాగే పాస్వర్డ్స్ని స్నేహితులతో కూడా పంచుకోకూడదని, తెలియని వ్యక్తులకు పంపిన మెసేజెస్లో ఏమైనా ఇబ్బంది కలిగేది ఉంటే తెరవకూడదని, గుర్తు తెలియని వ్యక్తులతో ప్రత్యక్షంగా కలవకూడదని కూడా అనేక విషయాలు ఇలాంటివి నేర్పుతూ ఉండాలి. పిల్లల భద్రత కోసం నియమాలు పెట్టడం అవసరమే కానీ తల్లిదండ్రులు కూడా ఆ నియమాల్ని పాటిస్తూ చూపించడం ఇంకా చాలా ముఖ్యం. మనం తెలియని వ్యక్తులకు వ్యక్తిగత వివరాలు చెప్పకూడదని పిల్లలకి చెబుతూ, మనమే సోషల్ మీడియాలో మన కుటుంబానికి సంబంధించిన ప్రతి విషయాన్ని మనం పంచుకుంటూ ఉంటే వాళ్ళు ఏం నేర్చుకుంటారు చెప్పండి? అందుకే ఇంట్లోనే కొన్ని స్పష్టమైనటువంటి నియమాలు పెట్టుకోవచ్చు. సో అలా మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, పిల్లలకి ఇంటర్నెట్ని అంటే దాని ప్రమాదాలను చూపించి భయపెట్టడం అనేది కాకుండా, ప్రమాదం అనేది ఒకవేళ వస్తే మనం ఎలా రియాక్ట్ అవ్వాలనేది నేర్పించాలి. ఎవరైనా మనల్ని ఇబ్బంది పెడితే నువ్వు తప్పు చేసినట్టు కాదు, వెంటనే నాతో చెప్పొచ్చు అనే నమ్మకం పిల్లలకి తల్లిదండ్రుల నుంచి రావాలి. పిల్లలు పెద్ద అయ్యే కొద్దీ వాళ్ళకు ఉపయోగపడే సాంకేతికత మారుతూ ఉంటుంది, కొత్త కొత్త ప్రమాదాలు కూడా రావచ్చు. కాబట్టి ఒక్కసారి నియమాలు చెప్పి ఆపేయకుండా వాళ్లతో తరచుగా మాట్లాడుతూ ఉండాలి. పిల్లల చేతిలో ఫోన్ ఉండడం కంటే కూడా ఆ ఫోన్ని చాలా బాధ్యతగా ఉపయోగించి ఆ జ్ఞానం వాళ్ళ చేతిలో పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ జ్ఞానమే డిజిటల్ వరల్డ్లో వాళ్ళకి ఒక నిజమైన రక్షణగా నిలుస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. సో ఇదండి డబుల్ కా మీఠాలో ఈరోజు ముచ్చట్లు. మరి నెక్స్ట్ మనం న్యూస్ హెడ్లైన్స్, ఆ తర్వాత స్నాక్ టైంలోకి వెళ్ళిపోదాం. మరి లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ ఏంటనేది నేను చెప్తాను, కొత్త కొత్త పాటలు కూడా ప్లే చేస్తాను. స్టే ట్యూన్ టు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులతో ఆత్మీయంగా సమావేశమైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్థుల కలలను నెరవేర్చడంలో వారి పాత్ర కీలకమని కొనియాడారు. పుస్తకాలతో పాటు క్రీడలు, ఇతర రంగాల్లో ప్రోత్సహిస్తూ డిజిటల్ యుగంలో పిల్లల్లో స్క్రీన్ టైం తగ్గేలా చూడాలని ప్రధానమంత్రి ఉపాధ్యాయులకు సూచించారు. కొడంగల్ నివాసంలో కార్యకర్తలు స్థానిక నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. కొడంగల్ ప్రజలు తనను గుండెల్లో పెట్టుకోవడం వల్లే జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం సర్ పేరుతో ఓట్లను తొలగించే కుట్ర చేస్తుందని ఆరోపించారు. బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలను టార్గెట్ చేశారని విమర్శించారు. తెలంగాణలో దొంగదెబ్బతి ఇస్తామంటే చూస్తూ ఊరుకునేవారు ఎవరూ లేరని ముఖ్యమంత్రి అన్నారు. ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి సెప్టెంబర్ 7వ తేదీన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఆటో సంక్షేమ బోర్డు, అగ్రిగేటర్ పాలసీ, మీటర్ ఛార్జీలు, కార్మిక సంఘాల అంశాలపై చర్చ జరగనుంది. రాష్ట రవాణా కార్మిక శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ వివేక్ సమక్షంలో ఈ సమావేశం జరగనుంది. నిరుద్యోగుల సమస్యలపై రాహుల్ గాంధీ ఇప్పుడు ఎందుకు స్పందించట్లేదని

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్లో జాబ్లు లేవని, ఉద్యోగాలు అడిగితే ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. నోటిఫికేషన్ గురించి అడిగితే లూటిఫికేషన్ చేస్తున్నారని మండిపడ్డారు. పటాన్చెరు నియోజకవర్గం సింఫనీ పార్క్ హోమ్స్ కాలనీలో 22 ఏపీ ప్రత్యేక చర్చ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మెదక్ ఎంపీ రఘునందనరావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి హాజరయ్యారు. 1500 ఇళ్లను నిషేధిత జాబితాలో పెట్టడంపై కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీ ప్రజల పక్షాన పోరాటం చేస్తామని ఎంపీ రఘునందనరావు హామీ ఇచ్చారు. భూభారతి 22A ద్వారా రైతుల భూములను నిషేధిత జాబితాలో చేర్చడాన్ని నిరసిస్తూ ఇందిరాపార్క్ వద్ద బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి నాయకత్వంలో మహాధర్ణ జరిగింది. ముఖ్య అతిథిగా రామచంద్రరావు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ధర్నా నిర్వహించారు. రైతుల భూములను 22A నిషేధిత జాబితాలో చేర్చడం మానవ హక్కుల ఉల్లంఘన అని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. హైదరాబాద్ గహన్ మహల్ ఏవీ కాలేజీలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ నిర్వహించిన పోషణ్ మహా 2026 కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఒక వ్యక్తి అనారోగ్యం కుటుంబం దేశంపై ప్రభావం చూపుతుందని, మానవ జీవితం అత్యంత విలువైనందున సమాజ దేశ సేవకు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్పీడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ సాయంత్రం 5 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: ಬತುಕಮ್ಮ ಪೂಲ ಸೋಯಗಂ
2: ಬೋನಾಲ ಜಾತರ ಉತ್ಸಾಹ
1: ಒಗ್ಗು ಕದಲ ಮೇಳವಿಂಪು
2: ಬೇರೆನಿ ನಿತ್ಯ ವೀರತ್ವ
1: ಪೋಚಂಪಲ್ಲಿ ಚೇನೇತ ನೈಪುಣ್ಯಂ
2: ನಿರ್ಮಲ್ ಕಲಲ ಅಂದಂ
1: ಸಕಿನಾಲ ರುಚುಲು
2: ಸರ್ವಪಿಂಡಿ ಸಂಪ್ರದಾಯ
1: ಪಲ್ಲೆ ಜಾನಪದ ಸಂಸ್ಕೃತಿ ನುಂಚಿ
2: ಹೈದರಾಬಾದ್ ಅರ್ಬನ್ ಕಲ್ಚರ್ ವರೆಗೆ
1: ಪ್ರತಿ ಕದನು
2: ಪ್ರತಿ ಗಾದನು
1: ಒಡಿಸಿಪಟ್ಟಿ
2: ಅಚ್ಚಮೈನ ತೆಲಂಗಾಣ ಭಾಷಾ ಪರಿಮಳಾಲತೋ
1: మీకు అందిస్తుంది తెలంగాణం ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.
3: మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. స్నాక్ టైంలో మరి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ఏంటనేది నేను మీతో షేర్ చేయబోతున్నాను. ముందుగా యంగ్ హీరో సందీప్ కిషన్ సూపర్ సుబ్బు తర్వాత కొత్త ప్రాజెక్ట్ని అనౌన్స్ చేశారు. ఫ్యాంటసీ అడ్వెంచర్ సినిమాతో రాబోతున్నారు సందీప్ కిషన్. అయితే రెండు పార్ట్లుగా ఈ సినిమా రాబోతుందట. యుగంధర్ ముని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి కరికాల ఏ మ్యూజిక్ వరల్డ్ అనే టైటిల్ని పెట్టారట. కరికాల ఏ మ్యూజికల్ వరల్డ్ అనే టైటిల్ పెట్టారట. ఫస్ట్ పార్ట్ వచ్చే సంవత్సరం జూలై 2న రిలీజ్ కాబోతుండగా రెండో భాగం కూడా అదే సంవత్సరం అక్టోబర్ 28న విడుదల చేస్తారట. ఇక సందీప్ నటించిన సిగ్మా మూవీ కూడా రిలీజ్ కావాల్సి ఉందన్నమాట. సో ఇదండి మరి సందీప్ కిషన్ మూవీకి సంబంధించిన అప్డేట్. మరి సందీప్ కిషన్ నటించిన మూవీలోంచి నా పేరే భైరవ కోన ఈ మూవీ నుంచి నిజమేనే చెబుతున్న ఊరి పేరు భైరవ కోన మూవీ నుంచి నిజమేనే చెప్తున్న ఈ పాట ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్ టు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. స్నాక్ టైంలో మరి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ గురించి చెప్తూ ఉన్నాను కదా. మరి నెక్స్ట్ అప్డేట్ వచ్చి మ్యూజిక్ డైరెక్టర్గా తనదైనటువంటి ఒక మార్క్ సంపాదించుకున్న దేవిశ్రీ ప్రసాద్ వెండితెరపై కూడా తన టాలెంట్ని చూపించబోతున్నారు. బలగం సినిమా వేణు ఎల్దండి డైరెక్షన్లో దేవిశ్రీ ప్రసాద్ నటిస్తున్న ఎల్లమ్మ సినిమా షూటింగ్ అనేది జరుగుతూ ఉందట. ఈ మూవీలో ఆయన లుక్ ఎలా ఉండబోతోంది అనేది ఆల్రెడీ ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ చూసిన వాళ్ళకి, అదే ఫస్ట్ లుక్ చూసిన వాళ్ళకి అర్థమైపోయింది కదా. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాలో డప్పు కళాకారుడిగా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతోందట. సో మనం వెండితెరపై మరి దేవిశ్రీ ప్రసాద్ గారిని కూడా మనం ఒక స్పెషల్ క్యారెక్టర్లో చూడబోతూ ఉన్నాం అన్నమాట. ఆ మూవీ గురించి వెయిట్ చేస్తూ ఉండాలి. ప్రస్తుతానికి మాత్రం మ్యూజిక్ కంపోజ్ చేసినటువంటి దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ కంపోజ్ చేసినటువంటి మూవీ పుష్ప నుంచి శ్రీవల్లి పాట వినొచ్చేద్దాం. స్టే ట్యూన్ టు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: From the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
1: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
2: And every evening, 8 to 9, Telangana brings that spirit alive on FM Rainbow 102.9.
0: History,
1: art,
0: literature, tourism,
1: cinema,
0: culture, all woven together in one vibrant hour. Telangana,
1: the voice of our home state.
3: మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. స్నాక్ టైంలో మరి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ చెప్తున్నాను. ఒక్కరోజు అనుకోని సంఘటనతో ఆరుగురి జీవితాల్లో ఎలాంటి చేంజెస్ జరిగాయి అనే కథతో బాబా బ్లాక్ షీప్ అనే క్రైమ్ కామెడీ సినిమాని గుణి మంచికంటి డైరెక్ట్ చేస్తున్నారట. ధోనిపూడి వేణు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాలో టీను ఆనంద్, ఉపేంద్ర, అక్షయ్, విష్ణు, కశ్యప్, రాజా రవీంద్ర నటిస్తున్నారు. అక్టోబర్ 9 దసరాకి ఈ మూవీ రిలీజ్ కాబోతోందట. ఇదండి బాబా బ్లాక్ షీప్ అనే మూవీ సంబంధించినటువంటి అప్డేట్. మరి మరొక అప్డేట్ సాంగ్ తర్వాత చెప్తాను. స్టేట్ యూన్ టు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. స్నాక్ టైంలో మరి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ చెప్తూ ఉన్నాను. మరి నెక్స్ట్ అప్డేట్ వచ్చి విక్టరీ వెంకటేష్ గారు కాలీవుడ్లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నారట. ఒకవైపు హీరోగా నటిస్తూనే యాక్టింగ్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్న క్యారెక్టర్స్లో నటిస్తున్న వెంకటేష్ మహేష్ బాబుతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, పవన్ కళ్యాణ్తో గోపాల గోపాల, రామ్తో మసాలా, వరుణ్ తేజ్తో F2, F3 వంటి మూవీస్లో నటించారు. అలాగే బాలీవుడ్లో సల్మాన్ ఖాన్తో కిసీ కా భాయ్, కిసీ కా జాన్ మూవీలో కూడా నటించారు. అలాగే ఇప్పుడు తమిళ స్టార్ అజిత్ కుమార్ హీరోగా నటిస్తున్న డేర్ డెవిల్ సినిమాలో వెంకటేష్ ఒక కీ రోల్లో నటించబోతున్నారట. అధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో వెంకటేష్ నటించడంతో ఈ సినిమాకి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయట. అయితే ఈ క్రేజీ మల్టీస్టారర్ మూవీ గురించి మరిన్ని అప్డేట్స్ మాత్రం తెలియాల్సి ఉంది, ఎందుకంటే ఇంకా అనౌన్స్మెంట్ క్లియర్గా రాలేదన్నమాట. సో మొత్తానికి అన్ని భాషల్లోనూ నటించేస్తూ చాలా బిజీగా ఉన్నారు వెంకటేష్. అంటే నెక్స్ట్ కాలీవుడ్లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారన్నమాట. సో ఇదండి మరి వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ. సంక్రాంతికి వస్తున్న మూవీ నుంచి గోదారి గట్టు, రమణ గోగుల గారు అండ్ మధుప్రియ పాడిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం. స్టే ట్యూన్ టు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే లక్కీ. స్నాక్ టైంలో లేటెస్ట్ మూవీ అప్డేట్స్ చెప్తూ ఉన్నాను. హ్యాపీ జర్నీ మూవీ ఈ నెల 18th రిలీజ్ కాబోతోందట. ఏడుగురు మహిళల జీవితాల చుట్టూ తిరిగే ఈ సినిమాని అభిరామ్ నాయుడు డైరెక్ట్ చేశారు. మహిళల ఎమోషన్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చే హ్యాపీ జర్నీ, ఏడుగురు మహిళల జీవితాల చుట్టూ తిరిగే ఈ కథలో అన్నపూర్ణమ్మ, ఆమని, ఝాన్సీ, పాయల్, రాధాకృష్ణ, జినీషా అలిశెట్టి, రూపా శ్రీనివాస్, సునైన వీళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్స్లో ప్లే చేయబోతూ ఉన్నారట. పృథ్వీ దండమూడి, వంశీ రవిశివ సపోర్టివ్ రోల్స్లో నటించిన ఈ చిత్రాన్ని బాలాజీ గుత్తా, కౌశిక్ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారన్నమాట. సో ఈ నెల 18th హ్యాపీ జర్నీ మూవీ ఎలా ఉండబోతోంది అనేది మనకి చూస్తేనే కానీ తెలుస్తుంది. సో అదండి మరి ఈ నెలలో రిలీజ్ అవుతున్న ఆ మూవీ అప్డేట్. మరి నెక్స్ట్ ఇంకొక మూవీ అప్డేట్తో వస్తాను. అంతవరకు ప్రస్తుతం ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. పాట తర్వాత మళ్ళీ మాట్లాడతాను. స్టే ట్యూన్ టు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మరి స్నాక్ టైంలో ఈరోజు లాస్ట్ అప్డేట్ ఏంటి అంటే మూవీ అప్డేట్. రంగస్థలం సినిమా తర్వాత డైరెక్టర్ సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న కొత్త ప్రాజెక్ట్ పేరు RC-17 అంట. ఈ సినిమాలో రామ్ చరణ్ చాలా సన్నగా లీన్ లుక్లో కనిపిస్తారట, అందుకోసం చాలా ఎక్సర్సైజ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సుకుమార్ ఈ సినిమా కోసం స్క్రిప్ట్ ప్రిపేర్ చేయడంలో చాలా అంటే చాలా బిజీగా ఉన్నారట. హీరోయిన్గా కన్నడ నటి రుక్మిణి వసంత్ పేరు కూడా వినపడుతోంది, కానీ కన్ఫర్మ్ కాలేదు. రంగస్థలం సినిమా తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా మీద చాలామంది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. మరి ఈ సినిమా టైటిల్ ఏంటి, ఎవరెవరు ఉండబోతున్నారు, ఈ డీటెయిల్స్ అన్నీ మాత్రం ఇంకా తెలియాల్సింది. సో ఇవ్వండి స్నాక్ టైంలో లేటెస్ట్ సినిమాల అప్డేట్. మరి నెక్స్ట్ రెండు బ్యూటిఫుల్ సాంగ్స్, ఆ సాంగ్స్ తర్వాత మనం తాజా ట్యూన్స్లో లేటెస్ట్ పాపులర్ హిట్స్ కూడా విందాం. మీరు మాత్రం వింటూనే ఉండండి ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కొడంగల్లో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ విద్యాశాఖ అభివృద్దికి ప్రభుత్వం అనేక మార్పులు చేస్తుందని తెలియజేశారు. టీచర్ల పదోన్నతులు, బదిలీలు పూర్తి చేశామని, పీఆర్సీ విద్యా కమిషన్ ద్వారా పలు సమస్యలు తీర్చామని, మిగతా సమస్యలను రెండేళ్లలో సామరస్యంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఉప్పల్ నల్లచెరువు అభివృద్ది పనులపై హైడ్రో కమిషనర్ సమీక్ష నిర్వహించారు. మరో రెండు నెలల్లో చెరువు అభివృద్ది పనులు పూర్తవుతాయని వెల్లడించారు. నవంబర్లో సీఎం చేతుల మీదుగా ఉప్పల్ నల్ల చెరువు ప్రారంభం కానుందని తెలియజేశారు. హైడ్రా అభివృద్ది పనులతో మంచినీటి వనరుగా ఉప్పల్ నల్ల చెరువు మారిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనకు నిరసనగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో హప్సిపూర్ వద్ద బీఆర్ఎస్ రైతు పొలికేక సభ నిర్వహించింది. ముఖ్య అతిథిగా హాజరైన హరీష్రావు ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థుల చదువులు ఆగిపోతున్నాయని, సర్టిఫికెట్లు అందక ఉన్నత విద్యకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్టంలోని ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు నిమ్స్లో ఈహెచ్ఎస్ ఉచిత ఓపీ సేవలను యథావిధిగా అందించాలని ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశించారు. అలాగే లబ్దిదారుల సౌకర్యార్థం మరో 24 కొత్త వెల్నెస్ సెంటర్లను మంజూరు చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో మరో 3 సెంటర్లు ఏర్పాటు కానుండటంతో లక్షలాది మందికి లబ్ది చేకూరనుంది. ఆటో సంక్షేమ బోర్డు, అగ్రిగేటర్ పాలసీ, మీటర్ ఛార్జీలు, రెట్రోఫిట్మెంట్ వంటి ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి సెప్టెంబర్ 7వ తేదీన ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. రవాణా కార్మిక శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి సమక్షంలో ఈ చర్చలు నిర్వహిస్తారు. ప్రజాపాలన 1000 రోజుల ప్రగతిని వివరిస్తూ బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూ రేపు ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టనున్నారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఇన్ఛార్జ్ మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు

అన్నహక్ సమావేశంలో డిమాండ్ చేశారు. ఖండాల వాస్తవ విస్తీర్ణాన్ని ఖచ్చితంగా చూపించే ఈక్వల్ ఎర్త్ మ్యాప్ను ప్రోత్సహించే టోగో ప్రతిపాదిత తీర్మానాన్ని ఐరాస ఆమోదించింది. భారత్ సహా 164 దేశాలు మద్దతివ్వగా అమెరికా వ్యతిరేకించింది. కాగా సమతుల్య పట విధానాలను ప్రోత్సహించడానికే మద్దతిచ్చామని, నిర్దిష్ట పట్టాన్ని ఆమోదించినట్లు కాదని భారత్ స్పష్టం చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్బీడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: FM Rainbow 101.9, musically yours.
1: మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మరి తాజా ట్యూన్స్లో లేటెస్ట్ పాపులర్ హిట్స్ ఇప్పుడు ప్లే చేయబోతున్నాను. ముందుగా బలగం మూవీ నుంచి ఊరు పల్లెటూరు అనే సాంగ్ ప్లే చేస్తున్నాను. ఈ పాటకి మంగ్లి, రామ్ మిర్యాల, భీమ్స్ పాడగా లిరిక్స్ కాకర్ల శ్యామ్ గారు అందించారు. భీమ్స్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ బ్యూటిఫుల్ ట్రాక్ మీకోసం. స్టేడియం టు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.
2: ఇక

0: ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಸೂಕ್ಷ್ಮ ಆಹಾರ ಪ್ರಾಸೆಸಿಂಗ್.
1: When the drums beat at Bonalu, when the verses of Dasarathi echo, when the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telanganam. This is Telanganam, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people, and celebrate the pride. Telanganam, where Telangana lives on radio.
2: మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. తాజా ట్యూన్స్లో మరి నెక్స్ట్ నేను ప్లే చేయబోతున్న పాట ఇరుముడు మూవీ నుంచి యాలాలో యాలాలో. అబ్దుల్ వాహెబ్ సాధిక పాడిన ఈ పాటకి అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు, జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. మరి ఈ బ్యూటిఫుల్ ట్రాక్ మీకోసం. స్టేడియం టు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసీ, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్క్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం, మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నెంబర్ వివరాలను
0: readwithrainbow2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో. మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మరి తాజా ట్యూన్స్ లో మరి నేను ప్లే చేయబోతున్న నెక్స్ట్ సాంగ్ చెన్నై లవ్ స్టోరీ నుంచి జిగితారా. కార్తిక్ పాడిన ఈ పాటకి అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు. మణిశర్మ గారు మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ బ్యూటిఫుల్ ట్రాక్ మీకోసం. స్టే ట్యూన్ టు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

మీరు వింటున్నారు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మరి తాజా ట్యూన్స్లో నెక్స్ట్ నేను ప్లే చేయబోతున్న పాట శ్రీనివాస మంగాపురం నుంచి మంగా మంగా. రేవంత్ పాడిన ఈ పాటకి కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించారు, జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. మరి ఈ సాంగ్ మీకోసం, స్టే ట్యూన్డ్.

ఇక ఈరోజు ఈ షోకి సైన్ ఆఫ్ చేసే టైం అయితే అయిపోయింది. ఎందుకంటే స్టూడియో క్లాక్లో టైం 5:40 అయిపోయింది. మరి నా ముచ్చట్లకి ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నాను. నెక్స్ట్ వీక్ నెక్స్ట్ షోలో కలుస్తాను. మీరు మాత్రం ఈ వీకెండ్ని బాగా ఎంజాయ్ చేయండి. ఈ బిజీ లైఫ్లో కొద్దిసేపు అయినా మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. ఎందుకంటే మనకి నిజంగానే స్ట్రెస్ తగ్గిపోతుంది. స్ట్రెస్ తగ్గించుకుంటే నవ్వుతూ ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం కదా. అందుకని హ్యాపీగా వీకెండ్ ఎంజాయ్ చేయండి. స్టే ట్యూన్ టు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మరి నేను ప్లే చేస్తున్న పాట తాజా ట్యూన్స్లో లాస్ట్ సాంగ్ మా ఇంటి బంగారం నుంచి తస్సది అంటూ వచ్చేస్తుంది. చిన్మయ శ్రీపాద పుణ్య సెల్వ పాడిన ఈ పాటకి రెహమాన్ లిరిక్స్ అందించారు, సంతోష్ నారాయణన్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. మరి ఈ సాంగ్ తర్వాత ఆరోగ్య జీవనం కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. స్టే ట్యూన్ టు ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

ఇప్పుడు ఆరోగ్య జీవనం కార్యక్రమంలో భాగంగా బాలల్లో మానసిక వ్యాధులు నివారణ చర్యల గురించి డాక్టర్ మధుసూదన్ జోషి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.

0: శ్రోతలకు నమస్కారం. ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ మధుసూదన్ జోషి గారు మన ఆకాశవాణి స్టూడియోకి విచ్చేసి ఉన్నారు. డాక్టర్ మధుసూదన్ జోషి గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: డాక్టర్ గారు, పిల్లల్లో మానసిక వ్యాధులు రావటానికి గల కారణాలు ఏమిటి?
1: పిల్లల్లో మానసిక రోగాలు రావటం అంటే పెద్దవాళ్లలో అయినట్లనే వీళ్లలో అదే కారణాలు ఉంటాయి, కానీ ఇక్కడ ముఖ్యమైన కారణం వాళ్ళ గర్భంలో ఉన్నప్పుడు ఏదైనా తల్లికి రోగాలు వచ్చినా కూడా వాళ్ళకి ఆ రోగాలు రావచ్చు. డెలివరీ అప్పుడు కూడా అంటే కాంప్లికేషన్స్ అయినాయనుకో, ప్రీమాచ్యూర్ డెలివరీ అయిందనుకో, 7th మంత్లోనే అయిపోతే కూడా అటువంటి వాళ్ళ బ్రెయిన్ మెదడు చాలా వీక్ ఉంటుంది, దానివల్ల దానికి సరైన పరిస్థితి దొరకకపోతే అటువంటి వాళ్ళలో కూడా మానసిక రోగం రావచ్చు. లేకపోతే వాళ్ళలో మెంటల్ రిటార్డేషన్ అంటే మానసికంగా డెవలప్మెంట్ సరిగ్గా కాక వాళ్ళ తెలివి తక్కువ ఉండేసి వాళ్ళు సమాజంలో ఉండలేకపోవటము, అది జరగవచ్చు. లేకపోతే డెలివరీ తర్వాత కూడా పిల్లల్లో మెనింజైటిస్ ఇటువంటి రోగాలు వచ్చిన తర్వాత మెదడ భాగాలు వీక్ అయిపోయి దానివల్ల కూడా ఇటువంటి రోగాలు రావచ్చు.

కొందరి పిల్లల్లో సొమ్మరోగం అంటాము, అటువంటి రోగం ఉంటే కూడా ఇది కావచ్చు. కొందరి పిల్లల్లో మెటబాలిక్ జబ్బులు అంటే వాళ్ళ కిడ్నీ సరిగా లేదు, హార్ట్ సరిగా లేదు, సో బ్రెయిన్కి ఆక్సిజన్ సరిగా పోక ఆ బ్రెయిన్ వీక్ అయినందుకు దానివల్ల కూడా కొన్ని జబ్బులు రావచ్చు. కొందరు పిల్లల్లో పారివారిక పరిస్థితి అంటే ఎవరు అబాండెంట్ చైల్డ్ అనుకోండి, పుట్టిన తర్వాత ఆ పాపను ఎక్కడో వదిలేసి వెళ్ళిపోయినారు, ఆ పాప కూడా మానసికంగా ఈ జబ్బు వేరేది, నేను ముందు చెప్పిన జబ్బులు వేరేది.

0: ఎక్కడో వదిలి చెల్లిపోయినారు. ఆ పాప కూడా మానసికంగా ఈ జబ్బు వేరేది, నేను ముందు చెప్పిన జబ్బులు వేరేది. ఎందుకంటే అది ఆర్గానిక్ అంటాము, అంటే బ్రెయిన్లో ఒక వచ్చిన ప్రాబ్లం వల్ల వచ్చినది, ఇది సామాజిక పరిస్థితి వల్ల వచ్చినది. ఎక్కడైతే అట్లా వదిలేసి పోయిన తర్వాత ఎవరు చూసేవాళ్ళు లేరు, అటువంటిప్పుడు వాళ్ళకి ఎవరు అడాప్ట్ చేస్తే కానీ, లేకపోతే వాళ్ళకి ఎక్కడ హోమ్లో పెట్టేస్తే, అక్కడ పరిస్థితులు వాళ్ళ వాతావరణం సరిగ్గా దొరకకపోతే, దానివల్ల కూడా మానసికంగా వాళ్ళు సరిగ్గా డెవలప్ కాలేకపోతారు, దానివల్ల కూడా అటువంటి జబ్బులు వస్తాయి. తర్వాత స్కూల్ వెళ్ళే పిల్లల్లో స్కూల్ వెళ్ళడానికి భయము, యాంగ్జైటీ, స్కూల్ వెళ్తే ఏమవుతుందో అనేసి ఆ భయము, చదవలేకపోతున్నాను నా గురించి అందరూ ఏమనుకుంటారు అని దానివల్ల భయము, ఆ భయం వల్ల వచ్చే జబ్బులు. తర్వాత 6 to 10 ఆ వయసు గ్రూప్లో కూడా వాళ్లకు తల్లి తండ్రి దూరం అయిపోవటము, లేకపోతే వాళ్ళ ట్రాన్స్ఫర్లో పోయి వీళ్ళు ఎవరితోనో ఉండాల్సింది వచ్చింది అనుకో, లేకపోతే వీళ్ళ చుట్టుపక్కల ఉండే పిల్లలందరూ బాగాలేరు, వాళ్ళ వల్ల వీళ్ళకు వేరే పదార్థాలు అలవాటు పడేసి దానివల్ల రావచ్చు. ఇక 10 సంవత్సరాల తర్వాత జనరలీ ఆడపిల్లల్లో ప్యూబర్టీ అప్పుడు వాళ్ళకు మెన్సెస్ మొదలైనప్పుడు ఆ పరిస్థితిలో వాళ్ళకు ప్యూబర్టీలో వాళ్ళకు అర్థం కాదు, ఎందుకు నా శరీరం ఇట్లా అయిపోతుంది, ఈ నా శరీరం ఇట్లా ఎందుకు డెవలప్ అవుతుంది, మగపిల్లలకి అట్లా అవుతలేదు నాకెందుకు అవుతుంది అనేసి వాళ్ళు పరిస్థితిలో పోయినప్పుడు వాళ్ళ తల్లిదండ్రి కానీ ఎవరైనా కూర్చొని నచ్చ చెప్పి ఇది కరెక్టే అనేది చెప్పకపోతే వాళ్ళు ఒంటరిగా ఉండి దాంట్లోనే మనసులో ఆలోచించుకుంటా జబ్బులో పోవచ్చు. ఇప్పుడు మగపిల్లల్లో కూడా ఆడపిల్లల తరఫు అట్రాక్షన్ ఎక్కువ రావడము, వాళ్ళతో మాట్లాడటము, లేకపోతే వాళ్ళు మనతో ఎందుకు మాట్లాడతలేరు అనేసి, మన విలువ తక్కువ ఉన్నదా అనేసి అటువంటి ఆలోచనలు, ఇవన్నీ సైకాలజికల్ కారణాల వల్ల కూడా వాళ్ళ మనసు మీద ప్రెషర్ వచ్చేసి వాళ్ళు ఇటువంటి జబ్బులు తెచ్చుకోవచ్చు.
1: డాక్టర్ గారు, మీరు చెప్పారు పిల్లల్లో మానసిక వ్యాధులు రావడం గల కారణాలు ఏంటో మీరు తెలియజేశారు. అయితే ఈ పిల్లలు ఈ మానసిక రోగంతో బాధపడుతున్నారు అని ఎలా గుర్తించాలి?
0: అది అంటే ఆ వయసులో ఉన్న అందరు పిల్లలతో మనం కంపేర్ చేస్తాము. కంపేర్ చేసి వీళ్ళందరూ 1 ఇయర్ ఏజ్ పిల్లలు, వీళ్ళందరిలో కొందరికేమో నిలబడటం నడవటం వచ్చేసింది, కొందరికి రాలేదు, కొందరేమో అమ్మ నాన్న అంటున్నారు కొందరు అంటలేరు, కొందరికేమో ఫిట్స్ వస్తున్నాయి, వాళ్ళు ఒక భాగం వీక్ ఉంది, వాళ్ళు సరిగ్గా నడవలేకపోతున్నాము, ఇటువంటి లక్షణాలు కనబడిచినప్పుడు మనం వెంటనే వాళ్ళకి తీసుకుపోయి వాళ్ళ డెవలప్మెంటల్ అసెస్మెంట్ చేయించామంటే అప్పుడు మనకు తెలుస్తుంది కి వీళ్ళలో ఈ వీక్నెస్ ఉంది, దీనివల్ల ఇటువంటి జబ్బులు రావచ్చు, ఇన్ ఫ్యూచర్ వాళ్ళలో పెరుగుదలలో ఈ వీక్నెసెస్ వచ్చి ఇంకా జబ్బు ఎక్కువ కావచ్చు, సో దానికి ఎట్లా ప్రివెంట్ చేయాలి, దానికి ఎలా ట్రీట్ చేయాలనేసి మనం ఆలోచన చేసి దానికి ముందే హెల్ప్ చేసామనుకో. ఎందుకంటే కొందరు పిల్లల్లో ఎడ్యుకేషనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే వాళ్ళు కొందరు పిల్లలు మ్యాథ్స్లో చాలా వీక్ ఉంటారు, కొందరు పిల్లలు లాంగ్వేజ్లో వీక్ ఉంటారు, కొందరు పిల్లలు రాయటంలో అంటే రైటింగ్ డిజబిలిటీ అంటాము, లెర్నింగ్ డిజబిలిటీ అటువంటివి ఉన్నాయంటే అప్పుడు చిన్నప్పుడు వయసులోనే మనం తెలుసుకొని హెల్ప్ చేసామా, వాళ్ళు ఆల్మోస్ట్ నార్మల్గా రావచ్చు. అది చెయ్యకపోతే వాళ్ళలో మనసులో ఒక తప్పుగా ఒక భావన వచ్చేసి వాళ్ళు ఇంకా మానసికంగా డిప్రెషన్లో పోయి, లేకపోతే నేను వేస్ట్ ఏం పనికి రాను అనేసి కొందరు అయితే ఆత్మహత్య వరకు కూడా పోతారు.
1: పిల్లల్లో మానసిక వ్యాధులు ఉన్న పిల్లలకి ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి?
0: ట్రీట్మెంట్స్లో నేను చెప్పిన ఈ స్కూల్ బిహేవియర్ ఇటువంటి దానికి, లేకపోతే బెడ్ వెట్టింగ్ అంటాము అటువంటి దానికి టాయిలెట్ ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్లకు వేరే అంటే బిహేవియరల్ ట్రైనింగ్ చేసి మనం వాళ్ళకు దీంట్లో నుంచి బయటికి రావచ్చు. కానీ ఎవరికైతే పుట్టకంలో ప్రీమాచ్యూర్ అన్నానే నేను, అట్లా ముందు పుట్టిన వాళ్లలో కొన్ని వీక్నెసెస్ ఉన్నాయి, దానికి ఫిజియోథెరపీ కానీ ట్రైనింగ్ కానీ అటువంటివి కూడా యాడ్ చేసి మనం తీసుకురావచ్చు. ఇప్పుడు కొందరికి డిప్రెసివ్ జబ్బులు, యాంగ్జైటీ జబ్బులు ఎక్కువ ఉంటాయి, అంటే వాళ్ళు ప్రతిదానికి దిగులు పడతారు, భయపడతారు, నాతో ఇది కాదేమో అనేది ఏది చేయడానికే ముందుకు పోరు. అటువంటి వాళ్లకు సాహసం చెప్పేసి వాళ్ళకు బిహేవియర్ ట్రైనింగ్ ఇస్తాము, లేకపోతే కొందరు పిల్లలు ఈ యానిమల్ ఫోబియాస్ అంటాము, స్కూల్ ఫోబియాస్ అంటే జంతువులకు భయపడతారు, అటువంటి దానికి కూడా బిహేవియర్ ట్రైనింగ్ ఉంటుంది అటువంటివి. కానీ ఎవరైతే ఫ్యామిలీ హిస్టరీ డిప్రెషన్ ఉంది, లేకపోతే ఫ్యామిలీలో ఎవరైనా స్కిజోఫ్రెనిక్ ఉన్నారు, ఫ్యామిలీలో ఎవరైనా పర్సనాలిటీ డిజార్డర్ వాళ్ళు ఉన్నారు, సో వీళ్లకు ఆ లక్షణాలు రావచ్చు. అంటే ఎట్లయితే మనం అంటాం కదా, ఆ విశ్వామిత్రుడిలాగా ఉన్నాడు వీడు.

0: ఎప్పుడు చూస్తే కోపానికి వస్తాడు, ఆ వశిష్ఠుడిలాగా కాదు. ఎందుకంటే ఆ లక్షణాలు మనకు కనిపిస్తాయి చిన్నప్పటి నుంచే. ఇప్పుడు ఈ మనిషి ఎవరితో పోట్లాడరు, అందరి మాట వింటాడు, అందరు ఆ మనిషి పిల్లలు అటువంటి లక్షణాలు ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది.
1: ఇప్పుడు పేరెంట్స్ ద్వారా కానీ జెనెటిక్ గా రాకపోతే ఈ మానసిక వ్యాధులు అనేవి వాళ్ళ స్నేహితుల ద్వారా కూడా వచ్చే అవకాశం ఉందా?
0: స్నేహితుల ద్వారా వాళ్ళ వచ్చేది సైకలాజికల్ డిజార్డర్లు, అంటే సెపరేషన్ యాంగ్జైటీ లాగా. ఎవరైతే చాలా క్లోజ్గా ఉన్నాడో, ఫస్ట్ క్లాస్ నుంచి ఫోర్త్ క్లాస్ వరకు వాంతేమో విన్నాను, సడన్గా వాడు స్కూల్ వదిలేసి వెళ్ళిపోయినాడు, ఇప్పుడు నాకు ఎవరు స్నేహితుడు లేరు, వేరే వాళ్ళు అందరు నాకు ఎక్కిరిస్తారు, నేను వీళ్ళతో ఎట్లా ఉండాలి, దానివల్ల వాళ్ళకి మనసు బాగా వచ్చేవి, అది దానికి జబ్బు అన్నాము, అది బాధ. ఆ బాధని మనం కూర్చొని నచ్చ చెప్పి ఆయనకు బిహేవియర్ ట్రైనింగ్ చేసి మనం తీసుకొచ్చిపోయి. కానీ డిప్రెషన్ అనేది పిల్లల్లో కూడా సైకోసిస్ రావచ్చు, ఇన్ఫంటైల్ ఆటిజం అంటాము. ఆ ఆటిజం బీమారి ఉన్న వాళ్లకు వాళ్లకు హెల్ప్ చేయాల్సింది వస్తుంది, కొందరికేమో కొన్నిసార్లు మందులు ఇవ్వాల్సింది వస్తుంది. జనరల్గా 5 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న వాళ్ళకు మందులు ఎక్కువ వాడము, కానీ 5 సంవత్సరాల కన్నా ఎక్కువైనా, ఎందుకంటే నేను నిలోఫర్లో చైల్డ్ సైకియాట్రిక్లో పనిచేశాను, ఆల్మోస్ట్ 5-6 సంవత్సరాలు నేను అక్కడే ఉన్నాను. సో అక్కడ చూసిన వేరే వేరే లక్షణాల పిల్లల్ని ఏ విధంగా మనం ట్రీట్మెంట్ చేయాలో అది చూసి, ఎవరికైతే సైకలాజికలే ఉంది, ఇంట్లో పరిస్థితుల్లో ఉన్నది, వాళ్లకు బిహేవియర్ ట్రైనింగు, వాళ్లతో కూర్చొని మాట్లాడి నచ్చ చెప్పి వాళ్ళకి ఏదైనా వర్క్లో ఇన్వాల్వ్ చేసి మనం బయటికి తీసుకురావచ్చు. కానీ ఎవరికైతే ఫ్యామిలీలో హిస్టరీ ఉంది, డిప్రెషన్ది, స్కిజోఫ్రీనియాది, ఆర్ వాళ్ళ ఫ్యామిలీలో సైకోపాథిక్ జనాలు ఉన్నారు, అంటే ఈ దోపిడీ చేసేవాళ్ళు, దొంగతనం చేసేవాళ్ళు, అటువంటి వాళ్ళు ఉన్నారు, అంటే అటువంటి వాళ్ళకు చిన్నప్పుడే, అంటే వాళ్ళలో కూడా ఆ లక్షణాలు కనిపిస్తాయి, చిన్నప్పటి నుంచి అబద్ధాలు మాట్లాడటము, తప్పు దారిన పోవటము, తప్పు పనులు చేయటము, అటువంటి వాళ్లకు ముందే తీసుకొని జువెనైల్ డెలిక్వెన్సీ అంటాము. సో అటువంటి దానికి ముందటి నుంచే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేయడానికి వీలుంటుంది.
1: డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పిన ఈ మానసిక వ్యాధులకి ఎటువంటి నివారణ చర్యలు తీసుకోవచ్చు?
0: ఫస్ట్ తొందరగా హెల్ప్ తీసుకోవటం, రెండవది పేరెంట్స్ ఇద్దరు, తల్లి తండ్రి ఇద్దరు దాంట్లో ఇంట్రెస్ట్ తీసుకొని సహాయం చేస్తే తప్ప వేరే మార్గం ఉండదు. ఇప్పుడు వీళ్ళని తీసుకొని తొందరగా ట్రీట్మెంట్కి తీసుకుపోయినాము అంటే అక్కడ అసెస్మెంట్ చేసి, వాళ్ళ డెవలప్మెంట్ అసెస్మెంట్, వాళ్ళ ఇంటెలిజెన్స్ అసెస్మెంటు, వాళ్ళ పరివార సిచ్యువేషను, వాళ్ళ శారీరకంగా, అంటే కొందరు పుటకంతోనే వచ్చింది అనుకో మెంటల్ హ్యాండిక్యాప్, వాళ్లకు హెల్ప్ చేయడం వేరేగా ఉంటుంది. కొందరు పుటకంతోనే ఫిట్స్ ఉంటాయి, అటువంటి ఫ్యామిలీస్కి సెరిబ్రల్ ప్యాల్సీ ఉన్నదనుకో, అటువంటి వాళ్ళకి అప్పుడు తెలుసుకొని వాళ్ళకి జబ్బు ఫిజియోథెరపీ మందులు, స్పెషల్ స్కూల్స్ అవన్నీ మనం చేయొచ్చు. ఎక్కడైతే ఫ్యామిలీ పెథాలజీ ఉంది, ఫ్యామిలీలో అందరు రోజు పొట్లాడుతూ ఉంటారు, అటువంటి పరిస్థితుల్లో ఆ ఫ్యామిలీ థెరపీ చేసి ఫ్యామిలీతో కూర్చొని మాట్లాడి కూడా చేయాలి. అంటే ఈ విషయం చాలా క్లిష్టమైన విషయం, ఇంత ఈజీ కాదు.
1: డాక్టర్ గారు, ఈ మానసిక వ్యాధి ఉంది పిల్లలకు అనుకున్నప్పుడు తల్లిదండ్రులు కూడా సమాజంలో ఓ వీళ్ళ పిల్లలు మానసిక వ్యాధి ఉందని చూసే విధానంలో కొద్దిగా గొప్ప మార్పు ఉంది. ఈ మార్పు నుంచి వాళ్ళు బయటపడటం ఎలా, వాళ్ళు తమ పిల్లల్ని ఎలా చూసుకోవాలి?
0: చాలా మంచి పాయింట్ చెప్పారు మీరు. ఎందుకంటే ముందు ఈ సైకలాజికల్ సైకియాట్రిక్ ప్రాబ్లం ఏముందంటే మన ఫ్యామిలీలో పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా ఎవరికైనా ఇటువంటి జబ్బు ఉన్నట్లా అనిపించింది, లక్షణాలు కనిపించినాయి అంటే పోయి హెల్ప్ తీసుకోవాలన్నా వద్దా, నలుగురిలో తెలిసిపోతే మన ఫ్యామిలీనే వాళ్ళు మెంటల్ ఫ్యామిలీ అనేది పక్కన పడేస్తారేమో, ట్యాబు వీడి దగ్గర పోదు, వీళ్ళందరూ ఇట్లాగే ఉన్నారు అనేసి మనకు సోషల్లీ ఐసోలేట్ చేసేసారు, అటువంటి పరిస్థితులు జరగవచ్చు. దానికోసం ఇప్పుడు ఈ కాలంలో సోషల్ వర్క్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా మంచిగా పనిచేస్తున్నారు, వాళ్ళ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ టీవీలో రేడియోలో అన్నింటితో ఈ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ వచ్చి ఇటువంటివి కూడా జబ్బులు, దానికి కూడా పరిష్కారం ఉంది, వీళ్ళకు కూడా అందరితో ఉండటానికి వీలుంది, వీళ్ళు ఎవరితో చెడుగా ప్రవర్తించే అవసరం లేదు అనేసి ఈ సోషల్ ఎడ్యుకేషన్ కనుక మనం చేయగలిగితే దాని హెల్ప్ ఎక్కువ ఉంటుంది.
1: డాక్టర్ గారు, పిల్లలు మానసిక వ్యాధుల బారిన పడకుండా ఎలా పెంచాలంటారు?
0: అంటే ముఖ్యంగా నేను అనేది చిన్నపిల్లల్లో వాళ్లకు వాతావరణం సరిగ్గా ఇవ్వటము, వాళ్లకు తిండి ఆహారం సరిగ్గా ఇవ్వటము, వాళ్లకు అన్ని డెవలప్మెంట్, అంటే కొందరిలో చిన్నప్పటి నుంచే మ్యూజిక్లో ఇంట్రెస్ట్ ఉన్నట్టు కనిపించింది అనుకో, వాళ్లకు దాంట్లో డెవలప్ చేయడానికి, కొందరికి

0: నోట్స్లో ఉన్నదనుకో, అది ముందే చూసుకొని వాళ్ళకి దాంట్లో తీసుకుపోయినామంటే, కొందరికేమో మ్యాథ్స్లో వీక్ ఉన్నారు, వాళ్లకు సబ్జెక్ట్స్ నేర్పించేసి వాళ్ళకి మనం హెల్ప్ చేస్తే, అంటే ముందటి నుంచే వాళ్ళ పరిస్థితిని అనుకూలంగా మనం వాళ్ళకి హెల్ప్ చేస్తే ఇటువంటి జబ్బులు ప్రివెంట్ చేసే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆటిజం ఉందనుకో, స్కిజోఫ్రీనియా ఉందనుకో, డిప్రెషన్, అది జెనెటిక్గా వచ్చినాయి, దానికి ట్రీట్మెంట్తో పాటే మనం చేయొచ్చు. దానికి ఎంతవరకు సహాయం చేస్తామో మనము 100% చేయడానికి ఉండదు, కానీ వీళ్లకు ఈ వేరే వాళ్ళకైతే మనం 100%గా బయటికి తీసుకురావచ్చు. అందుకనేసి తొందరగా తెలుసుకొని వాళ్ళకి కనుక మనం సరైన హెల్ప్ ఇచ్చామా, డెవలప్మెంట్ ఛాన్స్ ఇచ్చామా, వాళ్ళు నార్మల్గా అయ్యే అవకాశం ఉంటుంది.
1: డాక్టర్ మధుసూదన్ జోషి గారు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన సలహాలు అందించినందుకు ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు.

ఆరోగ్య జీవనం కార్యక్రమంలో భాగంగా బాలల్లో మానసిక వ్యాధులు నివారణ చర్యల గురించి డాక్టర్ మధుసూదన్ జోషి గారితో పరిచయ కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.

గుడ్ ఈవినింగ్ హైదరాబాద్. వీకెండ్ వచ్చేసింది అండ్ ఇది ఒక టీచర్స్ డే వీకెండ్ కూడా. ఈరోజు చాలామంది తమ టీచర్స్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు, వాళ్ళు చెప్పిన లెసన్స్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. కొంతమంది మనకి కాన్ఫిడెన్స్ని ఇస్తే, కొంతమంది అసలు ప్రపంచాన్ని ఎలా చూడాలి అని నేర్పించారు. ఆన్ దిస్ టీచర్స్ డే, wishing all the teachers out there a very happy teachers day. And ee roju ala teachers ni gurtu cheskuntu konni life lessons gurinchi maatladukuntu manchi manchi paatalu ventu ala time spend chesedama. And I am all ready for it. Meeru vintunaru 101.9 megahertz by fm rainbow. Rainbow tho mee jeevitham rangulamayam. Nenu mee RJ Savera. Meeru vintunaru జెన్ జీ షో. సో వింటూ ఉండండి, కీప్ ట్యూనింగ్ ఇన్. ఇప్పుడైతే సత్యప్రకాష్ ఇంకా శాషా తిరుపతి పాడిన చెక్కోరి పాట వచ్చేస్తుంది. దాని తర్వాత మనం కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మాట్లాడుకుందాం. వింటూ ఉండండి 101.9 మెగాహెర్ట్జ్.

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
0: రీడ్ విత్ రెయిన్బో 2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.

మీరు వింటున్నారు 101.9 MHz బై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. స్టూడియో క్లాక్లో టైం 6:19 దాటి 54 సెకండ్స్ అవుతుంది. నేను మీ ఆర్జే సవీరా, మీరు వింటున్నారు జెన్ జీ షో. అయితే మనలో చాలామందికి ఒక స్ట్రేంజ్ ఫియర్ ఉంటుంది. ఏదైనా కొత్తది మొదలు పెట్టాలి అంటే అస్సలు బిగినర్ లాగా కనిపించకూడదు అని. మొదటి అటెంప్ట్లోనే ఎక్స్పర్ట్ అయిపోవాలి, మిస్టేక్సే చేయకూడదు, ఇతరులతో జడ్జే చేపించుకోకూడదు. కానీ మనం ఒక విషయం మర్చిపోతున్నాం కదా, ఒక్కరోజు మనకి ఏమీ తెలియని రోజు మన టీచర్స్ మనకి ట్రై చేయడానికి స్పేస్నిచ్చారు, ఓడిపోయినా సరే పర్లేదు అని ప్రోత్సహించారు. అండ్ ఆన్ దిస్ టీచర్స్ డే మనం నిజంగా మన టీచర్స్కి ఒక ట్రిబ్యూట్ ఇవ్వాలి అంటే మన ఈగోని పక్కన పెట్టాల్సిందేనేమో, మళ్ళీ స్టూడెంట్స్ లాగా మారాల్సిందేనేమో. నాకు కొన్ని విషయాలు తెలియవు, నేను నేర్చుకోవాలి, మెల్లగా ప్రాసెస్లో నేర్చుకుంటాను అని చెప్పి ఒప్పుకొని నేర్చుకోవడమే మన టీచర్స్కి మనమిచ్చే అసలైన ట్రిబ్యూట్. అండ్ టుడే వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ద ఆర్ట్ ఆఫ్ బీయింగ్ అ బిగినర్. అసలు ఈ ఆర్ట్ ఆఫ్ బీయింగ్ అ బిగినర్ అంటే ఏంటి, ఎలా ప్రాక్టీస్ చేయాలి చెప్తాను. వింటూ ఉండండి 101.9 MHz. ఇప్పుడైతే చిత్రమ్మ గారు పాడిన మౌనంగానే ఎదగమని పాట వచ్చేస్తుంది. వింటూ ఆలోచిస్తూ ఉండండి, ఎప్పుడు మనం ఇంత ఎదిగిపోయాం, ఎప్పుడు మనం మనకు వచ్చు అన్నీ వచ్చు అని చెప్పి ఇలా తిరుగుతున్నాం, ఎక్కడ మనకి ఈగో పెరిగిపోయింది. ఆలోచిస్తూ ఉండండి, వింటూ ఉండండి 101.9 MHz.

అసలు మనం ఎందుకు బిగినర్ అవ్వడానికి ఇంత భయపడుతున్నాము? మాట్లాడుకుందాం. మీరు వింటున్నారు 101.9 MHz బై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జీ సవీరా. మీరు వింటున్నారు జెన్జీ షో. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం ద ఆర్ట్ ఆఫ్ బీయింగ్ అ బిగినర్. అయితే అసలు నిజంగా మనం ఎందుకు భయపడుతున్నాం ఒక బిగినర్ అవ్వడానికి? ఒకసారి ఆలోచించండి. నౌ లెట్స్ సే మనం ఏదైనా వంట చేద్దాము అనుకుంటున్నాం. ఇమీడియట్గా రెసిపీ సర్చ్ చేసేస్తాం. వర్కౌట్ చేయాలి అంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసేస్తాం. గిటార్ నేర్చుకోవాలా, యూట్యూబ్ ఓపెన్ చేసి ట్యూటోరియల్ వినేస్తాం. ఇన్ఫర్మేషన్ చాలా అబండెంట్గా ఉంది, దీంతో ప్రాబ్లం లేదు. కానీ ప్రాబ్లం ఉన్నదంతా ప్రెషర్ పైన. నేను గిటార్ నేర్చుకోవాలి, కానీ వన్ డేలోనే నేను ఎక్స్పర్ట్ అయిపోవాలి, మాస్టర్ అయిపోవాలి. అండ్ ఏదైనా వంట చేస్తున్నానా, పర్ఫెక్ట్గా ఒక షెఫ్ లాగా ఉండాలి అన్నట్టుగా మనం ఊహించుకోవడం, దానికోసం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఒక్కసారి చేసి రాలేదు అంటే దాన్ని ఆపేయడంతోనే ప్రాబ్లం. నిజానికి బిగినర్గా ఉండడంలో కూడా అందం ఉంది. మొదట తప్పులు చేస్తాం, ఆక్వర్డ్గా ఫీల్ అవుతాం. కొన్నిసార్లు మనల్ని చూసి మనమే నవ్వుకుంటామేమో, కానీ అది కూడా లెర్నింగ్ ప్రాసెసే కదా. నేను మీకు నా స్కూల్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పాలి. మా సార్ ఒకరు చెప్పారు, ఏముందమ్మా 100కి 100 మార్క్స్ వస్తే పర్లేదు, మంచిదే. ఒకవేళ 0 on 100 మార్క్స్ వచ్చాయి అంటే నీకు 100 విషయాలు ఉన్నాయి తెలుసుకోవడానికి అని అర్థం. ఓడిపోయాం కాబట్టి ఇంకా పట్టుదల వస్తుంది, ఇంకా నేర్చుకోవాలి అని చెప్పి. అప్పుడే కదా నువ్వు బాగా నేర్చుకుంటావు. ఓటమి నుంచి లేచిన వాళ్ళు ఇంకా గట్టిగా పరిగెడతారు, ఇంకా బలంగా పరిగెడతారు అని చెప్పి. సో ఆన్ దిస్ టీచర్స్ డే మనకి మనం ఒకసారి గుర్తు చేసుకుందామా, నాకు రాదు, నాకు తెలియదు అని చెప్పడంలో వీక్నెస్ లేదు. దట్ ఈస్ ఆల్సో అ స్ట్రెంగ్త్. నేను నేర్చుకుంటున్నాను, నేను ఆ ప్రాసెస్లో ఉన్నాను అని చెప్పడంలో కూడా చాలా బ్యూటీ ఉంది. యాక్సెప్టెన్స్లో మనం చాలా లెర్నింగ్ని పొందుతున్నాము అని మనకి మనం గుర్తు చేసుకుందాం. ఇప్పుడైతే ఏఆర్ రెహమాన్ గారు పాడిన రై రై రారా పాట వచ్చేస్తుంది. అండ్ దెన్ వీ విల్ టాక్ మోర్ అబౌట్ ద ఆర్ట్ ఆఫ్ బీయింగ్ అ బిగినర్. వింటూ ఉండండి 101.9 MHz బై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

నాకేమనిపిస్తుంది అంటే, మనం బిగినర్ అని ఒప్పుకోలేకపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి అని చెప్పి. ఏంటా రీజన్స్ మాట్లాడుకుందాం. మీరు వింటున్నారు 101.9 MHz బై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సవీరా. మీరు వింటున్నారు జెన్జీ యువా షో. మనం మాట్లాడుకుంటున్నాం ద ఆర్ట్ ఆఫ్ బీయింగ్ అ బిగినర్ గురించి. సో ఒక్కసారి సోషల్ మీడియా ఓపెన్ చేశామా, ఒకరు 21 ఇయర్స్కే బిజినెస్ స్టార్ట్ చేసేస్తున్నారు, ఇంకొకరు వరల్డ్ టూర్కి వెళ్తున్నారు, ఇంకొకరు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, ఇంకొకరేమో పిల్లల్ని కనేస్తున్నారు, ఒకరు 3 లాంగ్వేజ్లు నేర్చుకుంటున్నారు, ఇంకొకరు కొత్త భాషనే కనుక్కుంటున్నారు, కొందరు ఫిట్నెస్ గోల్స్ని అచీవ్ చేస్తున్నారు, కొందరు ఫిట్నెస్ గోల్స్ అంత అవసరం లేదు నన్ను నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెప్పి పోస్టులు పెడుతున్నారు. ఎంత కాంటెంట్ ఉందో బయట, కానీ మనల్ని మనం చూస్తే ఈరోజు రాత్రికి ఏం తినాలి అని ఆలోచిస్తున్నాం. అందరూ వాళ్ళ లైఫ్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నారేమో అన్నట్టుగా అనిపిస్తుంది సోషల్ మీడియా చూస్తే, కానీ నేను అక్కడే ఉన్నానేమో అని అనిపిస్తుంది. మనకి ఒక ప్యూర్ ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది. దీనివల్ల మనం ఎప్పుడు ఒక కెరియర్ ప్లాన్ ఉండాలి, 5 ఇయర్ ప్లాన్ ఉండాలి, ప్యాషన్ ఏంటో తెలిసి ఉండాలి, నేను ఒక పర్సనల్ బ్రాండ్ని బిల్డ్ చేసుకోవాలి అని చెప్పి పరిగెడుతూనే ఉన్నాం. లైఫ్ని ఫిగర్ అవుట్ చేసుకోవాలి అని చెప్పి డెడ్ లైన్స్ పెట్టేసుకుంటున్నాం. కానీ నిజానికి నో బడి హ్యాస్ ఫిగర్డ్ అవుట్. అలాంటి డెడ్ లైన్స్ ఏం లేవు. ఈ ఏజ్కి ఇది చెయ్యాలి, ఈ టైంకి ఇది చెయ్యాలి అన్న ప్రెషర్ మన మీద మనం పెట్టుకుంటే అసలు ఎప్పటికీ రిస్క్ తీసుకోలేము, ట్రై చేయలేము, ఫెయిల్ అవ్వలేము. అండ్ ఆన్ దిస్ టీచర్స్ డే ఐ విష్ టు రిమైండ్ యూ ఆల్, నిజానికి లైఫ్ని మన తరహాలో మనం జీవించవచ్చు, ట్రై చేయొచ్చు, ఫెయిల్ అవ్వచ్చు,

ఒకవేళ మళ్ళీ ఫెయిల్ అయినా మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. మన డెసిషన్స్ చాలా దూరం వెళ్ళిన తర్వాత కూడా మార్చుకోవచ్చు. సో ఇఫ్ యూ స్టిల్ డెంట్ ఫిగర్ అవుట్ వాట్ టు డూ ఇన్ లైఫ్, ఐ థింక్ ఇట్స్ ఓకే. మీరు వెనకలేరు, యు ఆర్ నాట్ బిహైండ్, యు ఆర్ స్టిల్ లర్నింగ్. ఈ ఫిలాసఫీని లైఫ్లో ఫాలో చేసేద్దామా? ఐ థింక్ దట్స్ అ గ్రేట్ ట్రిబ్యూట్ టు ఆల్ ఆర్ టీచర్స్. ఆలోచిస్తూ ఉండండి, ఈ పాటలో ఈ ఫస్ట్ లైన్ వింటే నాకు భలే అనిపిస్తుంది, నీకేం కావాలో చెప్పు అని. అలా మీ మనసును అడగండి, సమాజం చెప్పినట్టుగా కాదు, నీకేం కావాలమ్మా, ఏం చేద్దామనిపిస్తుంది అని ఆలోచిస్తూ ఈ పాట వింటూ ఉండండి. బెన్నీ డయల్ గారు ఇంకా మహతి పాడిన నీకేం కావాలో చెప్పు పాట చేస్తుంది. మనం దాని తర్వాత మాట్లాడుకుందాం ద ఆర్ట్ ఆఫ్ బీయింగ్ అ బిగినర్ గురించి. వింటూ ఉండండి 101.9 MHz FM రెయిన్బో, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

స్టూడియో క్లాక్ లో టైం 6:44:43 అవుతుంది. మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ బై ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సవేరా. మీరు వింటున్నారు జెన్జీష్. మనం మాట్లాడుకుంటున్నాం ద ఆర్ట్ ఆఫ్ బీయింగ్ అ బిగినర్. సో ఈరోజు మనం ఆర్ట్ ఆఫ్ బీయింగ్ అ బిగినర్ని ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ఐ హోప్ యు ఆర్ ప్రాక్టీసింగ్. సో ఒక చిన్న ఛాలెంజ్, మీకు రాని ఒక పనిని తీసుకోండి. ఇట్స్ నాట్ దట్ యు హ్యావ్ టు బీ గుడ్ ఇన్ ఇట్. ఏదైనా సరే, డాన్స్ చేయటం, డ్రాయింగ్ చేయటం, పాటలు పాడడం ట్రై చేయటం, కుకింగ్ చేయటం, కొత్త లాంగ్వేజ్లో మాట్లాడటం, ఏదైనా సరే మీకు నచ్చిన ఒక ఏదైనా ఒక యాక్టివిటీని తీసుకోండి. అది మీరు హాబీగా మార్చుకోవాలి అనుకుంటే ఇంకా సంతోషం. సో దాన్ని పర్ఫార్మెన్స్ ప్రెషర్ తీసుకోకుండా బ్యాడ్గా ఉన్నా సరే ఒక 1 వీక్ ట్రై చేయండి. ఎవ్రీడే కన్సిస్టెంట్లీ షో అప్. ఒక అర్ధ గంట అని ఫిక్స్ అవుతే ఆ అర్ధ గంట ఖచ్చితంగా కేటాయించి గిటార్ స్ట్రింగ్స్ని పుల్ చేస్తాను అని చెప్పి నచ్చినట్టుగా పుల్ చేయండి. మీరు బ్యాడ్గా ఉన్నా సరే దాన్ని కంటిన్యూ చేయండి. మెల్లిగా ఎప్పుడో అప్పుడు మీకు అది హాబీగా మారుతుందేమో, తెలియని విషయాలు తెలుసుకుంటారేమో. అండ్ ఇంకొక కండిషన్, దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి. ఎవరైనా లైక్ చేస్తారా, ఎవరైనా జడ్జ్ చేస్తారా, ఏస్థెటిక్గా ఉందా, ఇలాంటి ఆలోచనలన్నింటినీ దూరంగా పెట్టేసేయండి. కొన్ని థింగ్స్ మనం మనకి నచ్చినట్టుగా చేసుకోవాలి. కొన్నిసార్లు వీఆర్ బ్యాడ్ ఎట్ థింగ్స్ బట్ స్టిల్ ఐ వాంట్ టు డూ ఇట్. నేను చెత్తగా పాటలు పాడతానోయ్, కానైనా నేను పాడతా ఎందుకంటే నాకు ఇష్టం పాడడం అని చెప్పి చెప్పడమే కదా రియల్ ఫ్రీడమ్ అంటే. ప్రపంచం మనకి ఫ్రీడమ్ని ఇచ్చింది, మనం ఎందుకు మన ఫ్రీడమ్ని తీసుకెళ్ళి ఎవరికో ఇస్తున్నాం? ఎందుకని మనం పర్ఫెక్ట్ అయ్యే పనులు చేయాలి? ఇంపర్ఫెక్ట్గా పనులు చేయండి, చెత్త డ్రాయింగ్లు వేయండి, చెత్త కవితలు రాయండి, మీకు నచ్చినట్టుగా రాయండి. కానీ అడగాల్సిన ప్రశ్న ఒకటే, ఇది నాకు నచ్చిందా అని చెప్పి. ఒకవేళ అది మీకు నచ్చితే డూ కంటిన్యూ ఇట్ యాజ్ యువర్ హాబీ. సో దాట్ ఈస్ ఆర్ట్ ఆఫ్ బీయింగ్ అ బిగినర్. అవును, మీరేం స్టార్ట్ చేయబోతున్నారు హాబీగా నాకు చెప్పండి. నాకు వాట్సాప్ చేయాల్సిన నంబర్ 9140232348222. ఇప్పుడైతే కార్తిక్ గారు పాడిన ఒక లైఫ్ పాట వస్తుంది. దానికి ముందు ఒక చిన్న కమర్షియల్ వింటారు. దాని తర్వాతే ఒక లైఫ్ అంటూ కార్తిక్ గారు పాడిన ఒక పాట. ఆ పాటలో ఒక లైఫ్ అంటూ ఆయన ఎన్నో క్వశ్చన్స్ అడుగుతారు ఏం లేదు అని చెప్పి. ఆ ప్రతి క్వశ్చన్ గురించి మిమ్మల్ని మీరు అడగండి. ఇప్పుడు

0: అయితే వింటూ న్యూ 101.9 మెగాహెర్ట్స్ బై ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: story every day. And if you want to stay connected to the real heartbeat of the city, then there's only one place to be. Vibrant Hyderabad. Your daily infotainment companion that brings to you the latest happenings across the Twin Cities. Vibrant Hyderabad. Every day at 8 a.m. only on Rainbow FM 101.9.
1: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. సోమవారం అంటే 7/9/2026 ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియ మరియు సమగ్ర సమాచారం అనే అంశంపై ఆకాశవాణి వార్తా విభాగం ప్రత్యేక ఫోన్-ఇన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్మన్, డైరెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ వివి శ్రీనివాసరావు గారు పాల్గొంటారు. ఆయన శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. కార్యక్రమ అనుసంధానకర్త ఎం శ్రీనివాస్ మహేష్, ఐఐఎస్ ఆకాశవాణి వార్తా విభాగ అధిపతి. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్స్ ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 040-232-244-834 లేదా 040-234-836 లేదా 040-2970-4324 లేదా 040-2970-4735కి కాల్ చేయొచ్చు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.

మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ బై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. స్టూడియో క్లాక్లో టైం 6:55 దాటి 48 సెకండ్స్ అవుతుంది. ఈ టీచర్స్ డేన మనం మాట్లాడుకున్నాం ద ఆర్ట్ ఆఫ్ బీయింగ్ అ బిగినర్ గురించి. మన లైఫ్లో మనకి అన్నీ తెలియాల్సిన అవసరం లేదు. ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఉండాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలో మనం గుడ్గా ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పి గుర్తు చేయడానికే మనం మాట్లాడుకున్నాం ద ఆర్ట్ ఆఫ్ బీయింగ్ అ బిగినర్. కొన్ని థింగ్స్ మనకి రావు అండ్ మనం ఇంకా కొన్ని థింగ్స్ని ఫిగర్ అవుట్ చేయలేదు. మన డ్రీమ్స్ ఏంటో మనకి ఇంకా అర్థం కాలేదు, మేబీ కొన్నిసార్లు చేరుకోలేదు, అండ్ దాట్స్ ఆల్ ఓకే. ఎందుకంటే మనం అందరం వర్క్ ఇన్ ప్రోగ్రెస్, మనం అందరం నిత్య విద్యార్థులమే కదా. కాబట్టి ఈరోజు నుంచి నాకు ఏదైనా రాదు అని చెప్పడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు అని చెప్పి మనకి మనం గుర్తు చేసుకుందాం. నేను ఇంకా నేర్చుకుంటాను అని చెప్పి అండ్ ముందుకు సాగుతూనే ఉంటాను అని మనకి మనం గుర్తు చేసుకోవడం వల్ల, బహుశా బిగినర్గా ఉండడం వల్ల మనకి ఇంకా లాభం జరుగుతుంది అన్నది మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం. అండ్ టు ఆల్ ద టీచర్స్ అవుట్ దేర్, మనలో ఉన్న టీచర్కి, మనకి సపోర్ట్ చేస్తూ ఉన్న చుట్టూ ఉన్న టీచర్స్ అందరికీ అ వెరీ హ్యాపీ టీచర్స్ డే. అండ్ దాట్ ఈస్ టుడేస్ జెన్జీ షో, అండ్ దాట్స్ ద ఆర్ట్ ఆఫ్ బీయింగ్ అ బిగినర్. వింటూ ఉండండి 101.9 మెగాహెర్ట్స్ బై ఎఫ్ఎం రెయిన్బో. ఇప్పుడైతే శంకర్ మహాదేవన్ గారు పాడిన తలబడి తలబడి నిలబడు అని పాట వస్తుంది. దాని తర్వాత కరెక్ట్గా 7 గంటలకి అనువంతాలో ఎపిసోడ్ 9 వింటారు. మీరెంత ఎగ్జైటెడ్గా ఉన్నారో నాకు తెలియదు, కానీ అటు రెండు పక్కల అసలు ఏం జరుగుతుంది అంటూ అనువంతాలో నాకు ఆ 2-sided కాన్వర్జేషన్ వినడం చాలా కొత్తగా అనిపిస్తుంది. సో స్టే ట్యూన్డ్, వింటూ ఉండండి 101.9 మెగాహెర్ట్స్.

పెళ్లి సీజన్ స్టార్ట్ అయిందంటే చాలు, మనకింకా ఫంక్షన్లే ఫంక్షన్లు. ఎంగేజ్మెంట్ అని, మెహందీ అని, దెన్ పెళ్ళి, ఆ తర్వాత రిసెప్షన్. మన ఇంట్లో పెళ్ళి అంటే ఒక పండగ లాంటి హడావిడి. ఇల్లంతా నవ్వులు, రిలేటివ్స్ల సందడి, పెళ్లి పాటలు, అమ్మ చేతిలో స్వీట్స్, నాన్న చేతిలో గెస్ట్ లిస్ట్, కజిన్ సెల్ఫీస్ అండ్ చిన్నపిల్లల అల్లరి. మొత్తానికి ఫంక్షన్స్తో, సెలబ్రేషన్స్తో, బ్లెస్సింగ్స్తో చాలా హ్యాపీగా మన వాళ్ళతో సరదాగా టైం గడిపేస్తాం మనం. ఈ హ్యాపీనెస్ అండ్ సెలబ్రేషన్స్తో పాటు ప్రతి పెళ్లి సీజన్లో, ప్రతి వెడ్డింగ్ కార్డ్తో పాటు ఆల్మోస్ట్ తప్పకుండా ట్రావెల్ చేసే ఇంకొక క్వశ్చన్, లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? ఆ ఒక్క క్వశ్చన్ చాలు, మన ఇంట్లో డిస్కషన్స్ ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతాయి. ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్స్లో ఒపీనియన్స్, రిలేటివ్స్ దగ్గర సజెషన్స్, ఫ్రెండ్స్ దగ్గర అడ్వైస్ అండ్ సోషల్ మీడియాలో డిబేట్స్. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, లవ్ మ్యారేజ్ని సపోర్ట్ చేసే వాళ్ళు చూసేది హ్యాపీనెస్ కోసమే, అరేంజ్ మ్యారేజ్ని సపోర్ట్ చేసే వాళ్ళు కోరుకునేది కూడా అదే హ్యాపీనెస్ కోసం. మరి డెస్టినేషన్ ఒకటే అయితే రూట్స్ ఎందుకు వేరు? ఇదే క్వశ్చన్ ఒక ఫాదర్ అండ్ సన్ మధ్య డిస్కషన్ అయితే ఎలా ఉంటుందో పదండి వినేద్దాం మన ఇవాల్టి ఎపిసోడ్ ఆఫ్ అనువంతలు. చరణ్ తన అమ్మా నాన్నతో కలిసి ఒక పెళ్లికి వెళ్లాడు. పెళ్ళైపోయి అందరి ఇంటికి తిరిగి వస్తున్నారు. చరణ్ కార్ డ్రైవ్ చేస్తున్నాడు. నాన్న ముందు సీట్లో కూర్చున్నారు అండ్ అమ్మ వెనక సీట్లో కూర్చొని ఆ తాంబూలం కవర్, రిటర్న్ గిఫ్ట్ బ్యాగ్, పెళ్లిలో ఇచ్చిన స్వీట్స్ అన్నిటినీ ఒక బ్యాగ్లోకి జాగ్రత్తగా సర్దుతుంది. బయట పెళ్లి సందడి అయిపోయినా ఆ పెళ్లి గురించి మాత్రం కార్లో డిస్కషన్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. పెళ్లి చాలా బాగా చేశారు కదండి? అవును హేమ, డెకరేషన్ నుంచి ఫుడ్ వరకు అన్నీ చాలా బాగున్నాయి. సుబ్బారావు అయితే ఇప్పుడు ఫుల్ హ్యాపీ. ఇన్ని రోజులు కొడుకు పెళ్లి, కొడుకు పెళ్లి అని టెన్షన్ పడ్డాడు. ఇప్పుడైనా బాధ్యత తీరిపోయింది. అవునండి, కొడుకు పెళ్లి చేసేసాడు కదా, ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ కంప్లీట్ అయిపోయింది వాళ్ళకి. మన రెస్పాన్సిబిలిటీయే ఇంకా పెండింగ్లో ఉంది. అమ్మా, మళ్ళీ స్టార్ట్ చేసావా? అసలు ఏ పెళ్లికి వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా తిరిగి తిరిగి టాపిక్ మాత్రం లాస్ట్కి నా పెళ్లి దగ్గరే ఎందుకు వస్తుందమ్మా? ఎందుకు వస్తుందంటే ఎందుకు రాదు? డెఫినెట్లీ నాకైనా నాన్నకైనా ఏ పెళ్లి చూసినా మన ఇంట్లో ఇలాంటి సందడి ఎప్పుడు జరుగుతుందో అనే థాటే వస్తుంది. సరిపోయిందమ్మా. అసలు ఇదండి, నేను మాత్రం ఒకటి క్లియర్గా చెప్తున్నా, నేనైతే అరేంజ్ మ్యారేజ్ చేసుకోను. ఎందుకురా, ఎందుకు నువ్వు అరేంజ్ మ్యారేజ్కి అంత అగెన్స్ట్? ఎందుకంటే లైఫ్ మొత్తం నేను కలిసి ఉండాల్సిన పర్సన్ని నేనే చూస్ చేసుకోవడం నాకు కరెక్ట్ అనిపిస్తుంది నాన్న. నాకు నచ్చిన అమ్మాయి, నన్ను అర్థం చేసుకునే అమ్మాయి ఎవరో చూసుకొని అప్పుడు పెళ్లి చేసుకుంటేనే కదా లైఫ్ ఈజీగా ఉండేది.

నాన్న కార్ విండో బయటకి చూస్తూ మెల్లిగా అన్నాడు, మీ జనరేషన్లో చాలా మంది అది అంటున్నారు చరణ్. అది తప్పు అని నేను చెప్పను, కానీ నిన్నొకటి అడుగుతా చెప్పు, లవ్ చేసి పెళ్లి చేసుకుంటే ఆ పర్సన్ గురించి అన్నీ తెలిసిపోతాయా? అన్నీ కాకపోయినా కనీసం ఎంతో కొంత అయితే తెలుస్తుంది కదా నాన్న. అట్లీస్ట్ వీ వుడెంట్ బి కంప్లీట్ స్ట్రేంజర్స్. కొంచెమైనా అండర్స్టాండింగ్ ఉంటుంది కదా. నిజమే, కానీ చరణ్, ఆ 2-3 సంవత్సరాలలో మీరు చూసేది లైఫ్లో ఉన్న ఒక బ్యూటిఫుల్ ఫేజ్ని మాత్రమే. మీకు ఆ టైంలో ఫోన్ కాల్స్, మెసేజెస్, బర్త్డేస్, లాంగ్ డ్రైవ్స్, సర్ప్రైజెస్ అంటూ హ్యాపీ మూమెంట్సే ఎక్కువ ఉంటాయి. అలాంటి హ్యాపీ టైమ్స్లో ఒకరినొకరు ఎక్కువ అర్థం చేసుకోకపోయినా పర్లేదు, మీకేమంత ప్రాబ్లం అనిపించదు. కానీ ఒక్కసారి ఈఎంఐలు స్టార్ట్ అయ్యాక, రెస్పాన్సిబిలిటీస్ పెరిగాక, హెల్త్ ఇష్యూస్ వచ్చాక, 2 ఫ్యామిలీస్ మధ్య డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చినప్పుడు, అప్పుడు తెలుస్తుంది మీరు ఎలా ఉంటారు, ఒకరినొకరు ఎంత అర్థం చేసుకుంటారు, మీ మధ్య ఎంత అండర్స్టాండింగ్ ఉంది అని. లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా అలాంటి టైమ్స్లో ఎవరు ఎలా ఉంటారని ముందే ఎవ్వరూ గ్యారంటీ ఇవ్వలేరు చరణ్. మరెందుకు నాన్న అందరూ అరేంజ్ మ్యారేజ్ అయితేనే సేఫ్ అని అంటారు? ఎందుకు పెద్దవాళ్ళంతా దానికే ప్రిఫరెన్స్ ఇస్తారు? చరణ్, అరేంజ్ మ్యారేజ్ అంటే సేఫ్ అని కాదు, అలా అని ప్రతి లవ్ మ్యారేజ్ సక్సెస్ఫుల్ అని కూడా కాదు. ఇక్కడ ఉన్న ఒక మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, లవ్ మ్యారేజ్లో మీ ఇద్దరు ఒకరినొకరిని నమ్మి జర్నీని స్టార్ట్ చేస్తారు. అదే అరేంజ్ మ్యారేజ్లో మీ ఇద్దరితో పాటు ఇద్దరి ఫ్యామిలీస్ కూడా కలిసి జర్నీని స్టార్ట్ చేస్తాయి. మీరెంతైనా చెప్పండి నాన్న, అరేంజ్ మ్యారేజ్ ఇస్ స్కేరీ. ఒక కంప్లీట్ స్ట్రేంజర్తో కొన్ని రోజులు మాట్లాడి, ఒక 2-3 సార్లు కలిసి, ఆ అమ్మాయితోనే నేను లైఫ్ మొత్తం ఉండాలి అని ఎలా డిసైడ్ అవ్వాలి నాన్న? నాకైతే ఈ కాన్సెప్ట్ అస్సలు అర్థం కాదు. వాట్ ఇఫ్ థింగ్స్ డోంట్ వర్కౌట్? అసలు మ్యాక్సిమం మీ జనరేషన్ అంతా ఎలా చేసుకున్నారు నాన్న అరేంజ్ మ్యారేజ్? నీకొకటి చెప్పనా, మీ అమ్మని నేను ఫస్ట్ టైం చూసినప్పుడు 10 నిమిషాలు మాట్లాడుకున్నాం మేము, అంతే. తెలుసా, ఇంటికి వచ్చాక నేను చాలా ఆలోచించాను, ఈ అమ్మాయితో లైఫ్ లాంగ్ ఎలా ఉండాలి, అసలు మేము మాట్లాడగలమా, అర్థం చేసుకోగలమా అని. భయం అనేది అప్పుడు నాకు కూడా చాలా ఉండే, కానీ ఇప్పుడు చూడు నేను అమ్మ ఎంత హ్యాపీగా ఉన్నాము. మీ కేసులో అది వర్కౌట్ అయిపోయింది నాన్న. యు ఆర్ వెరీ లక్కీ దాట్ మీ ఇద్దరు చాలా సిమిలర్ అండ్ కంపాటబుల్ అని. యాక్చువల్లీ మీరైనా, పిన్ని బాబాయ్ అయినా, పెద్దనాన్న వాళ్ళైనా, అమ్మమ్మ తాత ఆర్ నాన్నమ్మ తాత అయినా, యు ఆల్ ఆర్ జస్ట్ లక్కీ దాట్ మీ అందరికీ మంచిగా మ్యాచ్ అయిపోయింది అని. బట్ అందరికీ అవుతుందని గ్యారంటీ లేదు కదా నాన్న. లక్కీ అని కాదురా, మా జనరేషన్కి మీ జనరేషన్కి ఉన్న ఒక పెద్ద డిఫరెన్స్ ఏంటంటే, అప్పుడు మాకు ఆప్షన్స్ తక్కువ. ప్రతి సిచ్యువేషన్కి ఇంకొక ఆప్షన్ ఉంది అని మేము ఆలోచించేవాళ్ళం కాదు. భయాలు మాకు ఉండేవి, కానీ మేము ఆ భయాన్ని ఒక ప్రాబ్లం లాగా చూడలేదు. అది కూడా నార్మలే అని మేము యాక్సెప్ట్ చేశాము. మోస్ట్ ఇంపార్టెంట్లీ, మేము పెళ్ళిని డెస్టినేషన్ అనుకోలేదురా, మేము దానిని ఒక బ్యూటిఫుల్ జర్నీకి స్టార్టింగ్ పాయింట్ అనుకున్నాం. లవ్ అనేది పెళ్లి ముందు వచ్చినా పెళ్లి తర్వాత వచ్చినా ఒక రిలేషన్షిప్ని మెయింటైన్ చేయడానికి పెట్టాల్సిన ఎఫర్ట్స్ మాత్రం ఒక్కటే చరణ్. కొన్ని అరేంజ్ మ్యారేజెస్ అయినా జీవితాంతం నిలబడడానికి, కొన్ని లవ్ మ్యారేజెస్ అయినా మధ్యలోనే బ్రేక్ అవ్వడానికి రీజన్ అది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అని కాదురా, ఆ రిలేషన్షిప్ కోసం ఇద్దరూ ఎంత ఎఫర్ట్స్ పెట్టారు అని. అంటే నాన్న, మీరు లవ్ మ్యారేజ్ వర్క్ అవ్వదు అంటున్నారా? లేదు లేదు, నేను లవ్ మ్యారేజ్కి అగేన్స్ట్ కాదు, అలా అని దానికే సపోర్ట్ అని కూడా కాదు. నేను సపోర్ట్ చేసేది ఒక మంచి డిసిషన్ని. మంచి డిసిషన్ అంటే ఏంటి నాన్న? చరణ్, లవ్ మ్యారేజ్ అయితే ఎక్సైట్మెంట్తో కాకుండా రెస్పాన్సిబిలిటీతో డిసైడ్ చేస్తే, అరేంజ్ మ్యారేజ్ అయితే ప్రెషర్తో కాకుండా ఇష్టంతో డిసైడ్ చేస్తే చాలరా, అదే ఒక మంచి డిసిషన్ అవుతుంది. అయితే నాన్న, మీరు లవ్ మ్యారేజ్కి అగేన్స్ట్ కాదు అంటున్నారు కదా, మరి ఇప్పుడు ఎందుకు నన్ను పెళ్లికి ఫోర్స్ చేస్తున్నారు, ఎందుకు నాకు మ్యాచెస్ చూస్తున్నారు? కొంచెం వెయిట్ చేస్తే నాకే ఎవరైనా నచ్చచ్చు కదా. వెయిట్ చేయడం తప్పు కాదురా, కానీ దేనికోసం వెయిట్ చేయాలి, ఎంతవరకు వెయిట్ చేయాలి అనే దానికి ఒక లిమిట్ ఉంటుంది. యువర్ 29 నౌ చరణ్, ఇట్స్ హై టైమ్ యు గెట్ మ్యారీడ్. ఇఫ్ యు లైక్ సమ్వన్ నేను చెప్పు, కానీ ఇప్పుడు లేరు, ఇంకొన్ని ఇయర్స్ వెయిట్ చేస్తే వస్తారు, నేను లవ్ మ్యారేజే చేసుకుంటా అని అరేంజ్ మ్యారేజ్ని కంప్లీట్గా రూల్ అవుట్ చేయడం

అయితే కరెక్ట్ కాదు. కానీ నాన్న, చూడు చరణ్, సర్టెనిటీ అనేది ఎక్కడా ఉండదు. అది లవ్ మ్యారేజ్ అయినా సరే, అరేంజ్ మ్యారేజ్ అయినా సరే. ఇంతలో కార్ ఇంటికి చేరుకుంది. చరణ్ ఇంజిన్ ఆఫ్ చేసి ఆలోచిస్తున్నాడు. అప్పుడు వాళ్ళ నాన్న డోర్ ఓపెన్ చేస్తూ చివరిగా ఒక మాట చెప్పాడు. ఒక విషయం గుర్తుపెట్టుకో చరణ్, లవ్ మ్యారేజ్ సక్సెస్ అవ్వడానికి లవ్ ఒకటే సరిపోదు. అలానే అరేంజ్ మ్యారేజ్ సక్సెస్ అవ్వడానికి పేరెంట్స్ అప్రూవల్ ఒకటే సరిపోదు. ఒక మ్యారేజ్ సక్సెస్ఫుల్ అవ్వాలంటే రెస్పెక్ట్ కావాలి, కమిట్మెంట్ కావాలి, కమ్యూనికేషన్ కావాలి, ట్రస్ట్ కావాలి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒకరి కోసం ఒకరు ఎఫర్ట్స్ పెట్టాలి. అవి ఉంటే లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా అందంగానే ఉంటుంది. ఎందుకంటే పెళ్లి సక్సెస్ అవ్వడం ఎలా కలిశారు అనే క్వశ్చన్ మీద కాదు, కలిసిన తర్వాత ఎలా నడిచారు అనే క్వశ్చన్ మీద డిపెండ్ అవుతుంది. ఇది మన ఇవాల్టి అనువంత. మళ్ళీ కలుద్దాం. నమస్కారం.

మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ బై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఇప్పటి వరకు మీరు అనువంతాలో ఎపిసోడ్ 9 విన్నారు. అండ్ నౌ వీఆర్ బ్యాక్ విత్ ఆర్ హలో రెయిన్బో. నేను మీ ఆర్జే సవీరా. ఈరోజు మనం ఆర్ట్ ఆఫ్ బీయింగ్ అ బిగినర్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఈరోజు నేను మిమ్మల్ని అదే ప్రశ్న అడగాలి అనుకున్నాను. ఇన్ కేస్ మీరు గనక ఏదైనా ఒక కొత్త హాబీ పిక్ చేసుకోవాలి అనుకుంటే, ఏదైనా కొత్తగా ఒక స్కిల్ నేర్చుకోవాలి అనుకుంటే ఏం నేర్చుకుంటారు? నాకు కాల్ చేసి చెప్పండి. కాల్ చేయాల్సిన మా నంబర్స్ 0402323003 లేదా 0402323481 లేదా 0402970475. నేను మీ కాల్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. మరి ఇంకో విషయం చెప్పాలి. మీరు కనుక రేడియోని ట్రాన్స్మిటర్ ద్వారా వింటూ ఉంటే, మీకు 7:30 నుంచి రాత్రి 11:45 వరకు హిందీలో విమెన్స్ ఏషియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ లైవ్ వినిపిస్తుంది. ఈ ఈవెంట్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది. అండ్ ఈ వెన్యూ వచ్చి దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. అండ్ ఇఫ్ యూ వాంట్ టు లిసన్ టు ద క్రికెట్ కమెంటరీ, మీరు ట్రాన్స్మిటర్ ద్వారా వినండి. లేదు, నేను ఖచ్చితంగా నా షో వినాలి అని అనుకుంటే, మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వేసుకొని అందులో ఎఫ్ఎం

రెయిన్బో హైదరాబాద్ సెలెక్ట్ చేసుకుంటే మీరు లైవ్ షో వినొచ్చు. సో చాయిస్ ఇస్ యువర్స్ అండ్ ఆల్సో మీ కాల్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. డూ కాల్ అప్. వింటూ ఉండండి 101.9 మెగాహర్ట్స్. ఇప్పుడైతే చిత్ర గారు పాడిన పరిచయం ఇలా పాట వచ్చేస్తుంది.

0: Hey, did you hear what's happening in Hyderabad this weekend?
1: No, tell me. I don't want to miss out.
0: Then tune in to Vibrant Hyderabad on FM Rainbow 101.9, your one-stop show for all the city's events, concerts and cultural buzz.
1: That's so cool. So I'll know what's happening in Secunderabad too.
0: Absolutely. From food fest to film screenings, Vibrant Hyderabad keeps you plugged into the pulse of the Twin Cities.
2: Don't just live in Hyderabad. Celebrate it with Vibrant Hyderabad. Every day at 8 a.m.
3: హలో రెయిన్బోకి స్వాగతం సుస్వాగతం. నేను ఈరోజు అడిగాను, మీరు కనుక ఏదైనా ఒక హాబీని పిక్ చేసుకోవాలి అనుకుంటే ఏ హాబీని పిక్ చేసుకుంటారు అని చెప్పి. సో మీరు నాకు కాల్ చేయాల్సిన మా నంబర్స్ 0402323003 లేదా 0402323481 లేదా 0402970475 లేదా వాట్సాప్ చేయాలి అంటే మా వాట్సాప్ నంబర్ 9140-2323-4822. ఇప్పుడైతే మనతో మురళి గారు ఆల్రెడీ లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో,

0: సంధ్య వందనం అండి. సవేరా గారు,
1: గుడ్ ఈవినింగ్. మురళి గారు, టాపిక్ విన్నారా?
0: విన్నాను విన్నాను విన్నాను.
1: చెప్పండి సార్. సో నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు సార్?
0: బాగున్నానండి, చాలా బాగున్నాను. అయితే ఇంకోటి ఏంటంటే, నేను మిమ్మల్ని ఒకటి అడిగాను, హనుమంత చేసే మీ రేడియో లాంగ్వేజ్ లో ఆర్జేనా తన యాంకరా ఎవరు తను, చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే, లక్ ఏంటంటే, నాకు ఫస్ట్ ఎపిసోడ్ నేను విన్నాను, విన్నప్పటి నుంచి ఇప్పటి వరకు టుడే అంటే ఈ రోజు వరకు నేను దాన్ని మిస్ అవ్వలేదు.
1: వెరీ నైస్ సార్.
0: ఆ టూ ఇరువైపుల కన్వర్సేషన్ చాలా బాగా చేస్తుంది అమ్మాయి, చాలా అంటే చాలా బాగా చేస్తుంది. నిజంగా కూడా చెప్పాలంటే అవి మా ఫ్యామిలీలో నాకు రిలేటెడ్ గా కూడా ఉన్నాయి కొన్ని.
1: Yes, yes, yes.
0: అన్ని ఉన్నాయి.
1: అవును సార్,
0: అన్ని ఉన్నాయి.
1: Yes, very nice to know, sir. నేను ఖచ్చితంగా మా టీమ్ కి కన్వే చేస్తాను. ఇట్స్ అ టీమ్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ టుగెదర్ ఫర్ ఇట్. సో థ్యాంక్ యూ.
0: అన్నిటికన్నా ముఖ్యంగా మీది ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం అంటారు కదా, యాక్చువల్ గా వాస్తవానికి జీవితం మా జీవితాలలో కొత్త కొత్త రంగులను తీసుకొచ్చి మాకు అందిస్తున్న ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో వారికి థ్యాంక్స్ అండి. ఎందుకంటే మీలాంటి కొత్త కొత్త వాళ్ళని, యంగ్ జనరేషన్స్ ని తీసుకొచ్చేసి మాకు ఇట్లాంటి ప్రోగ్రామ్ చేయడం, ఇట్ ఈస్ వెరీ హ్యాపీ టు హియర్ యూ.
1: షూర్ సార్.
0: ఇంకోటి ఏంటంటే, ఇంకోటి అన్నిటికన్నా ముఖ్యంగా మీరు కూడా యూనిక్ చేస్తారండి మీ ప్రజెంటేషన్, జెన్జీ అనే ప్రోగ్రామ్ గానీ, ఈవెన్ హలో రెయిన్బో తీసుకున్నా కూడా దాంట్లో ఒక డిఫరెంట్ అది ఉంటుంది మీది.
1: థ్యాంక్ యూ సార్.
0: సరే, టాపిక్ వచ్చేస్తాను, ఎందుకంటే బికాస్ కాలర్స్ కూడా ఉంటారు. అంటే యాక్చువల్ గా స్కిల్ అంటే, సవేరా గారు మీరు చెప్పారు ఇంతకుముందు, వాటికి అనుగుణంగానే నేను మాట్లాడుతున్నాను. యాక్చువల్ గా మనం ఎంత నేర్చుకున్నా ఎక్కడో అక్కడ మిగిలిపోయి ఉంటుంది. అయితే యాక్చువల్ గా నేను ఐ డూ మై ఈక్విటీస్ కమ్యూనిటీస్ అండి. యాక్చువల్ గా ఎంతో తెలిసి అనుకుంటాను షేర్ మార్కెట్ ఈక్విటీస్, మీకు అర్థమైండొచ్చు. అయితే యాక్చువల్ గా నేను ఎంతో తెలిసి అనుకుంటాను, నవే డేస్ గ్లోబల్ అన్సర్టినిటీలో ఈ ఏంటంటే బాండ్ ఈల్డ్ బాండ్స్ అనే దాని ఒక టాపిక్ లో ఎంత డెప్త్ కెళ్తే అంత తక్కువ తెలిసి అన్నట్టు అనిపిస్తుంది. అయితే ఆ స్కిల్ ని ఎక్కడ దాకా నేర్చుకోవాలో నాకు కూడా అర్థమవుతలేదు, కానీ నేర్చుకుంటాను. నేర్చుకుని ఏంటంటే, వి హ్యావ్ అంటే మనకి ఎంత నేర్చుకుంటే ఇది ఒక పెద్ద సముద్రం, జీవితమే పెద్ద సముద్రము. ఎన్ని నేర్చుకున్నా దాంట్లో ఇంకా నేర్చుకునేటి కొన్ని మిగిలే ఉంటాయి. అన్ని నేర్చుకుని వెళ్తాం అనేది మాత్రం గ్యారంటీ లేదు, ఇంకా కొన్ని మిగిలిపడే ఉంటాయి అనేది నాకు అనిపిస్తుంది. అట్లాంటి ఒక స్కిల్ నేర్చుకోవాలి, మార్కెట్ ఫీల్డ్ లో ఉన్న ప్రతి ఒక్క దాన్ని టచ్ చేయాలి, దాన్ని డెప్త్ దాకా వెళ్ళాలి అనేది నాకు, అది నేర్చుకోవాల్సిన స్కిల్ ఉందండి నాకు.
1: తప్పకుండా సార్,
0: అనుకుంటున్నాను.
1: గివ్ ఇట్ ఎ ట్రై. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మురళి గారు చెప్తున్నారు ఒక స్కిల్ నేర్చుకోవాలట, కానీ ఇది నాకు కాస్త రిస్కీ స్కిల్ అనిపిస్తుంది, బికాస్ అలా డబ్బులతో కూడిన విషయం కదా. సో రిస్క్ ని జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాల్సిన రిస్క్. బట్ ఐ ఆస్క్డ్ అబౌట్ హాబీస్, అలాంటివి ఏమైనా ఉన్నాయా షేర్ చేయండి. మనం ఇంకో కాలర్తో మాట్లాడేద్దాం. హలో,
2: గుడ్ ఈవినింగ్. సవేరే గారు,
1: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడేది?
2: నరసింహారెడ్డి మేడం, ప్రేమావతిపేట నుండి.
1: నరసింహారావు గారు, రెడ్డి గారు, టాపిక్ విన్నారా సార్?
2: విన్నాను మేడం.
1: చెప్పండి సార్, ఏం హాబీ డెవలప్ చేసుకుంటారు మీకు కొత్తగా నేర్చుకోవాలి అంటే? ఏం హాబీ నేర్చుకుంటారు
2: కొత్తగా అంటే మేడం, నేను జనరల్ గా హెల్త్ విషయంలో కొత్త కొత్త నేర్చుకుంటా మేడం.
1: ఓకే,
2: ఆల్రెడీ ఇప్పుడు అన్ని జరుగుతూనే ఉన్నాయి, ఇంకేమన్నా కొత్త వస్తే దాంట్లో ఏమన్నా ఉంటే గానీ మేడం, అలాగలా వేరు వేరు
1: కొత్త యోగాసనాలు అలాంటివి నేర్చుకుంటారా?
2: అలాంటివి ఏమన్నా ఉంటే అవి హాబీగా మార్చుకునేవి కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేస్తాం మేడం.
1: నైస్ సార్, మంచిది. అలా మీరు హెల్తీగా ఉండండి, హ్యాపీనెస్ ని పంచండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సార్.
2: ఓకే మేడం, థ్యాంక్ యూ,
1: థ్యాంక్ యూ. సో అదండి, అలా హాబీస్ గురించి నేను అడిగినప్పుడు డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ విషయాలు చెప్తున్నారు. అయితే స్టూడియో క్లాక్లో టైం 7:22 దాటి 42 సెకండ్స్ అవుతుంది. అండ్ మీకు చెప్పినట్టుగా 7:30 నుంచి మనకి హిందీలో లైవ్ కమెంటరీ వస్తుందన్నమాట. ఇది విమెన్ ఏషియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 మ్యాచ్ యొక్క లైవ్ కమెంటరీ, అండ్ ఇది హిందీలో వినిపిస్తుంది మీకు. ఈ మ్యాచ్ ఇండియా ఇంకా పాకిస్తాన్ మధ్య జరుగుతుంది, అండ్ ఇది దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. మీరు కనుక ట్రాన్స్మిటర్లో వింటే, అంటే రేడియో ద్వారా వింటున్నా, కార్లో వింటున్నా, మీకు 7:30 నుంచి లైవ్ కమెంటరీ వినిపిస్తుంది. లేదు మీరు నా షో వినాలి అనుకుంటే, యూ హ్యావ్ టు డౌన్లోడ్ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ సెలెక్ట్ చేసుకోండి, అండ్ దెన్ యూ కెన్ క్యాచ్ మీ లైవ్ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో.

బో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఇప్పుడైతే సిద్ శ్రీరామ్ గారు పాడిన మలికగంధ పాట వచ్చేస్తుంది, అండ్ ఐ విల్ బీ బ్యాక్ అగైన్. అండ్ ఇన్ కేస్ మీరు వినాలి అనుకుంటే మీరు ఐ బేస్ కాల్స్ నా యాప్ న్యూస్ ఆన్ ఏఆర్, అండ్ నేను మీ కాల్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. వింటూ ఉండండి 101.9 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

స్టూడియో క్లాక్లో టైం 7:29 దాటి 2 సెకండ్స్ అవుతుంది. మీరు 7:30 నుంచి వరల్డ్ విమెన్స్ ఏషియా T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 యొక్క లైవ్ కామెంటరీ హిందీలో ఇంకా ఇంగ్లీష్లో వింటారు. అండ్ దిస్ మ్యాచ్ ఇస్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ వెన్యూ వచ్చి దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. అండ్ మీరు మన షో వినాలి అనుకుంటే, ఈ లైవ్ ట్రాన్స్మిషన్, ఈ లైవ్ కామెంటరీ కాకుండా షో వినాలి అనుకుంటే మీరు వేసుకోవాల్సింది న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. అండ్ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో మీరు మన షో లైవ్గా వినొచ్చు. అండ్ ప్లీజ్ డూ ట్యూన్ ఇన్ టు వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్ చూసింగ్.

0: ఏంది బ్రో కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు?
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్, అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.
3: మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సవీర. మనమున్నాం హలో రెయిన్బోలో. నేను అడిగాను, ఇన్ కేస్ మీరు ఏదైనా ఒక హాబీని డెవలప్ చేసుకోవాలి అనుకుంటే ఏం హాబీ డెవలప్ చేసుకుంటారు అని చెప్పి. అయితే మీరు నాకు కాల్ చేయాల్సిన మా నంబర్స్ 0402323003 లేదా 0402323481 లేదా 0402970475. మనతో అయితే కాలర్స్ రెడీగా ఉన్నారు, మాట్లాడిద్దాం. హలో,
4: వెరీ వెరీ వెరీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ సవేర గారు, శ్రీనివాసరావు మలక్పేటమ్మ.
3: గుడ్ ఈవినింగ్ సార్, ఎలా ఉన్నారు సార్?
4: బాగున్నామమ్మా, మీరు ఎలా ఉన్నారు?
3: నేను బాగున్నాను సార్. టాపిక్ విన్నారా?
4: లేదమ్మా, ఒక్కసారి చెప్పరా.
3: టాపిక్ ఏంటంటే, మీరు ఏదైనా ఒక స్కిల్ కానీ ఏదైనా ఒక హాబీ కానీ డెవలప్ చేసుకోవాలి అనుకుంటే ఏంటి ఆ హాబీ, ఏం డెవలప్ చేసుకుంటారు అని అడిగాను.
4: ఓకేనమ్మా, ఆనేరా?
3: అవును సార్, ఆనేర్ ఉన్నారు, చెప్పండి.
4: ఓకే ఓకేమ్మా. అయితే నేను మొదలు వాట్ చేసేవాడిని, బికాస్ ఆఫ్ ది సయాటిక్ పెయిన్ ఏమైపోయిందంటే అది మానేశాను.
3: ఓకే,
4: అంటే బాగా ప్రాబ్లం వస్తుంది కాబట్టి డాక్టర్లు చెప్పారు వాకింగ్ ఏం చేద్దండి, మీరు ఆసనాలు యోగా యోగా చేసుకుంటే సరిపోద్ది అంటే అదే కంటిన్యూ చేసుకుంటూ పోయాను. కాబట్టి అట్లాగే దాంట్లో విధంగానే మళ్ళీ ఏమనుకున్నానంటే, సరే ఇంట్లో ఎలాగో ఉంటాం కాబట్టి కంపల్సరీగా యోగా సారీ మెడిటేషన్ చేయటం అంటే ఇంకా అది కూడా బాగుంటుంది కదా, పొద్దున యోగా చేసుకొని సాయంత్రం మెడిటేషన్ చేస్తే బాగుంటుంది అని అనుకొని కంపల్సరీగా మెడిటేషన్ చేయటం అనేది మొదలు పెట్టాను. దాంట్లో మంచి బుక్ కూడా దొరికింది, ఆ బుక్లో చూసుకుంటూ చేసుకుంటూ బాగా ఇది చేసుకుంటూ ఇది చేసాము. కాబట్టి ఏదైతే మనం అలవాటు పడాలో కంపల్సరీగా దానికోసం మనం ట్రై చేసుకొని కనుక మనం యోగా మెడిటేషన్ చేసుకుంటే కనుక బాగుంటుంది అనే ఆలోచనతో బుక్ ఒకటి దొరికింది. దొరికితే ఆ బుక్లో చదువుకుంటూ చేసుకుంటూ బాగా మెడిటేషన్ డెవలప్ చేసుకొని బాగా ఒక హాఫ్ అన్ అవర్ 30-40 minutes మెడిటేషన్ చేసుకుంటాను. కాబట్టి ఏదన్నా కానీ మనం కంపల్సరీగా ఒకటి ఏదన్నా అలవర్చుకోవాలంటే కంపల్సరీ దాని గురించి మంచి అవగాహన తెలుసుకొని దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని తెలుసుకొని కనుక మనం చేసుకుంటే కనుక ఇటు వెళ్ళి వెళ్ళను గుడ్ అని చెప్పి నా ఐడియా.
3: అవును సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ సార్.
4: థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా, మీరు అల్లేదా.
3: ఎంత బ్యూటిఫుల్ గా చెప్పారు కదా. అలా మంచి మంచి హాబీస్ డెవలప్ చేసుకుంటే అటు మన హెల్త్ బాగుంటుంది, ఇటు మనము హ్యాపీగా ఉంటాం. అవును, మీరేం హాబీ డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారు? నాకు కాల్ చేసి చెప్పండి. కాల్ చేయాల్సిన మా నంబర్స్ 0402323003 లేదా 0402323481 లేదా 0402970475. ఇప్పుడైతే సూసేకి అంటూ శ్రేయా ఘోషల్ వారు పాడిన పాట వచ్చేస్తుంది. మనం మళ్ళీ కాలర్స్తో మాట్లాడేద్దాం.

0: మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మనమున్నాం హలో రెయిన్బోలో. నేను అడిగాను మీరేదైనా హాబీ డెవలప్ చేసుకోవాలి అంటే ఏం హాబీ డెవలప్ చేసుకుంటారు అని చెప్పి. అయితే మీరు నాకు కాల్ చేసి చెప్పాలి అనుకుంటే మా నంబర్స్ 0402323003 లేదా 0402323481 లేదా 0402970475. మనతో అయితే కాలర్స్ రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో,
1: శుభ సాయంత్రం మేడం గారు. బాగున్నారా?
0: బాగున్నాను సార్. మీ పేరు ఎలా ఉన్నారు?
1: నేనైతే చాలా చాలా బాగున్నాను
0: సార్. టాపిక్ విన్నారు కదా, ఏం హాబీ డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారు?
1: మీ పేరు ఏంటమ్మా?
0: నా పేరు సవేరా సార్.
1: సవేరా గారు, ఓకే, ధన్యవాదాలు అమ్మా. పేరు అనేది తీసుకోండి. అయితే అమ్మా, మేము బిజినెస్ మెన్ అమ్మా. చాలా మటుకు కొన్ని విషయాల్లో అబద్ధం చెప్పవలసి వస్తుంది. ఇప్పుడు మాత్రము ఇప్పుడు ఎన్నింగ్ వచ్చింది మా బిజినెస్ దాదాపు 70 దాటిపోయింది మా ఏజ్. అందుకని ఇప్పుడు మాత్రం అబద్ధం చెప్పకుండా నిజం చెప్పి బిజినెస్ చేద్దామని అట్లా అనుకున్నాను. అంటే డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను.
0: బ్యూటిఫుల్.
1: అబద్ధం అస్సలు చెప్పొద్దు.

0: తీసుకోండి, లేకపోతే లేదు అట్లా చెప్పి విజ్ఞప్తి చేద్దామా.
1: నైస్ నైస్, బాగుంది సార్, నైస్ సార్, బాగుంది సార్, చాలా మంచిది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సో ఇంకొక కాల్తో మాట్లాడిద్దాం. హలో,
2: గుడ్ ఈవినింగ్ మేడం.
1: గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు?
2: నా జిల్లా విశ్వేశ్వరయ్య మేడం, కర్నూలు, కర్నూలు జిల్లా.
1: ఏంటండి?
2: కర్నూలు జిల్లా మేడం.
1: కర్నూలు. మీ పేరు సార్?
2: నా జిల్లా విశ్వేశ్వరయ్య మేడం.
1: విశ్వేశ్వరయ్య గారు, టాపిక్ విన్నారా?
2: లేదు మేడం, ఇప్పుడే ఫోన్ చేసి ఫోన్ చేయడం లేదు.
1: అవును సార్. సో ఏదైనా హాబీ డెవలప్ చేసుకోవాలి అనుకుంటే ఏం హాబీ డెవలప్ చేసుకుంటారు అని అడిగాను. కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకుంటే పాటలు పాడడం నేర్చుకుంటారా, లేకపోతే డాన్స్ చేయడం నేర్చుకుంటారా, లేకపోతే కొంతమంది యోగా ఇలా?
2: లేదు మేడం, పాటలు నేర్చుకోవాలని ఆశ ఉంది మేడం.
1: మీ దగ్గరలో మ్యూజిక్ టీచర్ ఎక్కడున్నారో వెళ్ళి ఆమెను కలిసి వస్తారా, అలా

0: జిల్లా మేడం, కోడుమూరు కర్నూలు జిల్లా.
1: ఏంటండి?
0: కర్నూలు జిల్లా మేడం, కోడుమూరు.
1: మీ పేరు సార్?
0: నాగెల్ల విశ్వేశ్వరయ్య మేడం.
1: విశ్వేశ్వరయ్య గారు, టాపిక్ విన్నారా?
0: లేదు మేడం, ఇప్పుడే ఫోన్ అప్పటి నుంచి ఫోన్ చేస్తాడం లేదు.
1: అవును సార్. సో ఏదైనా హాబీ డెవలప్ చేసుకోవాలి అనుకుంటే ఏం హాబీ డెవలప్ చేసుకుంటారు అని అడిగాను. కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకుంటే పాటలు పాడడం నేర్చుకుంటారా, లేకపోతే డాన్స్ చేయడం నేర్చుకుంటారా, లేకపోతే కొంతమంది యోగా ఇలా?
0: లేదు మేడం, మంచి పాటలు నేర్చుకోవాలని ఆశ ఉంది మేడం. సింగర్?
1: మీ దగ్గరలో మ్యూజిక్ టీచర్ ఎక్కడున్నారో వెళ్ళి ఆమెను కలిసి వస్తారా, అలా నేర్చుకుంటారా? అలా రోజు చిన్నగా పాడుతూ ఉండండి, ఎప్పటికప్పటికి హాబీ డెవలప్ అయిపోతుంది అయితే.
0: ఓకే మేడం, థ్యాంక్ యూ. మీ పేరు మేడం?
1: నా పేరు సవీరా అండి.
0: ఓకే మేడం, గుడ్ నైట్ మేడం.
1: గుడ్ నైట్ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో అదండి, కాలర్స్ అందరూ క్యూట్ క్యూట్గా వాళ్ళు ఏం చేస్తారు అని చెప్పి చెప్తున్నారు. సో మీరు కనుక కాల్ చేయాలి అనుకుంటే కాల్ చేయాల్సిన మా నంబర్స్ 0402320030, 0402320430, 0402320438211 లేదా 0402970475. వింటూ ఉండండి 101.9 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: స్టూడియో క్లాక్ లో టైం 8 అవుతుంది. ఇప్పుడు మీరు న్యూస్ హెడ్లైన్స్ వింటారు.
2: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నల్గొండ జిల్లా నకిరకెల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. 345 కోట్ల రూపాయలతో 12 అభివృద్ది పనులకు సీఎం శ్రీకారం చుట్టారు. 32 కోట్ల రూపాయలతో నకిరకెల్లో నిర్మించిన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. అనంతరం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, సమీకృత మండల కార్యాలయాల సముదాయ నిర్మాణాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. సోమవారం నుంచి ప్రారంభమయ్యే వర్షాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉన్నతాధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. సభ సజావుగా సాగేలా అధికారులు, పోలీస్ శాఖ తగిన సహకారం, బందోబస్తు అందించాలని స్పీకర్ సూచించారు. భూములు దోచుకోవడానికే 22A తీసుకువచ్చారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. 22A కింద తమ భూములు ఉన్నాయని చాలామందికి తెలియలేదని అన్నారు. ధరణి పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా దోచుకుందో అందరికీ తెలుసని విమర్శించారు. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటుందని విమర్శించారు. మైనారిటీ సంక్షేమ శాఖ ప్రభుత్వ రంగ సంస్థల మంత్రి మహ్మద్ అజారుద్దీన్ శనివారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో శాఖాధిపతులు, వివిధ సంస్థల చైర్మన్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. విభాగాలు సమన్వయంతో పనిచేస్తూ పెండింగ్ సమస్యలను వేగంగా పరిష్కరించాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని పన్నీర్, డైరీ ఉత్పత్తుల తయారీ కేంద్రాలపై టీజీ సేఫ్ దాడులు నిర్వహించింది. ఫుడ్ సేఫ్టీ హెచ్ ఫాస్ట్ అధికారులు, పోలీసులు 12 ప్రత్యేక బృందాలతో 14 డైరీ యూనిట్లలో తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో పన్నీర్ తయారీలో పామ్ ఆయిల్, గ్లిజరాల్, మొనోస్టెరేట్ వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సెప్టెంబర్ 5వ తేదీలోపు సమాధానం ఇవ్వాలని ఎథిక్స్ కమిటీ ఆదేశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కమిటీకి లేఖ రాశారు. తన వివరణ ఇచ్చేందుకు 6 వారాల గడువు కోరారు. ఈ నెల 7వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున సమయం కావాలని లేఖలలో విజ్ఞప్తి చేశారు. ఎథిక్స్ కమిటీ ఇచ్చిన మెటీరియల్ వాల్యూమ్ ఎక్కువగా ఉందని కౌశిక్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ ఎంసీఆర్ హెచ్ఆర్డీఏలో ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాబోయే ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలను వేగంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. యుక్రెయిన్పై దాడులను 3 రోజుల పాటు నిలిపివేయాలని రష్యా సైన్యాన్ని పుతిన్ ఆదేశించారు. ఈ మేరకు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ ఒక ప్రకటన విడుదల చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ ఏఐఆర్ న్యూస్ అండర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంద్రుడితో సమాప్తం.

0: FM Rainbow 101.9 Musically Yours.
1: స్టూడియో క్లాక్లో టైం 8:04:38 అవుతుంది. మీరు వింటున్నారు 101.9 MHz బై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. తెలంగాణకి స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ అంటే మనకి గుర్తొచ్చేదేంటి? మన చెరువులు, మన బతుకమ్మ, మన పచ్చని పొలాలు. కానీ తెలంగాణలో ఇంకో ప్రపంచం ఉంది, అవే మన అడవులు. తెలంగాణ జాగ్రఫికల్ స్ప్రెడ్లో దాదాపు 1/4 ప్రాంతం ఫారెస్ట్ కవర్ కింద వస్తుందన్నమాట. ఆదిలాబాద్ నుంచి భద్రాద్రి కొత్తగూడెం వరకు, నల్లమల్ల అడవుల నుంచి కావల్ ఆమ్రాబాద్ ఫారెస్ట్ వరకు మన రాష్ట్రంలో అడవులు ఒక పెద్ద ఈకోసిస్టమ్ని నిర్మిస్తున్నాయి. అడవి అంటే కేవలం చెట్లున్న ప్రదేశం మాత్రమే కాదు, అదొక జీవ ప్రపంచం. ఎన్నో జంతువులకు ఇల్లు, ఎన్నో కమ్యూనిటీస్కి, ట్రైబల్ స్పేసెస్కి అది జీవనాధారం. మరి ఈ అడవులు మన జీవితాల్లో ఎంత ఇంపార్టెంటో మనం తెలుసుకుందాం ఈరోజు మన తెలంగాణలో. తెలంగాణలో ఉన్న ఫారెస్ట్ ఎక్కడున్నాయి, అవి మన లైఫ్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నాయి తెలుసుకుందాం. వింటూ ఉండండి 101.9 MHz బై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

ఈరోజు తెలంగాణలో మనం మాట్లాడుకుంటున్నాం తెలంగాణలో ఉన్న ఫారెస్ట్ గురించి. ఒక్కసారి తెలంగాణ మ్యాప్ని అలా ఊహించుకోండి. అలా ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్ ఫారెస్ట్ నుంచి తూర్పున ఉన్న గోదావరి ప్రాంతాల వరకు, అలానే దక్షిణాన ఉన్న నల్లమల్ల ల్యాండ్స్కేప్ వరకు మనం ఒక్కసారి చూస్తే అడవులన్నీ ఒకే రకంగా ఉండవు. తెలంగాణలో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫారెస్ట్ కనిపిస్తాయి. ఆదిలాబాద్ వైపు డ్రై టీక్ మరియు మిక్స్ డెసిడ్యూస్ ఫారెస్ట్ ఎక్కువగా కనిపిస్తాయి. అదే గోదావరి ప్రాంతాల్లో బ్యాంబూ ఇలాంటి ఫారెస్ట్ కనిపిస్తాయన్నమాట. ఇక నల్లమల్ల ల్యాండ్స్కేప్ చూస్తేనట్టయితే అక్కడ పెద్దగా డ్రై డెసిడ్యూస్ ఫారెస్ట్ రేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. అంటే తెలంగాణ అడవులు ఒక గ్రీన్ బెల్ట్ లాగా ఒకేలా అలా పరుచుకొని ఉండవు. ప్రతి ప్రాంతం తన నేల, అక్కడున్న వర్షపాతం, రెయిన్ఫాల్, టెంపరేచర్కి తగ్గట్టుగా తనదైన ఒక ఫారెస్ట్ని ఏర్పరచుకుంది. అంటే మన తెలంగాణ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫారెస్ట్కి ఇల్లు. అండ్ ఇన్ఫ్యాక్ట్ అదే తెలంగాణకి ఒక బ్యూటిఫుల్ అందం కూడా. ఇంకా మాట్లాడుకుందాం తెలంగాణలోని ఫారెస్ట్ గురించి. వింటూ ఉండండి 101.9 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సవేరా.

0: ఏంది బ్రో, కాళ్ళకు చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్! అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad
1: on FM Rainbow 101.9.

స్టూడియో క్లాక్ లో టైం 8:19 దాటి 13 సెకండ్స్ అవుతుంది. మీరు వింటున్నారు తెలంగాణ, నేను మీ ఆర్జే సవీర. మనం మాట్లాడుకుంటున్నాం తెలంగాణలో ఉన్న ఫారెస్ట్ గురించి. అసలు అడవుల గురించి మాట్లాడుకుంటూ ఉంటే అలా అడవిని ఒకసారి ఊహించుకోగానే మనకేం గుర్తొస్తాయి? చాలా జంతువులు గుర్తొస్తాయి కదా. తెలంగాణ ఫారెస్ట్ ఈజ్ అ హోమ్ టు సో మెనీ యానిమల్స్ అన్నమాట. ఇక్కడ టైగర్స్, లెపర్డ్స్, స్లాత్ బేర్స్, డియర్స్, వైల్డ్ డాగ్స్, ఇంకా చాలా రకాలైన పక్షులు, రెప్టైల్స్ కనిపిస్తాయి. కవాల్, అమ్రాబాద్ లాంటి రీజన్స్లో మనకి వైల్డ్ లైఫ్ హ్యాబిటాట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అన్నమాట. అయితే వైల్డ్ లైఫ్ కాన్జర్వేషన్ గురించి మనకి ఎప్పుడు మాట్లాడుకున్నా, మనం ఎప్పుడు చెప్పుకున్నా సరే, జస్ట్ ఆ యానిమల్ని కాపాడితే సరిపోదు. ఆ యానిమల్ బతకాలి అంటే దానికి తగిన హ్యాబిటాట్ అన్నది మనం ఏర్పరచాలి. సో ఆ యానిమల్ యొక్క ఫుడ్, షెల్టర్, హ్యాబిటాట్ ఇవన్నిటినీ మనం జాగ్రత్తగా కాపాడాలి. సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనల్ని తీసుకెళ్ళి అడవిలో పడేస్తే మనం బతకగలుగుతామా? మనకి రోజు ఒక రకమైన జీవితం అలవాటైపోయింది కదా. సో నన్ను కాపాడాలి అంటే నన్ను తీసుకెళ్ళి ఏదో అడవిలో పడేస్తే నాకెంత కష్టంగా అనిపిస్తుంది, అదే మిమ్మల్ని పడేసినా మీకెంత కష్టంగా అనిపిస్తుంది అని మీరు ఆలోచించారా? అలానే జంతువుని సంరక్షించాలి అంటే దాని హ్యాబిటాట్ నుంచి బయటికి తీసుకొచ్చి ఎక్కడో జాగ్రత్తగా ఉంచుతున్నాను అనుకుంటే అది పిచ్చితనమే అవుతుంది కదా. ఆ ఇంటిని, దాని హోమ్ని కాపాడితేనే, ఆ బయోడైవర్సిటీని కాపాడితేనే ఆ జంతువుని కంప్లీట్గా రక్షించినట్టుగా అవుతుంది. సో తెలంగాణలో చాలా ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నాము వైల్డ్ లైఫ్ కాన్జర్వేషన్ గురించి. మనం ఇంకా వాటి గురించి మాట్లాడుకుందాం అండ్ తెలంగాణ ఫారెస్ట్ గురించి ఇంకా చాలా మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ధమ్ ధమ్ ధమ్ అంటూ రాహుల్ సిప్లిగంజ్ ఇంకా దామిని బట్ల పాడిన ఈ పాట వచ్చేస్తుంది. ఆ పాట వింటూ అలా ఫారెస్ట్ గురించి ఆలోచిస్తూ వైల్డ్ లైఫ్ గురించి ఆలోచించండి.

స్టూడియో క్లాక్లో టైం 8:31 దాటి 9 సెకండ్స్ అవుతుంది. మీరు వింటున్నారు తెలంగాణం, నేను మీ ఆర్జే సవేరా. మనం అడవుల గురించి మాట్లాడేటప్పుడు అడవుల్లో జీవించే మనుషుల గురించి మాట్లాడకుండా ఉండలేం. తెలంగాణలో ఎన్నో ట్రైబల్ అండ్ ఫారెస్ట్ డిపెండెంట్ కమ్యూనిటీస్ తరతరాలుగా అడవుల్లో కలిసి జీవిస్తున్నారు. గోన్స్, కోయా, కోలం, చెంచు, కొండారెడ్డి, తొట్టి వంటి గిరిజన కమ్యూనిటీస్ తరతరాలుగా అడవులలో జీవిస్తున్నారు. ముఖ్యంగా ఈ చెంచు కమ్యూనిటీ ఏదైతే ఉన్నారో వాళ్ళు నల్లమల్ల అడవుల్లో మనకు ఎక్కువగా కనిపిస్తారన్నమాట. గోండ్, కోలం ఇంకా కొయ్యా సముదాయాలు ఎవరైతే ఉన్నారో ఈ కమ్యూనిటీస్ వాళ్ళు మనకి ఉత్తర తెలంగాణ గోదావరి ప్రాంతాల్లో బలంగా వాళ్ళకు ఒక అనుబంధం ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. వాళ్ళకి ఫారెస్ట్ ఒక టూరిస్ట్ డెస్టినేషన్ కాదు, అది వారి జీవితం. చిన్న ఫారెస్ట్ ప్రొడ్యూస్ నుంచి మెడిసినల్ ప్లాంట్స్ వరకు అడవి వాళ్ళకి ఎన్నో రకాలుగా సపోర్ట్ చేస్తుంది. వాళ్ళకి ఒక జీవనాధారంగా మారింది ఫారెస్ట్. అందుకే ఫారెస్ట్ కన్జర్వేషన్ అంటే కేవలం ట్రీస్ని ప్రొటెక్ట్ చేయడం మాత్రమే కాదు, అడవితో పాటు అడవిలో కలిసి జీవిస్తున్న కమ్యూనిటీస్ని కూడా అర్థం చేసుకోవడం, వాళ్ళ నాలెడ్జ్ని, వాళ్ళ విజ్డమ్ని గౌరవించడం అని చెప్పి అంటూ ఉంటారు. అయితే కొమ్మ ఉయ్యాల అంటూ ప్రకృతి రెడ్డి పాడిన ఈ పాట అసలు మనకి నిజంగా ఆ ట్రైబల్ కమ్యూనిటీస్ వాళ్ళు ఉండే విధానాన్ని అంతా ఆర్ఆర్ఆర్ మూవీలో చాలా బాగా చూపించారు అనిపిస్తుంది. సో ఒకసారి అలా రీకాప్ వేసుకోండి, అలా కమ్యూనిటీస్ గురించి ఆలోచించండి, వింటూ ఉండండి 101.9 MHz పై FM రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ బై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సవేరా. మనమున్నాం తెలంగాణలో. మనం మాట్లాడుకుంటున్నాం తెలంగాణ ఫారెస్ట్ గురించి. ఇప్పటి వరకు మనం తెలంగాణ అడవుల గురించి తెలుసుకున్నాం కదా. ఒక చిన్న టాస్క్ ఇవ్వనా? మనం అందరం కలిసి ఒక చిన్న పని చేద్దామా? ఈ వారం మన తెలంగాణలోని నేటివ్ ట్రీస్ ఏంటి అని తెలుసుకుందామా? అసలు వాటి పేర్లేంటి, అవి ఎక్కడ పెరుగుతాయి, దానివల్ల ఉపయోగం ఏంటి, అలాగే అడవులకి వెళ్ళినప్పుడు మనం ప్లాస్టిక్ పడేయడం వల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది అన్న దాని గురించి ఒక చిన్న ఆర్టికల్ రాద్దామా? మన చుట్టూ ఉన్న వాళ్ళతో చర్చిద్దామా? ముఖ్యంగా అడవుల్లో జీవించే గోండ్లు, కోయ, కోలం, చెంచు, కొండారెడ్డి, తొట్టి వంటి గిరిజన కమ్యూనిటీస్ గురించి మనం తెలుసుకోవడానికి ఒక చిన్న ప్రయత్నం చేద్దామా? ఎందుకంటే అడవిని కాపాడడం అంటే చెట్లను మాత్రమే కాపాడడం కాదు, అడవితో కలిసి జీవించే మనుషులను, జంతువులను, మొత్తం ఈకోసిస్టమ్ని గౌరవించడం. మన అడవుల గురించి తెలుసుకోవడం

0: నుంచే మన బాధ్యత మన రెస్పాన్సిబిలిటీ మొదలవుతుంది. ఒకసారి ట్రై చేసి చూస్తారా, మీరు ఉన్న ఊర్లో అసలు నేటివ్ ట్రీస్ ఏమున్నాయి అని ఐడెంటిఫై చేయండి, అలానే అవి ఎలా పెరుగుతాయి, వాటి వల్ల ఉపయోగాలు ఏంటి అని రాసుకోండి. అలాగే మీ దగ్గరున్న షెడ్యూల్ ట్రైబ్ కమ్యూనిటీస్ ఏమున్నాయి, వాళ్ళ లైవ్లీహుడ్స్ ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఈ మూడు విషయాలు తెలుసుకుంటే మనకి ఎంతో విలువైన ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అండ్ దెన్ మనము వాళ్ళకి ఎలా సపోర్ట్ చేయొచ్చు అండ్ మనం వాళ్ళతో పాటు ఎలా పీస్ఫుల్గా బతకచ్చు అన్నది మనకి అర్థమవుతుంది. ఈ వీక్ ఒక చిన్న ట్రై చేసి చూస్తారా, నేను తప్పకుండా ట్రై చేద్దాము అని అనుకుంటున్నాను. ఇప్పుడైతే మంగ్లీ గారు ఇంకా రామ్ మిర్యాల బీమ్స్ పాడిన ఊరు పల్లెటూరు పాట వచ్చేస్తుంది. అలా మీ ఊరు గురించి, మీ చుట్టూ ఉన్న జనాల గురించి అలా ఆలోచిస్తూ ఏం చెయ్యాలి అని చెప్పి ఒక చిన్న ప్లాన్ వేసుకుంటూ ఈ పాటని వేయండి.
1: ఇంకా వింటున్నారా బాలు, ఎప్పుడు పోతావు రా ఊర్లో కొన్ని అక్క, ఇక పొద్దు పొద్దునే మొదలు పెట్టావా.
2: The next one is a dot ball played back along the wicket. Now Dipti Sharma holds the world record for the

ఊరంగా ఉన్న ప్రదేశం కాదు. మనం రోజు తాగే నీరుకి సంబంధమున్న ప్లేస్ అడవి. మనం పీల్చుకునే గాలికి అనుబంధం ఉన్న ప్లేస్ అడవి. మనం జీవిస్తున్న నేలకి అనుబంధం ఉన్న ప్లేస్ అడవి. ముఖ్యంగా మన తెలంగాణ గుర్తింపుకు అడవులు చాలా ముఖ్యం. అందుకే అడవుల గురించి తెలుసుకోవడం ఒక స్టెప్ అయితే, కాన్షియస్గా అడవులని ప్రొటెక్ట్ చేయడానికి స్టెప్స్ తీసుకోవడం ఇంకొక అడుగు. సో వాటిని గౌరవిద్దాం, కాపాడదాం. ఎట్ ద సేమ్ టైం అడవుల కథని మనం మన లైఫ్లో ఒక చిన్న భాగంగా చేసుకొని చెప్తూ ఉందాం. వచ్చే తరాలకి కూడా అడవి ఇంపార్టెన్స్ గురించి, అడవి కథల గురించి, అడవి నుంచి వచ్చిన విజ్డమ్ గురించి షేర్ చేస్తూ ఉందాం. ఎందుకంటే ఆ అడవులు మన బాధ్యత, ఆ అడవులు మన ఫ్యూచర్, ఆ అడవులే మన ఊపిరితిత్తులు. మన బాడీలో లంగ్స్ సరిగ్గా లేకపోతే ఏముండి ఏం లాభం? ఆ శ్వాసని, మన రేపటి రోజుని జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటే అడవులు చాలా ముఖ్యం. ఇది ఈరోజు తెలంగాణ. ఆన్ అ హోప్ ఫర్ అ కొత్త బంగారు లోకం. లెట్స్ ఆల్ థింక్ అబౌట్ ఫారెస్ట్, యాక్ట్ ఫర్ ఫారెస్ట్ అండ్ బీ మోర్ కాన్షియస్. ఇప్పుడైతే మనోగారు, చిత్రగారు పాడిన కొత్త బంగారు లోకం, ఇన్ అ హోప్ ఫర్ అ కొత్త బంగారు లోకం.

స్టూడియో క్లాక్ లో టైం 8:54:19 అవుతుంది. మీరు వింటున్నారు తెలంగాణ. ఈరోజు తెలంగాణ అడవుల గురించి ఎన్ని విషయాలు తెలుసుకున్నాం కదా, వాటి రకాలు, వాటిలో జీవిస్తున్న జీవజాలం గురించి, వాటితో పాటు కలిసి ఉంటున్న గిరిజన కమ్యూనిటీస్ గురించి. చివరిగా మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, అడవి అంటే ఏదో

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. అలా చూస్తూ చూస్తూనే రిమ్జిమ్ హైదరాబాద్కి వచ్చేసాం. మనం ప్రతి వారం రిమ్జిమ్ హైదరాబాద్లో అలా ఒక చిన్న స్టోరీ చెప్పుకుంటాం కదా, మరి ఈరోజు కూడా అలానే ఒక చిన్న స్టోరీ చెప్పుకుందామా? సో స్టోరీ ఇలా స్టార్ట్ అవుతుంది. పర్వతాల మధ్యలో ఒక అందమైన చిన్న గ్రామంలో మార్కో అనే ఒక 24 ఇయర్స్ యంగ్ అతను ఉండేవాడు. మార్కోకు అన్నీ ఉన్నాయి, ఒక్కటి మాత్రం లేదు, అదే మనశ్శాంతి. అతని మనసు ఎప్పుడూ ఆలోచనలతో నిండిపోయి ఉండేది. గతంలో నేను ఎందుకు అలా చేశాను, రేపు ఏం జరుగుతుంది, నా జీవితం ఎలా మారబోతుంది, ఇలా కాలం గురించి గతం గురించి బాధపడుతూ ఉండేవాడు. ఇంకా భవిష్యత్తు గురించి భయపడుతూ ఉండేవాడు. అతని రోజులు అలా భయంతో గడిచిపోతూ ఉండేవి. ఆలోచనలు అతని మనస్సులో తుఫానులా తిరుగుతుండేవి. రాత్రులు సరిగ్గా నిద్ర పట్టేది కాదు. పగలు ఏ పని చేసినా దృష్టి పెట్టలేకపోయేవాడు. చివరికి నవ్వడం కూడా మర్చిపోయాడు. ఒకరోజు మార్కోకి ఒక విషయం తెలిసింది. పర్వతాల మధ్యలో ఉన్న ఒక దూరపు గ్రామంలో ఒక వృద్ధ జ్ఞాని నివసిస్తున్నాడు అని చెప్పి, సో అక్కడికి ఆ కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి ఈయన ఫిక్స్ అయ్యాడనమాట. ఎంతోమంది సమస్యలని ఆ కౌన్సిలర్ తెలుసుకొని వాళ్ళ మనసులో ఉన్న అలజడిని తీసేశాడు అని చెప్పి మార్కోకి తెలిసింది. అసలు ప్రశాంతంగా ఎలా బ్రతకాలి అని చెప్పి ఆ కౌన్సిలర్ చెప్తారు అని చెప్పి ఎవరో చెప్పారట మార్కోకి. ఇంకేముంది, చలో అక్కడికి వెళ్దాము అని చెప్పి మన మార్కో బయలుదేరారు. అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, మార్కో ఏం తెలుసుకున్నాడు, ఆ కౌన్సిలర్ ఏం చెప్పాడు, తెలుసుకుందాం ఈ పాట తర్వాత. ఇప్పుడైతే చిత్ర గారు పాడిన ఏ శ్వాసలో పాట వచ్చేస్తుంది. వింటూ ఉండండి 101.9 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్ గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్ గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్ గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

రిమ్ జిమ్ హైదరాబాద్లో మనం చెప్పుకుంటున్నాం బెడ్ టైమ్ స్టోరీ. సో నేను చెప్పాను, ఒక బాబు ఉన్నాడు, అతని పేరు మార్కో. అతనికి అన్నీ సరిగ్గా ఉన్నాయట, కానీ ఉన్నదల్లా ఒకటే ఒక ప్రాబ్లం. అదేంటి అంటే చంచలమైన ఒక మనసు. సో మార్కో ఒక కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళాడు. సో ఆ మార్కో అక్కడ ఏం తెలుసుకున్నాడు అంటే, అలా వెళ్ళి ఆ వృద్ధుడికి, ఆ తాతగారి దగ్గరికి, ఆ కౌన్సిలర్ దగ్గరికి చేరుకున్నాడు. తాతగారు, నాకు అన్నీ ఉన్నాయి కానీ నాకు మనశ్శాంతి లేదు తాతగారు, ఏం చేయాలి అని అడిగాడు. అప్పుడు ఆ తాతగారు ఇలా అన్నారు, సో నీ మనసు చాలా చంచలంగా ఉంది, ఎంత ప్రయత్నించినా ఆలోచనలు ఆగడం లేదు, నీకు ప్రశాంతత కావాలి, సో ఒక చిన్న టాస్క్ ఇస్తాను, చేస్తావా అని అడిగాడు. సరే చేస్తాను అన్నాడు మార్కో. లోపలికి వెళ్ళి ఒక గ్లాస్ అంచు వరకు నీటిని నింపుకొని తీసుకొచ్చాడు తాతయ్య. ఇదిగో ఈ గ్లాసుని తీసుకో, గ్రామం చివరి వరకు ఈ గ్లాస్ని అలాగే జాగ్రత్తగా పట్టుకొని తీసుకొనిరా, కానీ ఒక్క చుక్క నీళ్లు కూడా కింద పడకూడదు అని అడిగాడనమాట. మార్కోకి ఈ పని చాలా వింతగా అనిపించింది, బట్ స్టిల్ మార్కో తాత చెప్తున్నాడు, పెద్ద ఆయన ఇంకా కౌన్సిలర్ కూడా, చెప్తే చేసేద్దాం కదా అని చెప్పి ఆ గ్లాసును జాగ్రత్తగా చేతిలో పట్టుకొని నడవడం ప్రారంభించాడు. అలా గ్రామం చాలా రద్దీగా ఉంది, ఎంతోమంది పిల్లలు అటు ఇటు ఉరుకుతున్నారు, దుకాణాల్లో కస్టమర్లు కనిపిస్తున్నారు, కుక్కలు మరుగుతున్నాయి, ఎక్కడ చూసినా శబ్దమే. కానీ మార్కోకి అవి ఏమీ పట్టినట్టుగా అనిపించలేదు, కళ్ళంతా గ్లాస్ పైనే. ఒక్కో అడుగు మరో అడుగు జాగ్రత్తగా వేస్తూ మార్కో నడుచుకుంటూ వెళ్ళాడు. అక్కడి నుంచి మళ్ళీ తాతయ్య దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఏం జరిగింది చెప్తాను ఈ చిన్న పాట తర్వాత. కార్తిక్ ఇంకా శ్వేతామోహన్ పాడిన ప్రియ మందిరం పాట వచ్చేస్తుంది, వినేసేయండి, వింటూ ఉండండి 101.9 MHz పై FM రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సవేరా.

0: Did you know there's a theater fest at Ravindra Bharati tonight?
1: What? I had no clue.
0: That's why you need Vibrant Hyderabad.
1: Vibrant Hyderabad? What's that?
0: It's the show that tells you what's happening, where it's happening, and why you should be there.
1: Sounds like the ultimate city guide on radio.
0: Exactly. Hyderabad and Sikidrabad come alive every day. And Vibrant Hyderabad, make sure you don't miss a beat.
1: Catch the vibe.
0: Catch the city. Every day at 8 a.m. only on FM Rainbow 101.9. రిమ్ జిమ్ హైదరాబాద్లో మనం చెప్పుకుంటున్న బెడ్ టైమ్ స్టోరీ. అయితే నేను చెప్పాను మీకు మార్కో గురించి. మార్కోకి అన్నీ ఉన్నా మనశ్శాంతి లేదు. మార్కోకి ఒక కౌన్సిలర్ గురించి తెలిసింది. ఆ కౌన్సిలర్ తాతయ్య దగ్గరికి వెళ్ళి, తాతయ్య నాకు అన్నీ ఉన్నాయి తాతయ్య, జస్ట్ మనశ్శాంతి తప్పించి ఏం చేయాలి అని అడిగాడు. అప్పుడు ఆ తాతయ్య గ్లాస్ నిండా వాటర్ పట్టి, చూడు ఈ గ్లాస్ని పట్టుకొని ఊరి చివరి దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చే, కానీ కండిషన్ ఏంటి అంటే ఒక్క చుక్క వాటర్ కూడా కింద పడకూడదు అని చెప్పాడు. మార్కోకి ఇది చాలా స్ట్రేంజ్గా అనిపించిన, ఆ తాతయ్య చెప్పారు కాబట్టి, వయసులో పెద్ద కాబట్టి జాగ్రత్తగా ఊరు చివరి వరకు వెళ్ళి వచ్చాడు మార్కో. ఈ ఊరు మధ్యలో ఈ ప్రాసెస్లో ఎన్నో జరిగాయి. మార్కో చాలా సంతోషంగా ఆ తాతయ్య దగ్గరికి వచ్చేసి, తాతయ్య చూడండి ఒక్క చుక్క కూడా కింద పడకుండా నేను ఎలా వచ్చానో చూడండి అని చెప్పాడు. అప్పుడు ఆ వృద్ధుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు, చాలా మంచిది, నువ్వు వెళ్ళి వస్తున్నప్పుడు రోడ్డు పక్కన పిల్లలు ఆడుకోవడం చూసావా? మార్కో తల ఊపాడు. లేదు తాతయ్య, మరక్కడ మరుగుతున్న కుక్కలు కనిపించాయా? లేదు అన్నాడు. దుకాణాల దగ్గర సందడి చూసావా అని అడిగాడు తాతయ్య. లేదు తాతయ్య, జస్ట్ నేను ఆ గ్లాస్ పైనే దృష్టి పెట్టాను అన్నాడు. అప్పుడు ఆ కౌన్సిలర్ చిరునవ్వుతో ఇలా అన్నాడు, అదే నీకు కావాల్సిన సమాధానం కదా మార్కో అని చెప్పాడు. తాతయ్య ఏమన్నాడు అంటే, నీ మనసు గతంలో ఉన్నప్పుడు పశ్చాత్తాపం నిన్ను వెంటాడుతుంది, అదే భవిష్యత్తులో ఉన్నప్పుడు భయం నిన్ను వెంటాడుతుంది, కానీ నీ మనసు ఈ క్షణంలో ఉన్నప్పుడు, నువ్వు చేస్తున్న పని మీద ఉన్నప్పుడు, నువ్వు నీ కంప్లీట్ ఏకాగ్రత అంతా నీ వర్క్ మీదే ఉన్నప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా అని అన్నాడు. నువ్వు గతం గురించి ఆలోచించి పెద్దగా చేసేది ఏదీ లేదు, ఎందుకంటే అది అయిపోయింది కాబట్టి. భవిష్యత్తు నీ చేతిలో లేదు, ఎందుకంటే అది నీ చేతిలో లేదు కాబట్టి. ఉన్నదల్లా ఈ క్షణం మాత్రమే, అది దాని మీద ఫోకస్ చేస్తేనే ప్రశాంతంగా హ్యాపీగా ఉంటావు కదా అని చెప్పి తాతయ్య చెప్పాడు. అప్పుడు అర్థమైంది మార్కోకి, మనశ్శాంతి కావాలి అంటే బయట పరిస్థితులు మారనక్కర్లేదు, కావాల్సిందల్లా జస్ట్ ఆ మినిట్లో ఉండడం అంతే అని. అదండి ఈరోజు మన బెడ్ టైమ్ స్టోరీ. ఇప్పుడైతే హరిచరణ్ గారు పాడిన ఏ పిల్ల పాట వచ్చేస్తుంది, దాని తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం.

కలలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

వింటుంటే అలా సాయంత్రం హ్యాపీగా సాగిపోయింది అనిపించింది. ఇంకో వారం ఇంకొన్ని ముచ్చట్లతో, చాలా మంచి మంచి పాటలతో, అవసరమైన విషయాలతో మళ్ళీ వస్తాను. అప్పటి వరకు ఉంటాను మరి. గుడ్ నైట్. నెక్స్ట్ అయితే మనకి నై రంగ్ షోకి ఆర్జే ఇక్కడ రెడీగా ఉన్నారు. వింటూ ఉండండి 101.9 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో. ఇప్పుడు సిత్ శ్రీరామ్ గారు పాడిన అరెరే మనసా పాట వస్తుంది. అలా వింటూ, అలా నైట్ని నైట్ కోసం ప్రెప్ చేసుకుంటూ హ్యాపీగా నైట్కి వెల్కమ్ చెప్పేయండి. ఇక నేనైతే గుడ్ నైట్ చెప్పేస్తున్నాను, సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. వింటూ ఉండండి 101.9 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో. నేను మీ ఆర్జే సవేరా.